యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో.

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనందు లేత వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనందు

0: At this tender age, at this moment, youth in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Sarupanena Vidyarthi Vidyarthini Yulara.
0: Embodiments of Divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swaroopame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్యమానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యూయల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం త్యజ

0: run away from the bad company, join the good company, day and night do good activity, all the time fervently think of the eternal and ephemeral things.
1: దుర్జన సంసర్గాన్ని దూరం చేసుకోవాలి నేటి యువకులు.
0: The modern youth should get away from the bad company.
1: దుస్సంఘము కేవలము దుష్టత్వమును మాత్రమే అందించడం కాదు.
0: The bad company not only makes you
1: మానవత్వాన్ని నిర్మూలముగా విస్తుంది.
0: It ruins the human quality.
1: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
0: The human values are devalued.
1: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
0: The bad company is equal to a poisonous germ.
1: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంహాసము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
0: రామ సెడ్ టు విభీషణ, ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ద హెల్ ఇస్ మచ్ బెటర్.
1: దుర్జన సంసర్గం చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
0: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ కంపెనీ all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: ఇవన్నీ కూడాను మానసిక వికారముల యొక్క స్వభావములే.
0: That's all the nature of the aberrations of the mind.
1: మనస్సు అనేక విధములైనటువంటి స్వరూపాన్ని ధరించి మానవత్వములో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
0: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
1: దుర్జనుల యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: The words of bad people are sweet.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతా కూడాను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet but their mind is poisonous.
1: కాని మానవుడు వాడు కాదు.
0: They are no human beings.
1: చెప్పు మాటలకును చేసేది చేతలకును సమ్యమున్నది వాడే మానవుండు.
0: హీస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ హాస్ నాట్ దిస్ యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ డస్.
1: మనసులోని మాట మాటలో క్రియలు చేతు ఎందు చేర్చ చేరు మనిషి.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్ వాట్ హీ సేస్ మస్ట్ బి దేర్ ఇన్ యాక్షన్.
1: మనస్సు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ యూనిటీ బిట్వీన్ ద థాట్ ద వర్డ్.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: దిస్ ఇస్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: అతనే నిజమైన మానవుడు.
0: హి ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్ వాట్ స్వామి సేస్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు
0: యూత్ టుడే
1: దివ్యమైన భావాలను పెంచుకుని
0: డెవలప్ డివైన్ ఫీలింగ్స్
1: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకుని
0: హ్యావ్ న్యూ థాట్స్
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని
0: పార్టిసిపేట్ ఇన్ సెక్రెట్ యాక్టివిటీ
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్ ఈగో పాంప్ జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వమును పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: When you kill the enemy totally, the human life will shine.
1: కనుకొని శత్రు శేషము అగ్ని శేషము రుణ శేషము రోగ శేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రము ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడాను ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రు శేషం.
0: Third enemy remaining.
1: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద ఫైర్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ద నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వాడికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: చిన్న దానిని మొక్కై వంగనప్పుడు చెట్టై వంగుతుంది అంటారు. కనుకని మొక్కగా ఉండినప్పుడే దాని చక్కనైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: When it is a tender plant, you should keep it straight. Later,
1: ఇది
0: you cannot
1: correct it. పెద్ద వృక్షమైన తర్వాత దీనిని ఏమాత్రం కూడా మనము అదుపులో పెట్టుటకు వీలు కాదు.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: కనుకని లేత వయసునందు ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వి థింక్ ఇట్స్
1: కాదు కాదు చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యను నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, if the purity of the mind, what for is worship?
1: Atma shuddhi leni pakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma shuddhi leni acharam adiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
0: Therefore, we should have purity of mind.
1: Durbhavamulanu duralochananu duschintananu hrudayamulo praveshinchukunda chuchukovali.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుకని చిత్తమనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరం గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పము ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thoughts, so is our behavior.
1: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
0: Therefore when we develop good thoughts, our behavior will be correspondingly
1: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: Fire and coal remain as they are.
1: రెండింటిని దగ్గర చేర్చినప్పుడు,
0: when you bring them together,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: The black color of the coal will go and the red color of the fire will enter
1: into the coal. ఎంత వరకు ఇది ప్రవేశిస్తుంది?
0: To what extent they enter?
1: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: The part of the coal which is present with the fire only converts.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: When you put on the fan above, the coal and fire become one.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: సత్సంగమందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
0: In good company you will have good feelings.
1: సత్సంగమునకు సమీపుడు కావాలి.
0: One should be close to good company.
1: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
0: It's not enough if you are close to good company, you should love good company.
1: కనుకని near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: Therefore two should be near, they should be dear, then the knower of
1: Brahman. కానీ దుస్సంగం కూడా ఆ విధంగా జరుగుతుంది.
0: It happens in the case of bad company.
1: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
0: You have flower on hand.
1: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే,
0: if there is fragrance in the flower,
1: ఆ సుగంధము మన చేతులకు, మన వస్త్రములకు, మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth.
1: అదే పుష్పము దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
0: if it has foul smell,
1: ఆ దుర్గంధము మన వస్త్రములకు, మన దేహములకు, మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: Therefore good and bad has got the property of percolation.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: When you are bad, what is the reason? Bad company.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: To decide what you are, it can be said. Taking care of your company.
1: కనుకని ఐన్స్టీన్ చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: సో ఐన్స్టీన్ సెడ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalashali.
0: Karna is mighty, powerful.
1: Mahabuddhimantudu.
0: He is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
1: దైవాన్ని విస్మరించి,
0: హి ఫర్గాట్ గాడ్,
1: దుష్టంగాన్ని విశ్వసించి,
0: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
1: దైవమును దూరం గావించుకున్నాడు.
2: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
2: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ది
1: అదర్ ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
2: ఇఫ్ ద డివైన్ పవర్ ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
2: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైఫ్.
1: దుష్ట బలములు పెంచుకుంటున్నారు.
2: We develop the strength of the mind.
1: దురాలోచనలో మునుగుతున్నారు.
2: We drench ourselves in bad thoughts.
1: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
2: We have bad behavior.
1: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
2: The life has become a foul life.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
2: This is not blossoming of human life.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
2: This is not the light of life.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
2: This is not greatness of life.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
2: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
1: శాంతి,
2: పీస్
1: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
2: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
1: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
1: శాంతి,
2: వేర్ ఇస్ దిస్ పీస్?
1: అస్తమున అణుబాంబు ఉంచుక,
2: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: అరచుచుందురు శాంతి శాంతిని.
2: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
1: చంద్రు చేయడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
2: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి,
2: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
1: దుష్టభుణములు విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
2: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
1: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
2: Therefore, individual must have peace.
1: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
2: You should get away from all bad qualities.
1: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
2: When the individual is at peace, there will be peace at home.
1: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
2: Therefore, peace at the individual level must go to the family.
1: గృహం అంతా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
2: When there is peace in the family, it will go to the village.
1: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
2: If their entire village is at peace, the whole state is peaceful.
1: రాష్ట్రాలన్నీ శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
2: When states are peaceful, the country will have peace.
1: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయడానికి పూనుకోవటం లేదు.
2: But today we are not spreading the peace at the
1: country. తనకేమైన వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడాను అశాంతిమయం చేస్తుంటాడు.
2: The restlessness of the individual spreads to the family.
1: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
2: When the family is disturbed, the whole country is disturbed.
1: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలం అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కాని శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
2: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
1: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
2: Therefore, students today are the leaders tomorrow.
1: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
2: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాతపైన ఆధారపడి ఉంటుంది.
2: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యూత్.
1: కనుక ఈనాటి విద్యార్థులు,
2: స్టూడెంట్స్ టుడే,
1: మనస్సును అదుపులో ఉంచుకొని,
2: కంట్రోలింగ్ ద మైండ్,
1: సత్యభావమును అభివృద్ధి పరుచుకుని,
2: డెవలపింగ్ గుడ్ థాట్,
1: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
2: యూ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
1: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
2: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు,
2: బట్ స్టూడెంట్స్ టుడే,
1: కర్తవ్యాన్ని విస్మరించారు.
2: దే హావ్ ఫర్గాటన్ ద డ్యూటీ.
1: రైట్కై ఫైట్ పడుతున్నారు.
2: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
2: Students, men and women, man has no authority.
1: ee adhikaram anetundi manaku maname panchukuntunname kaani manavuniki kartavyame pradhanamaitundi yokka dharmam.
2: Authority is the one that we develop ourselves.
1: Adi ye nijamainatundi yogamu.
2: That is true yoga.
1: Kanukane kartavyam yogam ucchati.
2: Discharging duty is yoga.
1: Kartavyanni vismarinchi,
2: forgetting the duty,
1: adhikaranni viswasinchi,
2: having faith on the position,
1: manavatvanni padamargam pattistunnaru.
2: Human life is on perversion.
1: Kaadu kaadu kaadu.
2: No,
1: mana kartavyanni chakaga nirvartinchukuntu pothe adhikaram manamalle varistundi.
2: When we discharge our duty properly, the positions will run after you.
1: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vattivi.
2: Right and responsibility are the pair of wings of a bird.
1: రథములకు రెండు చక్రముల వంటివి.
2: దట్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
1: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
2: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్‌నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
1: రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
2: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
1: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
2: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
2: What responsibility we discharge?
1: కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
2: We have forgotten responsibilities totally.
1: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
2: We fight for rights.
1: ఇది కేవలం అధర్మం సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
2: This is unrighteousness battle.
1: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
2: You have no right to fight for rights.
1: నీవు అధికారాన్ని సంపాదించాలంటే,
2: if you want position,
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
2: You must do your duty.
1: ఏమిటి నీ కర్తవ్యము?
2: What is your responsibility?
1: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
2: టు టేక్ ది హ్యూమన్ లైఫ్, ది హ్యూమన్ నేచర్ టు ది స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నేను నా కుటుంబం అనేటువంటి ఒక సంక్లిష్టమైన మార్గంలో నేను నిలిచి పోరాదు.
2: ఇ షుడ్ నెవర్ రిమైన్ స్టేబుల్ బిట్వీన్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
1: దీని సమాజం వరకు కూడా మన యొక్క ప్రారంభం కావాలి.
2: వి షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
1: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
2: రైట్ ఫ్రమ్ సొసైటీ వి షుడ్ గో టు ద కంట్రీ.
1: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
2: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
2: బాడీ ఇస్ ఫార్ రైచువస్ యాక్షన్స్.
1: శరీరం ఎందుకోసం వచ్చింది?
2: వాట్ ఫార్? ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
1: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
2: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
1: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
2: It's that reason Buddha also said in the beginning.
1: Yemiti dharmam saranam gacchami.
2: The first thing, dharmam saranam gacchami.
1: Ee kattakalapadi.
2: This is the ultimate.
1: Eppudu manam dharmam kosam manu praveshinchali.
2: When should we take this righteous act?
1: Buddham saranam gacchami. Mottamota neevu buddhiki saranagutudu kavali.
2: First you should surrender to the intellect.
1: ఈ బుద్ధిని పవిత్రమైన యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
2: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
1: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
2: దెన్ ఓన్లీ యుల్ బి ఇంటెలిజెంట్ వన్.
1: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘంలో ప్రవేశపెట్టాలి.
2: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
1: ఈ సంఘంలో సమాజాన్ని సక్రమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరే నీవు ధర్మం శరణం గచ్చామి.
2: After shaping the society along the righteous way, ee samajam
1: dharma margamulo pravesh pettali.
2: This in society there should be righteousness.
1: Sarika motta motta buddhi,
2: first intellect,
1: rendavadi samajamu,
2: second society,
1: moodavadi dharmamu,
2: third righteousness.
1: Sharira madhyam kalu dharma sadakam. Dharmamulo praveshinchalante deeniki munduga karmamulo praveshinchali.
2: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
1: Kalupuni deeni upanishattulanni kudanu.
2: Therefore all upanishads,
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం నందించారు.
2: I've given special place to karma, action.
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: What is the significance by giving special place to action?
1: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
2: The entire righteousness is full of action.
1: అది ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
2: You think of Brahman after.
1: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
2: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
1: Oka pendliki manam povalanukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
2: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the
1: clothes. Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobulo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
2: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee wearing footwear.
1: Nee walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethulo pettukoni daniki siddham avutunnamu.
2: Even for walking you need a walking stick and also chappal.
1: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
2: We don't want to attend wedding, you can cancel as well.
1: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu rep dinam povachunani.
2: When you want to go to cinema you can postpone either.
1: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు సిద్ధము?
2: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ.
1: యాచింతాభూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
2: That kind of thought you have got on the business and the daily life, on the family and prosperity.
1: యాచింత ధనధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
2: You always think of the family and the reputation, the wealth.
1: కాచింతా యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
2: అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ జర్నీ.
1: కాచింత భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణే క్షణే.
2: అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఇఫ్ యు స్పెండ్ ఫర్ ఎ మూమెంట్.
1: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
2: How much you exert yourself?
1: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
2: How you suffer?
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
2: How much of effort?
1: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
2: How much of time you are wasting?
1: కానీ భగవంతుని చింత చేయడానికి రెండు నిమిషాలైనా కూడా నువ్వు దాన్ని వ్యర్థం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
2: To think of the Lord, you don't spend even two precious moments.
1: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు?
2: So much of time
1: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు?
2: You waste money.
1: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు?
2: యూ సఫర్.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
2: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు ఎందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
2: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
1: విద్యార్థి విద్యార్థినీయులారా,
2: Therefore students, men and women,
1: మీ జీవితము క్షణభంగురమైనటువంటిది కాదు.
2: Your life is not momentary.
1: Long journey, దీర్ఘ ప్రయాణము.
2: Your life is a long journey.
1: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
2: Bodies may change but beings won't change.
1: నీవు అనుభవిస్తున్నావు.
2: You suffer.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడాను నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
2: To have God, you are not sacrificing even the least.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి

0: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
1: బాడీస్ మే చేంజ్ బట్ బీయింగ్స్ వోంట్ చేంజ్.
0: ఈ దేహంలో నేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
1: బాడీస్ యూ జస్ట్ డ్రాప్ లైక్
0: క్లోత్స్. దట్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
1: యూ చేంజ్ బట్ యువర్ లైఫ్ జర్నీ వోంట్ కమ్ టు ఎన్ ఎండ్.
0: సాగిపోతుంటుంది.
1: ఇట్ గోస్ ఆన్.
0: కనుక ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్ యు డు?
0: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ లగేజ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ లగేజ్?
0: డిజైర్స్ ఏ లగేజెస్.
1: Desires are luggages.
0: మన డిజైర్స్ ను తగ్గించుకోవాలి.
1: We should reduce our desires.
0: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
1: We should have the desires necessary.
0: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
1: Because of excessive desire we are restless.
0: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
1: Man should have a control over the desires.
0: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
1: You can have the desires needed for life.
0: దురాశలుగా మారకూడదు.
1: It should not be excessive.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర ఆల్సో సెడ్,

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? దుఃఖంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ దుఃఖంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు, భజ గో.

0: नहि नहि नहि रक्षति दुक्करणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaj Govindam, O foolish man, at the time of death, the last journey, the last minute,
0: Ancha
1: this grammar will not come to your rescue.
0: Ye vidhamain putti Govindudu neeku ardham raadu.
1: At the last moment, no one will come.
0: Neevu chesinatvanti yokka manchi karyame neeku adupulo unchukoni deeni saakshatkaristundi.
1: It's only good you have done will manifest in front of you.
0: Kanaka ee vidyalanni kudunu kevalam praakrutamainatvanti vidyale.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీ అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివి నీ ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సల్యం అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్ ఫ్రమ్ ది హార్ట్.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనము సాధనంగా తీసుకున్నాం.

0: కూడా ఈ ప్రవృత్తిలో మనం సాత్వికతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: కనుక ప్రవృత్తి కూడాను మనకు ఉండవలసింది.
1: Therefore the outer world is also necessary.
0: ఇషమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: To enjoy the world of knowledge, we should learn all these things. And to enjoy thereafter, Brahma knowledge. We should be successful in both the aspects.
0: ఉత్తీర్ణుడు కావాలంటే మనం ఏం చేస్తున్నాము?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు.

0: Having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: వై షుడ్ వి స్టడీ అండ్ డై? వీ షుడ్ స్టడీ టు రీచ్
1: ఇమ్మోర్టాలిటీ. చదువులు సత్యే చదువులే.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్,
1: చావటం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డెత్?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: ఆల్ దట్ వీ లెర్న్ వీ ఫర్గెట్.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: నథింగ్ ఈజ్ ఇన్ ద టైమ్.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, ఆ విద్యను నేర్చుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ ఎడ్యుకేషన్. సోహం,
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, నేనే అది తత్వం.
0: సోహం, ఐఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి?
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్?
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము, నేనే దైవము, నేనే దైవని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కాని ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Ichi jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers bliss.
1: Ee bhautika vidyato paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranamu.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దెర్ ఇస్
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: దిస్ ఉపనిషత్
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనింది. అనగా ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: ది ఉపనిషత్ సే హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్స్ దే గో టు లార్డ్.
1: మానవుని యందు కూడా ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in the form of self in every human being.
1: ఈ ఎవరికో వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple, కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో చున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు?
0: Instead of going round the temple made up of rock and stone and the mortar, why don't you go up the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: ఈ విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనము తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్ సో ఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్ సో ఎవర్ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ టు ద లార్డ్.
1: ఈ మధ్య లోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow of the river may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: ఈ ప్రవాహములకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bund is eight-lettered.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం. ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bond on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షర రావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకం లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If you have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నీవు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నీవు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: ఇది మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there is nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: అల్పమైన తుచ్చమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాము.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: నీవే దైవము.
0: You are God.
1: ఈ కంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop, you are God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యం.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్గుణములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైన గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: student,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of
1: సర్వములకు దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: శాంతి అహింసలు పేదబడియే.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ మేడ్ అన్లిమిటెడ్ ప్రోగ్రెస్. ఆత్మిక్ ఎడ్యుకేషన్ కుడ్ నాట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ అట్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎన్ ఆపర్చునిటీ అండ్ టైం బీయింగ్ గివన్ టు ఇట్. ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్ డిటీరియోరేటెడ్. లవ్, పీస్ అండ్ నాన్ వైలెన్స్ హ్యావ్ బీన్ ఇంపవరిష్డ్ ఫార్ నాట్ బీయింగ్ గివన్ దర్ డ్యూ ప్లేస్. దే హ్యావ్ బికమ్ వెరీ పూర్. దే హ్యావ్ నాట్ బీన్ గివన్ దర్ ప్లేస్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గివన్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంపార్టెంట్ వన్స్.
0: సత్య ధర్మ అహింసలు శాంతి తేమ. సత్య ధర్మ అహింసలు

0: truth, right conduct, non-violence, peace and love are 5 life breaths for every man. Of all these 5, love is the most important, and therefore may you foster this love in your own hearts.
1: అధ్యాపకులారా, ప్రపంచమునకు కావలసినది ప్రధానమైన ప్రాతిపాదికలు 3.
0: టీచర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఐటమ్స్.
1: 1, వస్తువు యొక్క ఉత్పత్తి.
0: 1 ఈస్ క్రియేషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్టికల్స్ అండ్ వెల్త్.
1: 2, ఉత్పత్తి అయినటువంటి యొక్క వస్తువులను సంరక్షించుకునే నిమిత్తమై రక్షక శక్తి.
0: ద సెకండ్ వన్ ఈస్ హ్యావింగ్ ది కెపాసిటీ టు ప్రొటెక్ట్ వాట్ ఎవర్ వెల్త్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్.
1: ఈ రెండింటికి తగిన తరబేతును అందించి శిక్షణ చేకూర్చేటువంటి అధ్యాపకుడు 3.
0: The third aspect is an aspect which relates to teachers who would train people in order to impart the first quality of production and also looking after the wealth that is being produced.
1: Geeta vata, utpatti, rakshaka shakti, shikshaka shakti. ఈ 3 కూడాను ప్రపంచమునకు అత్యవసరమైనటువంటి.
0: The sum and substance of all this is that for the world at large, there are 3 important things. One is production of wealth, second one is defense, the third one is teacher's training.
1: దీనికి మూల కారకుడు ఉత్పత్తిని చేసేటువంటి వ్యక్తులు అత్యవసరము.
0: There is need for people who would be able to just provide all these 3.
1: రక్షకులకు సేవకులు అనగా సైన్యము అత్యవసరం.
0: ఫర్ డిఫెన్స్ ఎ సోల్జర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్నత విద్యను అందించి ఉత్తమ మార్గమునందు ఈ ఉత్పత్తిని రక్షక శక్తిని పోషింపచేసేటువంటి వారు అధ్యాపకులు.
0: ఇట్ ఇస్ ది టీచర్ హూ వుడ్ బి ఏబుల్ టు గివ్ proper training and guidance to the people who produce and also to the people who defend the nation.
1: వీరిని దక్షకుడు, రక్షకుడు, శిష్టకుడు అని పిలుచుకుంటారు.
0: These 3 have been described as దక్షకుడు, రక్షకుడు and శిక్షకుడు. దక్షక is the one who is skillful in action, రక్షక is one who offers protection, and శిక్షక is one who trains people.
1: సమాజం యొక్క విశిష్టమైనటువంటి కార్యభారం అన్నీ కూడాను ఈ 3 పైననే ఆధారపడి ఉంటుంటాయి.
0: ది ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ దీస్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్.
1: ఇందులో ఏ ఒక్కరు లేకపోయినప్పటికీ ఈ యొక్క సంస్థ లేక సమాజము ప్రకృతి పూర్ణవంతము కానే.
0: ది సొసైటీ, ది నేషన్ ఆర్ ది వరల్డ్ అట్ లార్జ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ కంప్లీట్ అండ్ సేఫ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లాక్న ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్.
1: సంపద ఉండి దీనిని రక్షించేటువంటి సైనికులే లేకుండా ఈ సంపద అన్ని కూడాను అల్పజ్ఞుల యొక్క చేతిలో పడి కేవలం పరాభవమవుతుంది. దేశము అనేక విధములైనటువంటి యొక్క పేదరికాన్ని అందుకుంటుంది.
0: One may have wealth, but if there is no proper safeguards and capacity to defend the wealth and protect the wealth of the nation, it is likely to fall into the hands of weak people and wrong people and may lead to something horrible to the society and to the nation at large.
1: Utpatti cheeninchi kevalam sainyamune penchukuntu povatam cheta ee sainyamu prapanchamulaku bharam avutundi.
0: On the other hand, if you ignore production and if you only go on increasing the defense forces, they will become very burdensome ఫర్ ది వరల్డ్
1: ఉత్పత్తి ఎందు రక్షక ఎందు కూడాను సరి అయిన తరబిదించి శిక్షణ చేకూర్చేటువంటి యొక్క అధ్యాపకుడే లేకుండా కేవలము దేశమే ఒక అంధత్వం పొందుతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో టీచర్ హూ కెన్ ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ పీపుల్ హూ ప్రొడ్యూస్ ది వెల్త్ ఆఫ్ ద నేషన్ అండ్ పీపుల్ హూ డిఫెండ్ ద నేషన్ అగైన్ ది నేషన్ విల్ కమ్ టు డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ రూల్స్.
1: కనుక ఈ ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రయించు.
0: దేర్ఫోర్ ఆల్ దీస్ త్రీ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ టేక్ షెల్టర్.
1: ఈ ముగ్గురు కూడాను ముక్కాల పీట వంటి వారు.
0: దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ త్రీ లెగ్డ్ టేబుల్.
1: ఈ మూడు కాళ్ళు ఉండినంత మాత్రమున ఈ యొక్క ముక్కాల పీట ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: బై నియర్లీ హ్యావింగ్ దీస్ త్రీ సపోర్టింగ్ లెగ్స్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఇట్ ఆర్ కాల్ ఇట్ ఎ టేబుల్.
1: ఈ మూడు కాళ్లపైన సున్నితమైనటువంటి ఒక పీఠం ఉండాలి.
0: ఆన్ దీస్ త్రీ లెగ్స్ దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ స్ట్రాంగ్ ప్లాంక్ టు బి కాల్డ్ ఎ టేబుల్.
1: ఈ పీఠలే లేకుండా ఈ యొక్క మూడు కాళ్లు కూడా నిరుపయోగం అవుతాయి.
0: దీస్ త్రీ లెగ్స్ వుడ్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ ప్లాంక్ విచ్ కెన్ బి రెస్టెడ్ ఆన్ దోస్ త్రీ లెగ్స్.
1: ఈ పీఠలు కూడాను ఈ మూడు కాళ్లతో సంబంధపరిచి దానికి సరైనటువంటి యొక్క భద్రతను చేకూర్చాలి.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ మేకింగ్ దిస్ ప్లాన్ ఫిట్ వెల్ విత్ దీస్ త్రీ లెగ్స్. ఆన్ దోస్ త్రీ లెగ్స్ దెన్ ఓన్లీ గుడ్ యూస్.
1: ఈ పీటకు ఈ మూడు కాళ్లకు రెండింటికి సమీ సంబంధ బాంధవ్యం అనేటువంటిది కొన్ని స్కూల్ వేసి తిప్పాలి.
0: యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్లాన్ అండ్ దిస్ త్రీ లెగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ త్రూ స్క్రూస్.
1: ఇవి మూడు కాళ్ళు.
0: దీస్ ఆర్ త్రీ లెగ్స్.
1: ఇదే దీనికి సున్నితమైనటువంటి పీట.
0: దట్ ది వన్ విచ్ ఇస్ ఆన్ ది టాప్ ఆఫ్ దీస్ త్రీ లెగ్స్ ఇస్ బ్యూటిఫుల్.
1: ఈ పీట ఈ కాళ్ళతో సమీప సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకున్న వలన ఈ మూడింటికి మూడు స్క్రూలు వేసి దీన్ని భద్రపరచాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ విత్ దోస్ త్రీ లెగ్స్ అండ్ ద ప్లాంక్ దెన్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ త్రీ స్క్రూస్ అండ్ ఫిట్ దెమ్.
1: అప్పుడే ఈ పీఠ మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
0: దెన్ ఓన్లీ ద ప్లాన్ అండ్ ద టేబుల్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ అస్.
1: ఈ మూడు కాళ్లే ఉత్పత్తిదారులు, శిక్షక భటులు, రక్షకులు, అధ్యాపకులు.
0: దీస్ త్రీ లెగ్స్ మే బి కంపేర్డ్ టు ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వెల్ ద డిఫెండింగ్ సోల్జర్ అండ్ ద టీచర్స్.
1: ఈ పైన ఉండినటువంటి సున్నితమైన పీఠని ప్రజా సమ్మిళితమైనటువంటి స్వరూపము.
0: ద ప్లాంక్ మే బి డిస్క్రైబ్డ్ అండ్ కంపేర్డ్ టు ద సొసైటీ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దీస్ త్రీ పీపుల్.
1: కనుక ఈ ముగ్గురు కూడాను ఈ యొక్క ప్రజా సంబంధమైనటువంటి ప్రకృతి పైన కొన్ని విధమైనటువంటి ప్రేమాభిమానులను పెంచుకోవాలి.
0: దీస్ త్రీ పీపుల్ దేర్ఫోర్ విల్ హ్యావ్ టు డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో అవేర్నెస్ విత్ రెఫరెన్స్ టు ది సొసైటీ.
1: ప్రజలందరూ నావారు.
0: All these three people will have to tell themselves that these people and this society is
1: chemame na chemam.
0: This society is ours. Their welfare is my welfare.
1: Ee samajamlo nenu kuda nu okkadu.
0: I am also a part of this society.
1: Samajam challaga aanandanga undinappude nenu kuda nu challaga aanandanga undagalanu.
0: Only when the society is happy and holy then only I would also be happy.
1: Kanuka na chemamlanni kuda nu samajam pai aadharapadi unnavi.
0: My entire well-being is dependent upon the well-being and welfare of the society.
1: Anitunti prema vishalamainatiga untundali.
0: This kind of loving outlook has to be developed in a broad way to be of use.
1: Ee prema anetunti ee sunnitamainatunti bidanu shanti dharmamu satyam ee moodu peedi yokka skulato dinni bhadra parchali.
0: These three legs will have to be fixed to the plank through the screws which will be compared to shanti, peace, dharma and righteous conduct, satya, truth.
1: Kanuka ee premanu satya dharma shanti premalato danini ee yokka moodu samasthalu endu kodanu sammilitamainatunti yokka swarupakanga manam sambandha bandhavyanni kalpinchukunnappude ee yokka mukkali peeta manaku upayogakaranga untundi.
0: When you integrate peace, right conduct, truth and love into the whole society and those three types of people who are helping the society, whether he will be a peaceful life and happy life useful to all the people concerned in the society.
1: Kanuka, ee satya, prema, shanti, ahimsala yokka tattamu, manavattvam lopala, oka vidhamaina swaroopamuga bhavinchi, విశ్వసించి దాని నిత్య జీవితంలో ఉపయోగపెట్టుకునేటువంటి యొక్క పరిస్థితికి తెప్పించాలి.
0: ఇట్ ఈస్ నెససరీ టు బ్రింగ్ అవుట్ ఎ సిచ్యుయేషన్ అండ్ ఎన్ ఎన్వైరన్మెంట్ వేర్ ఇన్ ఆల్ ద పీపుల్ వుడ్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ ట్రూత్, లవ్, రైట్ కాండక్ట్, నాన్ వైలెన్స్ అండ్ పీస్.
1: ఇక్కడ ప్రేమ, సత్య, ధర్మ, శాంతి, ఈ నాలుగింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే అహింస.
0: ది కాంబినేషన్ అండ్ ఎమర్జింగ్ పిక్చర్ ఆన్ ఎమర్జింగ్ సిచ్యుయేషన్ ఆఫ్ సత్య, ధర్మ, ప్రేమ అండ్ శాంతి.
1: సత్య మార్గంలో జీవించేటువంటి వ్యక్తి హింసలో ప్రవేశించడు.
0: ఎ పర్సన్ హుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ వుడ్ నాట్ రిజార్టింగ్ టు నాన్ వైలెన్స్.
1: ధర్మ మార్గమును అవలంబించేటువంటి వ్యక్తి హింసలో నిలిచడు.
0: ఎ పర్సన్ హుడ్ బి ఫాలోయింగ్ ది రైట్ పాత్ అండ్ పాత్ ఆఫ్ రైట్ కాండక్ట్ వుడ్ నాట్ అండర్టేక్ ఎనీ వైలెన్స్.
1: జీవించేటువంటి వ్యక్తి హింసకు ఏమాత్రం కూడా పాల్గొనడు.
0: A person who lives in love would not undertake any violent activity.
1: శాంతంతో జీవించేటువంటి మానవుడు హింసలో ప్రవేశించడు.
0: A person who wants to live in peace would not undertake things which would be violent.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమతో నిండినటువంటి మానవుడు హింసలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: A person who lives in truth, right conduct, peace and love would never be able to undertake activity.
1: కనుకనే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు మానవుడి యొక్క పంచ ప్రాణములుగా విశ్వసించడం అత్యవసరం.
0: That is the reason why everyone has to firmly believe that truth, non-violence, peace, right conduct and love
1: are the highest ప్రధానమైనటువంటిది. శిక్షక స్థానం.
0: Of all the aspects in the society, the teacher's role and the teaching aspect is the most important today.
1: కేవలం పాలకులు తమ పాలక కర్తవ్యం మాత్రమే నిర్వర్తించుకుంటూ పోతారు.
0: The rulers of the country would be engrossed and would be absorbed only in attending to the administration.
1: శిక్షకులైనటువంటి అధ్యాపకులు పాలకులుగా కూడా తయారు చేసేటువంటి యొక్క వ్యక్తులుగా ఉండాలి.
0: The teachers should be such that they should be able to train people who can administer the country in an excellent way.
1: కనుక యావత్ జగత్తు యొక్క సుక్షేమములన్నీ కూడా అధ్యాపకుల యొక్క భావరాగములపై ఆధారపడి ఉంటుంటాయి.
0: The entire welfare of the society and the world rests upon the type of teacher that we have.
1: ఈ విద్య అనేటువంటిది సా విద్యా ముక్తయ్య అనగా బాధలను, బంధములను, కష్టములను, విచారములను దూరముగా ఉంచి శాంతి, సంతోషములను అందించేటువంటిది విద్య.
0: ఎడ్యుకేషన్ కెన్ బి రైట్లీ డిఫైన్డ్ యాజ్ దట్ వన్ విచ్ కెన్ రిమూవ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ఆల్ సచ్ అదర్ నెగటివ్ టెండెన్సీస్ అండ్ గివ్ హిమ్ పీస్, పుట్ హిమ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ ఎక్స్పోజ్ హిమ్ టు ట్రూత్. దట్ అలోన్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: నిజముగా మనకు గ్రంథమనగా ఈ ప్రపంచమే మనకు సరైనటువంటి గ్రంథం.
0: ట్రూలీ స్పీకింగ్, a book from which you can get knowledge is the real world itself.
1: Karma ne nijamaina adhyapakudu.
0: Your action is real teacher.
1: Kanukane mana karmalu sadvinivam parichetunte karmalaga, pavitramainatunte karmalaga, satyamainatunte karmalaga, divyamainatunte karmalaga manamu aacharinchinappude ee yokka prapancham aneetunte grandamunu manamu anusarinchinatunte varam avutam.
0: Therefore only by conducting ourselves and undertaking activity which is divine, which is sacred, which is on the basis of truth, then only we will be in tune with the book of knowledge of the world.
1: Kevalam ee grandamu prapancha otti grandamu maatrame kaadu, okkoka samayam nandu adi pradhanamainatundi yokka adhyapakamulanu roopinchutundi.
0: The world cannot be taken merely as a book, but it also can be a very good teacher.
1: ప్రపంచంతో మనం నేర్చుకోవాల్సినటువంటివి, నేర్చుకుంటున్నటువంటివి ఎన్నో ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఇన్న్యూమరబుల్ థింగ్స్ విచ్ వి లర్న్ ఫ్రమ్ వరల్డ్.
1: అందువల్ల నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: ఇక్కడ నేచర్ అనగా ఏమిటి?
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ట్రూ.
1: ఈ ఇంగ్లీష్ పదంలో అనేక విధములైనటువంటి అర్థములు అంతా కూడా ఏర్పడుతుంటాయి.
0: There are a number of meanings which may be interpreted from this particular English word.
1: ప్రకృతి యొక్క వాతావరణం అని కూడా అనుకుంటారు.
0: Nature is described as ది క్లైమేట్
1: కానీ ప్రకృతి అనగా ఏమిటి
0: వాట్ ఈస్ అగైన్ ప్రకృతి ఆఫ్ నేచర్
1: మన దేహాన్ని కూడా ప్రకృతి అని పిలవచ్చు
0: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్ దట్ వెన్ వీఆర్ రెఫరింగ్ టు అవర్ ఓన్ హెల్త్ ఇట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్
1: కర్ణాటక దేశంలో ఈ దేహానికి ఒక విధమైన ప్రకృతి అనే ఉపయోగపెట్టుకుంటారు
0: ఇన్ కర్ణాటక స్టేట్ వెన్ దే డిస్క్రైబ్ అబౌట్ దేర్ బాడీ దే డిస్క్రైబ్ ఇట్ యాజ్ నేచర్
1: నా ప్రకృతి సర్లేదు అంటుంటారు
0: వెన్ వన్ వాంట్స్ టు సే దట్
1: అనగా నా ఆరోగ్యం సర్లేదు అని
0: టు సే దట్ హిస్ హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్ హీ డిస్క్రైబ్స్ ఇట్ యాజ్ మై నేచర్ ఇస్ నాట్ ఆల్ రైట్
1: కనుక మన యొక్క ప్రకృతి తత్వం అనగా ఏంటి మన యొక్క దేహ సంబంధమైన యొక్క నడతలు క్రియలు భావములు పలుకులు తలంపులు అన్ని కూడా సక్రమమైన స్థితిగా ఉంటుండాలి
0: ది మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఆల్ యువర్ థాట్స్ ఆల్ యువర్ వర్డ్స్ ఆల్ యువర్ కాండక్ట్ బిహేవియర్ అండ్ వర్డ్స్ వాటర్ ఎవ్రీథింగ్ మస్ట్ బి
1: మనం బోధించవలసినటువంటివి మనం నడతలను బోధించాలి సక్రమమైన నడతలుగా ఉండాలి
0: Whatever you are teaching, you have to teach the right conduct and by practicing it.
1: మన పలుకులు ఉపయోగకరమైనటువంటివిగాను పరులను ఒప్పించినటువంటి యొక్క పలుకులుగా ఉంటుండాలి.
0: Our words should be such that they should not hurt any other person and they should be useful to other persons.
1: మన తలంపులు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తప్పు మార్గములకు ప్రవేశించినటువంటి తలంపులుగా ఉంటుండాలి.
0: Our thoughts also should be such that they should not be crooked.
1: ఇలాంటి నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి యొక్క విషయములను విద్యార్థులకు బోధించడమే నిజమైనటువంటి ప్రధానమైనటువంటి బోధ.
0: రియల్ టీచింగ్ ఈజ్ టీచింగ్ ఆఫ్ సచ్ వాల్యూస్ అండ్ సచ్ క్వాలిటీస్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ డే టు డే లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యములను కేవలం గురువు నుండి పొందినటువంటి ప్రసాదములుగా విశ్వసించాలి.
0: The, all the capacities and skills which are found in the students, they will have to feel that they have inherited or they have acquired from
1: gurugula yokka viluva vidyarthulu yokka vidyala painanu vaari nadakala painanu aadharapadi untundali.
0: The real success of a teacher depends upon the type of conduct that the student has and the type of life that he lives.
1: Oka vidyarthi tana vidyam painanu tana nadaka painanu సక్రమైనటువంటి పేరును పొందినట్లే తన యొక్క గురువు సరైనటువంటి వాడని అర్థం.
0: ఇఫ్ ఎనీ స్టూడెంట్ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ దట్ హిస్ లైఫ్ అండ్ హిస్ కాండక్ట్ హిస్ బిహేవియర్ ఇస్ గుడ్ ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద టీచర్ ఫ్రమ్ హూమ్
1: ఒక విద్యార్థి నడత వక్రమైన మార్గం అవలంబిస్తుందంటే ఒక విద్యార్థి యొక్క ఫలితములు చాలా బలహీనమై ఉంటున్నాయంటే అది కేవలము అధ్యాపకుని యొక్క దోషమే.
0: If the student's behavior is not good and if it is bad and crooked, it may be on account of the teacher.
1: Vakalaka samayamlo Kalidasa charitriyandu iruvuru gurumulu vadopavadamunaku siddhamayyaru.
0: During the days of Kalidasa, in a particular context, two teachers entered into an argument.
1: ఇరువురు కూడా సమానమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగిన పండితులే కనుక ఎంత కాలమైనప్పటికీ ఎవరు కూడా బలహీనం కాలేదు.
0: The teachers were such governing personalities in their own areas of knowledge that it was not possible to defeat any one of them.
1: ఇది అసాధ్యమని భావించి ఇరువురు గురువుల యొక్క శిష్యులను పిలిపించారు.
0: Realizing that it would be impossible to decide the success or the defeat of one of them, they called their students.
1: అతని యొక్క శిష్యుడు ఒక్కడు ఇతని యొక్క శిష్యుడిని ప్రధానమైన శిష్యుడిని తీసుకుని భోజరాజు వారిద్దరికి వాదోపవాదములు పెట్టారు.
0: King Bhoja made these two teachers call their best students and asked them to argue out a particular issue.
1: దానికి ఆనాటి గురువులు కూడా అంగీకరించారు. నా శిష్యుడు ఓడిపోతే నేను ఓడిపోయినట్టు అనేటువంటి సత్యానికి వారు సంసిద్ధులయ్యారు.
0: The teachers of those days also consented for this particular thing and said that we are prepared to accept our defeat if my student is defeated by the student of the other.
1: అలాంటి సత్య మార్గమునందును ఒక నిశ్చయ మార్గమునందును నిర్మలమైనటువంటి భావంచనులు నిండినటువంటి హృదయములు కనుక ఆనాటి అధ్యాపకులు ఈ సత్యానికి వారు సంసిద్ధులయ్యారు.
0: ద టీచర్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ సో ప్రొఫౌండ్ అండ్ మచ్ ఆఫ్ ఇంటిగ్రిటీ దే వర్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్.
1: గురువుల వలె శిష్యులు కూడాను ఎవరి ఎందుకు కూడాను బలహీనత ఏమాత్రం కూడా ఏర్పడలేదు.
0: విత్ ది స్టూడెంట్స్ ఆల్సో వెన్ దే వర్ ఆర్గ్యూయింగ్ దే వర్ నో సైన్స్ ఆఫ్ ఎనీ వీక్నెస్ ఫౌండ్ ఆర్ లొకేటెడ్
1: ప్రజారహితమైన ధర్మబద్ధమైనటువంటి యొక్క వాదోపవాదంలో ఇరువు కూడా ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్ ఎన్కరేజ్డ్ బై ది అప్లాస్ విచ్ దే గాట్ ఫ్రమ్ ద ఆడియన్స్.
1: ఈ యొక్క విద్యార్థి యొక్క తత్వమును గుర్తించినటువంటి వ్యక్తులందరూ కూడాను అధ్యాపకుల యొక్క గుణవర్ణను అనేక విధంగా వేణోళ్ళ పొగిడారు.
0: The audience who just saw the greatness of the students themselves began praising not the students but the teachers themselves because they were responsible for this stage.
1: కనుక అధ్యాపకుల యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థుల యొక్క విజయాలపైను వారి నడతలపైను గుర్తించడానికి వీలవుతుంది.
0: The capacities and the accomplishments of the teachers are decided with reference to the success achieved and the lifestyle of the student.
1: అలాంటి అధ్యాపకులుగా మనం తయారైనప్పుడే మన అభిష్టం కానీ మన యొక్క అనుకున్నటువంటి యొక్క సంకల్పములు కానీ పూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.
0: Only when we transform ourselves into such great teachers would our wishes and the object with which we have undertaken this particular thing would have been completed and fulfilled.
1: నిజముగా ఈ జగత్తులకు అధ్యాపకుల కంటే అధికమైనటువంటి శక్తి సామర్థ్యం వారు ఎవరు కూడా ఉండరని చెప్పవచ్చు.
0: Truly speaking, there are no people, no persons who are greater than the teachers in terms of
1: దేశములకంట ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఉన్నత స్థాయిలో ఉండినటువంటి వారిని మనం భావిస్తుంటాము.
0: Generally it is considered that the president and the prime minister are occupying the highest position.
1: కాని కాలకు ప్రెసిడెంట్ కాని ఆ ప్రైమ్ మినిస్టర్ కాని ఆ స్థానాన్ని అందించేటువంటి వాడు అధ్యాపకుడే.
0: But if you want to look into a little more, who is the person who has been able to give such
1: kind of ఈనాటి అధ్యాపకులు అలాంటి ధైర్య సాహసం లేకపోవడం చేతనే తమ శక్తి సామర్థ్యంతో కూడిన బలహీనం కావడం చేతనే అలాంటి ధైర్యంగా చెప్పేటువంటి అధికారం వారు కోల్పోయినారు.
0: It is the teacher who is responsible for the placement of a person as the president or prime minister. But today what has happened is that we have lost confidence to say that I am responsible for
1: adhyapakulani na yedo balaginamainatuvanti sthanamlo undinatuvanti variga mana bhavinchalaru.
0: We should not consider the teachers to be occupying places of absolutely
1: yedo udyogam ye udyogam labhinchukopovatam cheta adhyapaka udyogamlo praveshinchinamane itti yokka bhavaniki manam taavivaralu.
0: We should not give room for the thought that we have accepted a teacher's job because we have not been able to get any other job.
1: ప్రపంచంలో ఉండేటువంటి యొక్క అధికారుల కంటే అందరి అధికారుల కంటే కూడాను అధ్యాపకుల యొక్క అధికారం చాలా ఉత్తమమైనది.
0: Of all the positions and the authority wielded by all the people in the world, the teacher's position and authority is the highest.
1: ఎప్పుడు దాని సద్వినియోగపరుచుకున్నప్పుడే వారు పూర్ణ అధికారులు.
0: When can it be described as the highest? Only when they make use of their capacity and the power properly, you can say that is
1: నిజముగా మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు మానవతా అధికారములు గుణములు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: Teachers should have to just develop in them the great qualities, divine qualities, human qualities in them.
1: ఆ మానవతా విలువలే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: Those human values which should be developed in the teachers are truth, right conduct, peace, love and non-violence.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: మనం చేతికి ఒక వాచ్ కట్టుకుంటున్నాం.
0: Let us just would that we wear a watch.
1: ఈ వాచ్ యొక్క అంతరార్థం ఏమిటి? దాని కాలం నిరూపించేటువంటి ఒకటి.
0: What is the purpose and the significance of this watch which we wear? It is to only find out time.
1: కేవలం కాలం నిర్ణయించడం మాత్రమే కాదు, అలంకారానికి కూడా ఒక అవకాశం ఉంటుంది.
0: It is not merely to determine and know the time, it is used as an ornament.
1: ఈనాటి మన యొక్క వాచ్లన్నీ కూడా కేవలము కాలము నిరూపించడము అలంకారంగా ఏదో ఒక రకరకమైనటువంటి చేయినంతా వేసుకుని దానిని అలంకారంగా ధరించడము మనం అనుభవిస్తున్నాం.
0: Two purposes are there. One is to know the time. Second thing is to use it as an ornament by using different types of chain.
1: పూర్వం ఈ వాచ్లంతా వచ్చినప్పుడు మన భారతీయులు దీన్ని చూచి ఏదో విచిత్రంగా కూడా భావించేటువంటి వారు.
0: In the beginning, when these watches reached India, they were looking at this particular object with some amount of curiosity.
1: దీనికి నేను 9వ సంవత్సరం ఈ దేహాన్ని అప్పుడు నేను చెప్పాను. ఎడమ చేతి కడలు తెల్తల పిల్ల తుము పట్టుడి గట్టి అలాడగట్టారు ఏటి యక్షాలప్పయి. కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి యక్షాలప్పయి.
0: When Swami was 9 years old, Swami constructed a poem describing how funny this particular thing looks like. They wear this particular watch with a belt, with a strap, which is rather funny.
1: అనగా ఇది కేవలం ఏదో తెల్ల పిల్ల ఒక తోడు పట్టి కట్టి వేలాడి వేసుకుంటే ఇది ఎందుకోసం కడుతున్నారు అన్నట్టుగా ప్రజలు చాలా దిగ్భ్రాంతి పడేటువంటి వాడు.
0: People who did not know the purpose of this particular watch used to wonder what this particular round
1: కానీ
0: ఆబ్జెక్ట్ ఇస్ బీయింగ్
1: కాంటిన్ అంతరాత్రం ఆనాడు కానీ నేడు కానీ గుర్తించినటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
0: Whether it is on that day or today, it is very few people who really know the significance of watch.
1: ఈనాటి కూడాను దానిని అంతంగాను కేవలము ఒక విధమైనటువంటి కాలం నిర్ణయం చేసేటువంటిదిగాను మనం భావిస్తున్నామే కాని ఆ యొక్క వాచ్ లో ఉండేటువంటి యొక్క అంతరాత్రాన్ని మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: ఈవెన్ టుడే ద సేమ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూడ్. దట్ ఇస్ వన్ ఇస్ టు నో ద టైమ్, సెకండ్ ఇస్ యూజింగ్ ఇట్ యాజ్ ఎన్ ఆర్నమెంట్ టు అడోర్ అవర్ సెల్వ్స్. బట్ ఇన్నర్ మీనింగ్
1: విధములుగా కూడా చెప్తూ వచ్చాను. ఇది వాచ్,
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ no one has understood. This is watch. Swami
1: W-A-T-T-H, watch, five aksharam.
0: In this word watch, there are five letters, W-A-T-C-N-H.
1: Five aksharam matrame kaadu idi, five pranamulu.
0: It is not merely five letters in this particular word. These five letters may be taken as five life breaths.
1: Idi kevalam pancha pranamule kaadu, panchakshari mantramu.
0: It is not merely five life breaths. This may be described as a mantra which consists of five
1: letters. Namah Shivaya ani panchakshara cheptuntaru kaadu kaadu w a t t h ide panchakshara mantra.
0: Usually panchakshari mantra is taken as Om Namah Shivaya, but it is not that. Even w a t c h, this is panchakshara
1: mantra ani nirnayinchagalam.
0: You may ask, how can we determine that
1: this is a mantra? Watch your word అన్నాం.
0: స్వామి ఏం చేస్తే ఫర్ ది డబ్ల్యూ వాచ్ యువర్ వర్డ్,
1: నీ నోటికి వచ్చినట్టంత వాగటం కాదు.
0: డోంట్ గో ఆన్ టాకింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్.
1: ఏదో ఎవరు ఇతరులు బాధించేటువంటి వాగులంతా నీవు ఉపయోగపెట్టడం కోసం కాదు.
0: డోంట్ అట్టర్ వర్డ్స్ విచ్ ఆర్ లైక్ ఇట్ హర్ట్ అదర్ పీపుల్.
1: నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి పదం కూడాను ఇది సత్యమైనదా కాదా.
0: Every word that emanates from your mouth, you must question whether it is true.
1: ఈ పదం వల్ల ఇతరులకు ఏమైనా హృదయానికి గాయం అవుతుందా కాదా.
0: Am I going to hurt and wound the feelings of others by using this particular
1: word? నేను ఉపయోగపెట్టేటువంటి పదములు ఇతరులు ఏ విధమైనటువంటి కూడా దుఃఖమును పాలు చేస్తుందా లేక ఆనందానికి గురి చేస్తుందా?
0: The words which I employ and use, would it put people to misery and agony?
1: ఈ పదము కూడాను ప్రియమైనటువంటిదిగా ఉంటుందా, ఉద్వేగంగా ఉంటుందా, అప్రియంగా ఉంటుందా?
0: ఇస్ దిస్ వర్డ్ ప్లెజెంట్? ఇస్ ఇట్ ఎక్సైటింగ్? ఇస్ ఇట్ అన్ప్లెజెంట్?
1: కనుక నా పదము ప్రియమైనటువంటిదిగాను,
0: మై వర్డ్ షుడ్ బి వెరీ ప్లెజెంట్,
1: దీన్ని ఉపయోగకరమైనటువంటిదిగాను,
0: దే మస్ట్ బి యూస్ఫుల్,
1: ఇతరులకు ఆనందాన్ని అందించేటువంటిదిగాను,
0: దే మస్ట్ బి ఏబుల్ టు గివ్ అండ్ ఇంపార్ట్, దే మస్ట్ బి ట్రూత్,
1: ఉండాలి అనేటువంటి యొక్క సంకల్పం చేత ఆ యొక్క పదమును మనం చాలా వాచ్ చేస్తూ రావాలి. మనం ప్రతి నోటి నుంచి పలికేటువంటి ప్రతి పదాన్ని మనం వాచ్ చేయమని చెప్పని ఈ డబ్ల్యూ అని హెచ్చరిస్తుందా.
0: దిస్ లెటర్ డబ్ల్యూ ఈజ్ వార్నింగ్ అస్, కీప్ ఎ వాచ్ వెదర్ ఆల్ ది వర్డ్స్ దట్ యు యుటర్ సాటిస్ఫై ది థింగ్స్ విచ్ హావ్ బీన్.
1: హే మానవ, పవిత్రమైనటువంటి యొక్క నార్మల్ నీకు అందించినందుకు నీవు ఇష్టం వచ్చినట్టుగానే వాగడానికి ఏమాత్రం అధికారం లేదు అని నాలుగును కూడా నువ్వు హెచ్చరించమని ఈ వర్డ్ అనేటువంటి చెప్తుంటుండాలి.
0: దిస్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో వార్నింగ్, ఓ మ్యాన్, ది సీక్రెట్ టంగ్ విచ్ హస్ బీన్ గివెన్ టు యూ ఈజ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్, డోంట్ మిస్యూజ్ ఇట్. ఇస్ అ వార్నింగ్ అట్టర్డ్ బై దిస్ లెటర్ డబ్ల్యూ.
1: ఇది సత్యం,
0: దిస్ ఈజ్ ట్రూత్.
1: వాక్ సత్యంతో కూడినటువంటిది.
0: వర్డ్ మస్ట్ బి ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ ట్రూత్.
1: కనుకని మొట్టమొదట వాచ్ యువర్ వర్డ్, ఇది సత్యాన్ని నీవు ఆధారంగా చేసుకోమని ఈ యొక్క సత్య మానవుని యొక్క మొట్టమొదటి విలువను హెచ్చరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ డబ్ల్యూ ఈజ్ వార్నింగ్ దట్ యుడ్ బేస్ యువర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ట్రూత్. దిస్ ది ఫస్ట్ వార్నింగ్ గివన్ అండ్ దిస్ ది ఫస్ట్ లెసన్ దట్ హస్ టు బి
1: లెర్న్డ్. ఏ
0: ద సెకండ్ వన్ ఈజ్ ఏ, సెకండ్ లెటర్ ఏ
1: అనగా యాక్షన్. వాచ్ యువర్ యాక్షన్,
0: దిస్ ఏ స్టాండ్స్ ఫర్ యాక్షన్. వాచ్ యువర్
1: అనగా మనము చేసే ప్రతి పని ఎందు కూడాను సత్యంతో కూడినటువంటి పని చేస్తున్నామా, ఇది ధర్మంతో కూడినటువంటి పని చేస్తున్నామా, ఇది ధర్మ విరుద్ధమైనటువంటిదా, సత్యరహితమైనటువంటిదా అనేటువంటి కర్మలు ఎందు మనం ప్రతిదాని ఎందుకు మనం విచారణ చేయాలి.
0: ఎవ్రీ యాక్షన్ యూ పర్ఫార్మ్ యూ హావ్ టు చెక్ whether this is according to the concept of truth and according to right conduct. You have to check, and only when you are satisfied, you have to undertake some
1: action. Niyamanam dharma muntunam. Right action.
0: This action is standing for right action or right
1: dharma managa yemiti.
0: What is righteous conduct?
1: Dharinchinadi dharma mu annaru.
0: The one which can bear, that is dharma.
1: Okkoka vastuvulaku okkoka pratyekamainatuvanti yokka pratyekata untuntadu.
0: Each object has a unique feature and a speciality of
1: its own. Pratyekatanu aa vastuvu kolipoyinappudu adi dharmanni kolipoyindi ani.
0: If the object loses that particular feature, we say that it has lost its dharma.
1: తనకి ఉండవలసినటువంటి గుణమును తాను కోల్పోయినాడు అని.
0: ఇఫ్ ఇట్ దట్ మీన్స్ దట్ ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ ఫీచర్స్.
1: అగ్ని ఉంది.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: అగ్ని యొక్క గుణములు ఏమిటి?
0: వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఫైర్?
1: అగ్నికి దహన శక్తి.
0: ఫైర్ షుడ్ బి ఏబుల్ టు బర్న్.
1: ఇంతే కాదు, అదికి ప్రకాశ శక్తి.
0: ఇట్ మస్ట్ ఇల్యూమిన్.
1: ఈ ప్రకాశ శక్తి, వేడి నందించటము, దహన శక్తి, ఈ మూడు గుణములు ఉండటం చేతనే అదికి ఒక నిప్పు అని చెప్పారు.
0: You can call it a fire only when it has these three qualities. The quality of giving illumination and light, warmth and capacity to burn.
1: ee dahana shakti na tanu kolipoyi ee prakasha shakti tanu kolipoyi undinappudu adi bokkavutundi gaani akki kaane.
0: When it loses this particular capacity and the power to burn or to give light, you can call it a charcoal and you cannot call it
1: అనగా అగ్నికి ఉండవలసినటువంటి శక్తి తనలో లేదు కనుక తన ధర్మాన్ని కోల్పోయింది కనుక దానికి అగ్ని కాదు, అది బొగ్గు అని రెండవ రూపాన్ని తెలుసు.
0: యూ వుడ్ నాట్ బి కాలింగ్ ఎ ఫైర్ టాప్ ఓన్లీ వెన్ ఇట్ లూజెస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బర్నింగ్ అండ్ ఆల్సో గివింగ్ లైట్ అండ్ ఇల్యూమినేషన్. యూ కెన్ కాల్ ఇట్ ఓన్లీ
1: చక్కెర ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్.
1: ఈ చక్కెర యొక్క గుణం ఏమిటి? తీపి.
0: వాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ షుగర్? ఇట్ ఈస్ స్వీట్.
1: తన యొక్క గుణాన్ని తాను కోల్పోయిందంటే అది చక్కెర కానేది, ఏదో ఒక పిండి.
0: ఇఫ్ ఇట్ లూజెస్ ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ షుగర్, దట్ ఇస్ స్వీట్నెస్, యు మే డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఫ్లవర్, నాట్ షుగర్.
1: అదే విధముగానే గులాబీ పుష్పం ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ వే యు కెన్ టేక్ రోజ్.
1: దాని యొక్క గుణం ఏమిటి? సుగంధాన్ని అందించడం.
0: వాట్ ఈస్ ఇట్స్ క్వాలిటీ? ఇట్స్ క్వాలిటీ ఈస్ టు స్ప్రెడ్ ఫ్రేగ్రెన్స్.
1: అటు సుగంధమునే కోల్పోయినటువంటి గులాబీ మనం చూడవచ్చును, కానీ ఈనాడు ప్లాస్టిక్ గులాబీలు ఉంటుంటాయి.
0: The rose which has lost its capacity to spread fragrance, it is no rose at all. But these days you have
1: a... Kani, atti satyamainatuvanti gulabi kane.
0: You have plastic roses, but these plastic roses are not gulabi.
1: Gulabulu andulo levu kanuka adi gulabi kadani manam nirnayistunnam.
0: If it does not have the qualities of spreading fragrance,
1: adi vidhamuga manavuniki undavalsinatuvanti gunamulu emiti?
0: In the same way, what are the qualities which a man should have to be called a man?
1: ee manavuniki satyamu oka pradhanamaina gunam.
0: One important quality to be called a man is
1: palike palukunu elanti paristhiti yelli ayyukunu satyanne palakali.
0: He must have truth always. He should utter truth. He should speak truth alone.
1: ఆ పలుకుల వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి బాధలు కలుగుతుందా ఉంటుండాలి.
0: ద వర్డ్స్ విచ్ యూజెస్ షుడ్ నాట్ బి హార్మ్ఫుల్ అండ్ హర్టింగ్ ఎనీవన్.
1: రెండవది ధర్మము.
0: ద సెకండ్ వన్ ఈస్ రైట్ కాండక్ట్.
1: ఈ ధర్మం అనేటువంటి మానవతా విలువలను ఏమాత్రం కూడా భిన్నం కానించకుండా, పెడమార్గం పట్టకుండా, సక్రమమైన మార్గంలో తన విని తాను అనుసరించాలి.
0: Man has to follow the right conduct, then only we can say that he is following, he is doing the right thing.
1: తర్వాత శాంతము అని ఉండాలి.
0: The third one is peace.
1: ఈ శాంతం అనగా ఏమిటంటే ఎవరేమన్నను సహించుకుని ఉండటం శాంతం అనుకుంటున్నాం.
0: Generally it is mistaken as if to be peaceful is to bear whatever other people say.
1: ఈ గడియారంలో ఉండేటువంటి యొక్క WAT ఇది థాట్.
0: The third one in WAT is CH in watch. The third letter is T.
1: మన తలంపులు పవిత్రమైనటువంటి గను, ఒక దివ్యమైనటువంటి గను, దైవత్వంగా కూడినటువంటి గాను, ఈ సత్యధర్మముతో కూడినటువంటి గాను ఉండినప్పుడే అట్టి తలంపులు కలిగినటువంటి హృదయము ప్రశాంతంగా ఉంటుంది.
0: వెన్ అవర్ థాట్స్ ఆర్ సీక్రెట్, వెన్ అవర్ థాట్స్ ఆర్ డివైన్ అండ్ సీక్రెట్, వెన్ దే ఆర్ ఇన్ ట్యూన్ విత్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్, దెన్ వి ఎంజాయ్ రియల్ పీస్.
1: కనుక థాట్, ఈ తలంపులైనటువంటివి పూర్వమునటువంటి యొక్క సత్యము ధర్మము కూడి ఉండి ఉండాలి.
0: Our thoughts must be absolutely in tune with the truth and right conduct.
1: Satya dharma mutho హృదయం లోపల పవిత్రమైన కలపులుగా ఉండినప్పుడు శాంతి నీకు సహజంగానే మనకి ఏర్పడుతుంది.
0: ఇఫ్ అవర్ థాట్స్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇన్ అవర్ హార్ట్ వీ ఆటోమేటికలీ న్యాచురలీ ఎంజాయ్ ఏ స్టేట్ ఆఫ్ పీస్.
1: దీని ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎవరైనా మనల్ని దూషించారు,
0: someone has criticized us,
1: లేక విమర్శించారు,
0: criticized or abused us,
1: ఆ సమయం లోపల కేవలం ఆ పదవులను మాత్రమే నీవు ఆధారం చేసుకుని నీ ఉద్రేకుడై వారిపై నీవు దూకకూడదు.
0: యూ షుడ్ నాట్ టేక్ ది వర్డ్స్ అట్టర్ ఆస్ ద బేసిస్ అండ్ జంప్ ఆన్ ద పర్సన్ యాంగ్రీ అండ్ రెస్పాండ్.
1: అతను పలికినటువంటి పలుకులు సత్యమైనటువంటివా, ఆ దోషంలో నాలో ఉండినటువంటివా కాదా అని సత్యాన్ని మనం విచారించాలి.
0: When any person uses abusive words against you, the first thing that you have to do is, the words uttered by him, are they true? Is it a fact?
1: అతను నిందించేటువంటి నిందలు నా ధర్మముకు విరుద్ధమైనటువంటివా లేక బద్ధమైనటువంటివా?
0: The criticism which he is leveling against me, are they according to the right conduct or not?
1: నా యొక్క నడతలు అతని విమర్శలకు కానిటువైతేనప్పుడు, నా పలుకులు అతని విమర్శలకు ఏమాత్రం కూడా సంబంధం లేనిపోతే అయినప్పుడు నేను ప్రశాంతంగానే ఉంటుండాలి, నేను ఎందుకు ఉద్రేకానికి అవకాశం ఇవ్వాలి?
0: ఇఫ్ ది వర్డ్స్ అట్టర్డ్ బై హిమ్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ట్రూత్ అండ్ ఇఫ్ మై కాండక్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్ కాండక్ట్, దెన్ వై షుడ్ ఐ జస్ట్ అండర్టేక్
1: వాచ్ యువర్ టంగ్ అనగా వర్డ్, వాచ్ యువర్ యాక్షన్. ఈ రెండింటినీ నువ్వు వాచ్ చేసినప్పుడు శాంతం సహజంగానే వస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ యూ వాచ్ ది టంగ్ దట్ ఇస్ ది వర్డ్ అట్టర్డ్ and also if you watch your own conduct, then you will automatically enjoy peace.
1: Shantam anetvantidi mahushi yokka aabharanam kanetinti veyyinappudu naa palakulu atani vimarsanaku emaatram kodu sambandham lenikutte ayinappudu nenu prashantamane untundali, nenu enduku udrekaniki avakasham ivvali?

0: an important ornament which is adorned by Maharshis.
1: ఈ శాంతమైనటువంటిది స్వార్థపరుల దగ్గర ఉండడానికి ఏమాత్రం అంగీకరించదు.
0: Peace can never agree to stay and live with people who are extremely
1: అహంకారం కలిగినటువంటి వారిని చూస్తే పరిగెత్తిపోతుంది శాంతం.
0: Peace runs away when it comes across a person who is
1: ఇగోని శాంతము ధరదు. సత్యముతో ధర్మముతో ఉండేటువంటి వారి దగ్గర మాత్రమే తాను నివాసం చేస్తుంది.
0: Peace agrees to live with a person who is prepared to follow truth and right conduct.
1: స్వార్థ అహంకార రాగములతో కూడినటువంటి వారి దగ్గర ఏమాత్రం కూడా క్షణమైన నిచ్చదు.
0: It is not prepared to live with people who are selfish, who are arrogant and who are egoist.
1: కనుక నీ శాంతం అనేటిది సత్య ధర్మముతో కూడినప్పుడు ఆ తలంపులు అవే శాంతంగా రూపొందుతాయి.
0: If your thoughts are in tune with truth and right conduct, automatically you will enjoy peace.
1: W-A-E-C-E, character. Watch your character.
0: The fourth letter in the watch is character, C. C stands for character.
1: మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణము అదే.
0: The most important life worth for every human being is character.
1: Character is three-fourths life or not.
0: Character is described as three-fourths life.
1: దానినే మనము ప్రేమనే మన ప్రాణం.
0: లవ్ ఈజ్ అవర్ వెరీ లైఫ్.
1: ప్రేమ లేనిటువంటి జీవితము కేవలము జీవించుకుని మరణించినటువంటి వారితో సమానం.
0: ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ లివింగ్ డెత్.
1: కనుక ఇది ప్రేమ ఒక విధమైనటువంటి ప్రధానమైనటువంటి యొక్క గుణము.
0: లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.
1: దానిని నువ్వు చక్కగా విచారించు.
0: You must very carefully contemplate about
1: character. Anaga kevalam sadaacharamlo undatamu.
0: Character doesn't merely mean
1: anyayamlo praveshinchakunda undatamu,
0: being following good conduct
1: cheyakunda undatamu,
0: not doing wrong things.
1: Idu maatrame kaadu.
0: It is not merely restricted to these things alone.
1: Manavatvanni manchukovali character.
0: One has to develop the human nature.
1: Kriyaashilata gelli virigali.
0: He has to be extremely skillful in the right conduct.
1: సమాజం యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధి పరచాలి.
0: He has to take care and foster the welfare of the society.
1: ఇంతే కాదు, ఆత్మ కోసం బ్రతకాలి కానీ అన్నం కోసం బ్రతకూడదు.
0: ఇట్ ఈస్ నాట్ మెర్లీ దిస్, వన్ హాస్ టు లివ్ ఫర్ ఆత్మ అండ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
1: నిజముగా ఈ విధమైనటువంటి గుణము లేనటువంటి యొక్క జీవితము దీపము లేని కొంప వంటిది.
0: A life which does not have this particular quality is like a house without having a light.
1: తాడు తిరిగినటువంటి గాలిపటం వంటిది.
0: It is something like a kite rigged up which is
1: చెల్లని కాసు వంటిది.
0: It is a counterfeit coin.
1: ఇలాంటి జీవితం అనేది దాన్ని మొట్టమొదట మనము సరైన మార్గంలో క్యారెక్టర్ కు తగినటువంటి విలువను అందించాలి.
0: Therefore we have to give utmost importance to this particular quality and that is the character.
1: అదే ప్రేమ.
0: And real character
1: is నిస్వార్థమైన ప్రేమ.
0: It is selfless love.
1: నిరహంకారమైనటువంటి ప్రేమ.
0: It is love
1: which is నిరాడంబరమైనటువంటి ప్రేమ.
0: It is love which is not ostentatious.
1: ఈ ప్రేమని మన నిజమైన క్యారెక్టర్.
0: This love alone is true character.
1: ఇదే నిత్యమైనటువంటిది.
0: This is permanent thing.
1: ఇదే సత్యస్వరూపాన్ని ధరించేటువంటిది.
0: This is
1: ఈ క్యారెక్టర్ పూర్వం ఉండేటువంటి సత్యము ధర్మము శాంతి ఈ మూడింటితో కూడినటువంటిదిగా ఉంటుంది.
0: This love to be real love must be associated with the other three qualities like truth, right conduct and peace.
1: నా గుణము సత్యంతో ఉన్నదా, ధర్మంతో ఉన్నదా, శాంతంతో ఉన్నదా అని దాన్ని వాచ్ చేయాలి.
0: One has to watch whether one's conduct and one's qualities and one's habits are according to and in tune with truth, right conduct and peace.
1: ఉన్నటువంటి ఈ మూడింటిని మనం చక్కగా విచారించుకుంటే క్యారెక్టర్ ఎక్కడ స్వస్వరూపాన్ని ధరిస్తుంది.
0: If only one takes care of the other three, truth, right conduct and peace, one automatically will have love.
1: ఇది నాలుగవ గుణం.
0: This is the fourth quality.
1: ఇంకా ఐదవది హెచ్ఏ, వాచ్ యువర్ హార్ట్.
0: The fifth one is heart.
1: ఈ హార్ట్ అనగా ఏమిటి? ఫిజికల్ హార్ట్.
0: హెచ్ స్టాండ్స్ ఫర్ హార్ట్. వాట్ ఇస్ ది
1: శారీరక సంబంధమైనటువంటి గుండె కాదు.
0: It is not the physical heart.
1: ఈ శారీరక సంబంధమైనటువంటి గుండె ఏ పిడికిన మధ్యమో ఉంటుంటారు. హార్ట్ అనగా విశాలత.
0: హార్ట్ రియలీ మీన్స్ బ్రాడ్ మైండెడ్నెస్. బ్రాడ్
1: నీ హృదయము సంకుచితంగా ఉండాలి, నీకు విశాలంగా ఉంటుండాలి.
0: Whether your heart is narrow or broad.
1: నీ విశాలమైనటువంటి హృదయము సత్య ధర్మ శాంతి ప్రేమతో కూడి ఉన్నదా లేక దీనికి విరుద్ధ

0: ఉన్నది.
1: And that your heart, when it is brought, is it in tune with truth, right conduct, peace and love?
0: ఈ విచారమైనటువంటి భావం నీలో అభివృద్ధి అయ్యేటప్పటికీ మమత్వం సర్వభూతాంతరాత్మ, నాదే సర్వము, సర్వము నేనే అనేటువంటి యొక్క సమత్వం ఏర్పడుతుంది.
1: Once you have all these four qualities in the fifth one also, you identify yourself with everything and everything is also identified with you.
0: అప్పుడు ఈ మమత్వం సర్వభూతాంతరాత్మ.
1: Then only you will be able to say that the Atman which is in me,
0: ee bhavamulo abhruti padetappudiki evarini chusinchina nindi himsinchukunna vaadu avutaru.
1: Once you develop this particular real feeling,
0: evarini baadhinchina neenne baadhinchukunna vaadu avutaru.
1: Hurting any person and giving trouble to any person is troubling yourself and hurting yourself.
0: Satyanni gurtinchukunna samayamlo inga himsallo neenu prabeshinchadaniki avakasam undadu.
1: Once you recognize this basic truth, you would never be able to undertake any activity which involves violence.
0: Kanuka ee WATCHE ee panchachamulu kodano panchachamulu yokka naamanga mana bhavinchali.
1: It is in this context one has to just see this particular word.
0: Ive maranu yokka pancha pranamuga mana visheshinchali.
1: These five letters must be taken as panchachari mantra and five life dress of man.
0: ఈ పంచాక్షరములు పంచప్రాణములు లేనిటువంటి ఒక జీవితము ఆకారాన్ని బట్టి మానవుడు అని చెప్పడానికి సాధ్యమవుతుందా?
1: జస్ట్ ఏ హ్యూమన్ ఫారం విచ్ డస్ నాట్ హ్యావ్ దీస్ పర్టికులర్ క్వాలిటీస్ అండ్ దీస్ పర్టికులర్ లైఫ్ డ్రెస్ ఫైవ్ లైఫ్ డ్రెస్ కెన్ యూ రియలీ కాల్ ఇట్ యాజ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్?
0: కాదు కాదు, ఆకార మానవుడు మాత్రమే కావచ్చు కానీ నీవు సత్య మానవుడు కావు, మానవతా విలువ కలిగినటువంటి ఒక స్వరూపుడు కావు.
1: ఎంఫాటికలీ నో నో. You can never be called a real and a true human being. In form alone,
0: every man is nilavettukoleyinatundi oka manavudu manavudu avutada.
1: A person who does not live up to his own word which he has given, can he
0: really be called a kaapadukoleyinatundi manavudu manavudu avutada?
1: A person who cannot protect the word which he has just given, can he really describe
0: nee kartavyalini nilavettukoleyinatundi oka daurbhagyamu nee manavudu avutada?
1: If you are not in a position to discharge your own duty, can you be really called a human being at all?
0: ఇలాంటి వాడు ఆకార మానవుడు కాని ఆత్మతో చేరినటువంటి మానవుడు కానీ.
1: Such people may be only in form human beings, but truly speaking in the atmic sense they are not human beings at all.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునను.
1: All those birds which are green, can they sing like parrot?
0: పూలపై పారాయటు పురుగులు తుమ్మెదలగులు.
1: All those worms which can move on the flowers, can you describe it as bee?
0: Puli charmamu kattunatti gaadidata puliyaguna.
1: A donkey which puts on the skin of a tiger, can you really call it a tiger?
0: Yenuganta balichi unna pandi yenugavuntaya.
1: Suppose a pig is as fat as an elephant, can you really call it an elephant because of its size?
0: Kaadu kaadu, aakaramu dharinchinta maatma manavudu kaaneru.
1: By merely putting on the human form, one has to cultivate and foster human values.
0: అప్పుడే మానవుడిగా తాను రూపొందుతాడు.
1: ఓన్లీ దెన్ కెన్ హీ బికమ్ ఏ హ్యూమన్.
0: అట్టి మానవతా గుణములు కోల్పోవడం చేతనే ఎక్కడి నుంచిన రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాను.
1: These days, as people have lost that human values, people are behaving in a demonic way.
0: ఏ పేపర్ అయినా మీరు చూడండి, దాని తెల్లవారిని తెచ్చేటప్పటికీ ఎక్కడ చూసినా కానీ చంపులు కూనీలు కాల్చుకోవడాలు ఎంత అపవిత్రమైనటువంటి యొక్క దీన్ని మానవతా విరుద్ధమైనటువంటి యొక్క చర్యలను అనుభవిస్తుండాలి ఈనాడు లోకం.
1: విచ్ ఎవర్ న్యూస్ పేపర్ యూ ఓపెన్ ఇన్ ద మార్నింగ్, యూ కమ్ అక్రాస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ మర్డర్, ఇన్స్టెన్సెస్ వేర్ ఫైరింగ్ హస్ టేకన్ ప్లేస్ విచ్ ఆర్ ఆల్ డెమోనిక్, నాట్ ఇన్ ట్యూన్ విత్ హ్యూమన్ క్వాలిటీస్ అట్ ఆల్.
0: మానవత్వమే మరుగైపోయింది.
1: The human nature has disappeared.
0: సమాజం కల్మషమైపోయింది.
1: The society has become polluted and corrupted.
0: వ్యక్తిత్వం కేవలం వ్యక్తిత్వంగా రూపొందుతుందని కానీ సరైనటువంటి వ్యక్తిత్వం ఎక్కడికి మేము ప్రకటించడం లేదు.
1: Human beings are only appearing in the form, but the real nature of humanness is not found in any human being at all.
0: మన చదువుల వల్ల మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోలేము.
1: By this mere education we are not going to develop our own personality.
0: ఈనాడు మనం చదివేటువంటి చదువులు నిజమైన చదువులు కానే కావు.
1: ది ఎడ్యుకేషన్ అండ్ ద స్కిల్ దట్ యు ఆర్ అక్వైరింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఈ చదువులు మనల్ని అహంకారిగా మార్చివేస్తున్నాయి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యు ఆరోగ్యం,
0: ఆనందమైనటువంటి జీవితంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎన్ ఆస్టెంటేషియస్ లైఫ్,
0: అసత్యమైనటువంటి యొక్క నడకలు నడుచుకుంటున్నారు.
1: యు ఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ అన్ ట్రూత్.
0: అప్రమాణమైనటువంటి జీవితంలో గడుపుతున్నారు. కనిపించడం లేదు.
1: యు డోంట్ ఫైండ్ ఇంటిగ్రిటీ
0: సమయం లోపల మానవతా గుణంలో అత్యవసరంగా మనం పోషించాలి.
1: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ అండ్ దీస్ కండిషన్స్ ఇట్ ఇస్ వెరీ నెసరీ ఫర్ అస్ టు ఫాస్టర్ హ్యూమన్ వాల్యూస్.
0: కానీ ఈ మానవతా గుణములు కూడా స్వార్థహితంగా ఉంటుండాలి.
1: బట్ ఈవెన్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ మస్ట్ బి
0: పేరు పెట్టుకునే మనం ప్రాములాడరాదు.
1: యు షుడ్ నాట్ ఫైట్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: హృదయ సంతృప్తినే మనం అద్భుతం గావించాలి.
1: ఫర్ అవర్ ఓన్ హార్ట్ సాటిస్ఫాక్షన్.
0: మానవుడి ఎందుకునేటువంటి ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది.
1: ది లవ్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ మ్యారేజ్ ఎక్స్ట్రీమ్లీ
0: సీక్రెట్. ఏ ప్రేమ అప్పు తెచ్చుకోవటం కానీ అప్పు ఇచ్చుకోవటం వంటిది కాదు, అద్భుతం గావించుకునేటువంటిది.
1: దిస్ లవ్ కెనాట్ బి మేడ్ ఏ కమర్షియల్ ఆబ్జెక్ట్. ఇట్ హస్ టు బి ఆఫర్డ్ అండ్ డెడికేటెడ్.
0: కనుక గ్రంథ పరిచయం అంతా కూడా విద్యగా మనం భావించి చాలా మోసపడిపోతున్నాం.
1: అక్వైంటెన్స్ విత్ బుక్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్. వి ఆర్ డిసీవ్డ్ బై దట్ థాట్.
0: మనలో ఉండేటువంటి మానవతా గుణాన్ని మొట్టమొదట మనం పోషించుకోవాలి.
1: ది హ్యూమన్ క్వాలిటీస్ విచ్ యు హావ్ ఆర్ ది ఫాస్టర్డ్ ఇన్ ది వెరీ
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అవాంతరములు సంభవించినప్పటికీ మన కర్తవ్యంలో కించిత్తైనా కూడా లోపం జరగరాదు.
1: Come what may, whatever the obstacles and problems, you should not swerve from
0: it. ఎవరెవరు ఏ ఏ వృత్తి లోపల దానికి అధీనులైనారో, నిందించుకున్నారో, ఆ వృత్తిని సక్రమంగా గడిచినప్పుడే వాడు మానవుడవుతాడు.
1: వాట్ ఎవర్ వర్క్ అండ్ ప్రొఫెషన్ వన్ హాస్ అండర్టేకన్, వన్ హాస్ టు డిశ్చార్జ్ వెరీ కేర్ఫుల్లీ అకార్డింగ్ టు ది కోడ్.
0: ఈనాటి అధ్యాపక వృత్తిలో ఉండినటువంటి మనము మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నామా లేదా, పిల్లలకు అర్థమయ్యే రీతిగా మనం బోధిస్తున్నామా లేదా, పిల్లలు సరైన మార్గంలో ప్రవేశపెట్టున్నామా లేదా అనేటువంటిది మనం చెప్పుకోవటమే కాకుండా మన నడతలో కూడా వాళ్ళకు నిరూపించాలి.
1: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ వెదర్ వీ హావ్ బీన్ ఏబుల్ టు ఫాలో ద రైట్ పాత్. వీ హావ్ బీన్ ఏబుల్ టు టీచ్ ది స్టూడెంట్స్ వెల్. వీ హావ్ బీన్ ఏబుల్ టు పుట్ ది స్టూడెంట్స్ ఆన్ ద రైట్ పాత్.
0: మన నడతలే అక్రమంగా ఉంటున్నప్పుడు ఇంకా మనం ఇతరులు బాగుపరిచేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది?
1: ఇఫ్ అవర్ ఓన్ కాండక్ట్ ఈస్ నాట్ రైట్, వాట్ రైట్ డు వీ హావ్ టు రెక్టిఫై ది కాండక్ట్ ఆఫ్ అదర్స్?
0: కేవలం మనం పొట్టపొట్టు కోసం పాటుపడుతున్నామే అనే పిల్లల యొక్క అభివృద్ధి కోసం కానీ, లేక మానవతా అభివృద్ధి కోసం కానీ మనం పాటుపడినటువంటి వారం కాలేకపోతున్నాం.
1: ఇఫ్ వీ వాంట్ టు వర్క్ ఎంటైర్లీ ఫర్ ది సేక్ ఆఫ్ మేకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దాట్? హౌ కెన్ వీ జస్ట్ క్లెయిమ్ దట్ వీ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్?
0: ఎంత నిప్పుకున్నను ఈ పొట్ట నిండేటువంటిది కాదు.
1: However much you go on filling up the stomach, you can never exhaust.
0: పచ్చిమటి ఉండాలి మాత్రం పొట్టలు నింపుకోవటం లేదా?
1: Animals and birds, have they not been able to eke out their lives?
0: అది కాదు. కొంతమంది ఈనాటి పిల్లలు కూడా ప్రశ్నిస్తుంటారు, స్వామి మానవుడికి ఎందుకు ఇంత బంధనంతా ఉంటుండాలి, మానవుడు కూడా ఎందుకు స్వేచ్ఛగా ఉండకూడదు?
1: దీస్ డేస్ ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో పుట్ సర్టన్ క్వశ్చన్స్. స్వామి వై ఆల్ దీస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్?
0: పశుపక్షి మృగాలు కూడా స్వేచ్ఛ అధికారం కలుపుతున్నాయి, మానవుడు ఎందుకు స్వేచ్ఛగా ఉండకూడదు?
1: Animals and birds are having so much of freedom, why not man?
0: నిజమే, పక్షులు అతి స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాయి.
1: ట్రూ, birds have been enjoying a free ride in the air.
0: మృగములు స్వేచ్ఛాధిహారం తమ యొక్క స్వస్థానమైన అరణ్యంలో గావిస్తున్నాయి.
1: సిమిలర్లీ animals should be just living freely in the forest.
0: కానీ నీవు కూడా స్వేచ్ఛగా ఉండవచ్చు, ఒక్కటి మాత్రం గుర్తించాలి.
1: You could also be free, but one important thing must be recognized here.
0: పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, పక్షి స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: Birds, what type of freedom are they enjoying? The type of freedom is in tune with birds freedom.
0: మృగములు ఏ యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: What is the freedom enjoyed by animals? The freedom which animals are enjoying.
0: మానవుడే మానవ స్వేచ్ఛను అనుభవించుకో, మానవుడే పుట్టి మృగ స్వేచ్ఛను అనుభవించుకుంటే నీకు ధర్మం అవుతుందా?
1: When you are a human being, you can enjoy the freedom which a human being is entitled to. But you cannot be
0: a human being. You are a human being. This is not a human being.
1: After being a human being, you want to enjoy the freedom of an animal. You may be described as an animal.
0: You are a human being.
1: In form, you are a human being. In action and in conduct, you are an animal.
0: ఇలాంటి వాడిని ఆకార మానవుడని పిలిచవచ్చునే కానీ ఆత్మతో కూడిన మానవుడు కానేరు.
1: సచ్ పీపుల్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ ఫామ్.
0: రామాయణంలో ఒక చక్కని ఒక ఆదర్శం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇన్ రామాయణం.
0: వారిని చంపడానికి పోయినప్పుడు రాముడు వాలి ప్రశ్నిస్తున్నాడు.
1: వెన్ రామ వెంట్ టు కిల్ వాలి, వాలి క్వశ్చన్ రామ,
0: రామ నేను ఏ దోషం చేశాను, నన్ను ఎందుకోసం నువ్వు చంపడానికి వస్తున్నావు అని ప్రశ్నించాడు.
1: Wally asked Rama, "Well, Rama, what mistake have I committed? Why do you want to kill me?"
0: Rama replied, "Niu dharma viruddhamaina tuttu yokka ప్రవర్తన లోపల నీ జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నావు అన్నాడు.
1: యు ఆర్ వేస్టింగ్ అండ్ వేస్టెడ్ యువర్ లైఫ్ ఫాలోయింగ్ అన్‌రైచియస్ పాత్.
0: నేను ఏ విధంగా తప్పానన్నాడు.
1: ఇన్ వాట్ వే హావ్ ఐ కమిటెడ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ ధర్మ.
0: సుగ్రీవుని యొక్క పత్నిని నీవు అందుకున్నావు.
1: యు హావ్ యాక్సెప్టెడ్ ద వైఫ్ ఆఫ్ యువర్ ఓన్ బ్రదర్ సుగ్రీవ్.
0: తమ్ముడి యొక్క భార్య అన్నకు తల్లితో సమానం.
1: యంగర్ బ్రదర్స్ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు మదర్ ఫర్ ది ఎల్డర్ బ్రదర్.
0: ఆమెను నీవు భార్యగా అనుభవించటము ఇది మహాపాపం అన్నాడు రాముడు.
1: అండ్ ట్రీటింగ్ అండ్ ఎంజాయింగ్ హర్ యాజ్ యువర్ వైఫ్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సిన్.
0: అతను వాలి చెప్పాడు, ఇది మానవులకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ వానరులకు సంబంధం కాదు అన్నాడు.
1: Then Wali told Rama, well, this is true in case of human beings, not in case of animals.
0: నీవు ఆకార వానవుడే కాని వానవుడే కాని ధర్మంలో నీవు మానవ ధర్మాన్ని అనుసరిస్తున్నావు అన్నాడు.
1: Tamase, in form you are an animal.
0: అనగా ప్రకృతి సంబంధమైనటువంటి ధర్మమును గుర్తించుకున్నటువంటి వాడు ఒక వాలి.
1: Wali was one who had recognized the important code which has to be observed.
0: మరి ప్రశ్నించాడు, రామ నీ యొక్క పరిపాలన నీ యొక్క ధర్మాచరణ మానవులకు మాత్రమే సంబంధం కాని అడవుల్లో సంచరించేటువంటి మృగాలకు ఎక్కడ సంబంధం అన్నాడు.
1: హీ వెంట్ ఆన్ ఆర్గ్యూయింగ్. హీ జస్ట్ సేడ్, వెల్ రామ, ఆల్ దట్ కోడ్ దట్ యు హావ్ ప్రిస్క్రైబ్డ్ ఈజ్ అప్లికబుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద టౌన్, బట్ హౌ ఇస్ ఇట్ అప్లికబుల్ టు యానిమల్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: నీవు మానవ ధర్మాన్ని గుర్తించుకున్నావు కనుక నీవు ఆకార వానవుడే కాని నీవు మానవులతో నాకు సమానం అని చెప్పని నిన్ను మానవుడిగానే నేను శిక్షిస్తున్నాను అన్నాడు రామ.
1: Although in the form you are an animal, but as you have recognized the code which has been followed by a human being, I recognize you as a human being only and punish you only on that basis.
0: Adhe vidhamgane ee naadu manavudu manavudiga aakaram untunnadu kaani vaanani yokka chestal lokala tana jeevithanni ankitam chestunnadu.
1: But today's man, in form he is a human being, but in his conduct he is having
0: kalvi ikkada nadana pradhanam kaani ఆకారం ప్రధానం కాదు.
1: హియర్ కాండక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఫామ్.
0: ఆకారం ఏవైనా కావచ్చు,
1: ఫారం కుడ్ బి ఎనీథింగ్.
0: కేవలం మనిషిని తప్పుడు ఈ ప్రపంచం లోపల అనేక విద్యలు నేర్చి కొన్ని రకమైన యొక్క ఉన్నత స్థాయికి చెందినటువంటి వారమని భావించవచ్చు.
1: బై మియర్లీ కల్టివేటింగ్ అండ్ లెర్నింగ్ ఎ ఫ్యూ స్కిల్స్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి కన్సిడరింగ్ దెమ్సెల్ఫ్స్.
0: అభ్యాసం చేత అన్ని విద్యలు నేర్చవచ్చు మానవుడు.
1: బై ప్రాక్టీస్ ఎనీ స్కిల్ కుడ్ బి కల్టివేటెడ్.
0: మానవుడే కాదు మృగములు కూడా అభ్యాసంతో అన్ని విద్యలు నేర్చుకుంటాయి.
1: ఈవెన్ యానిమల్స్ క్యాన్ లర్న్ క్వైట్ ఎ ఫ్యూ స్కిల్స్.
0: మీరు చాలా ఇస్తుంటారు, సర్కస్ లో పోతే ఒక కోతి కూడా సైకిల్ తొక్కుతూ పోతుంటాడు.
1: మోస్ట్ ఆఫ్ యు మస్ట్ హావ్ సీన్ ఇన్ ది సర్కస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎ మంకీ కెన్ సైకిల్.
0: ఒక గొర్రె కొడుకు తీసుకుని తీసుకుని తానంతా కూడా స్పూన్తో తింటూ ఉంటాడు.
1: ఈవెన్ యానిమల్ కెన్ థింక్ use a spoon and
0: study training to anaga practice to idi konni rakamainatundi vidyalu nerchavachu.
1: By practice quite a few skills can be cultivated.
0: Kaani manavata gunamulu practice to vachetundi kaadu.
1: But these human qualities cannot be cultivated by mere
0: sahajanga undinatundi.
1: They must be natural and they are natural.
0: Alanti natural daniki sahajamainatundi gunalu ee naadu manam marchi kutramainatundi gunamulo mana yokka jeevithanni oka margam pattistunnam.
1: These days we have forgotten our natural human qualities and we are following the path of artificiality and cultivating wrong values.
0: Kalu ee naadu aadhyatmika margamulo naitika margamulo dharmika margamulo undinatundi manavatvanni chakkaga gurtinchadaniki prayatninchali.
1: These days we have to just recognize the important things which are involved and incorporated in the spiritual world and the moral world and in the natural world.
0: కనుక ముఖ్యంగా మానవతా గుణములను హెచ్చరించేటువంటి ఈ WATCH ఈ ఐదింటి కూడాను ఐదు ప్రారంభంగా కూడా పంచాక్షర మంత్రంగా కూడా మీరు ప్రచారం చేయాలి.
1: స్పెషల్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దీస్ ఫైవ్ లెటర్స్ WATCH, వాట్ దిస్ స్టాండ్ ఫర్, యూజ్ ఇట్ యాజ్ అ పంచాక్షర
0: మంత్రమే పరమాత్మ యొక్క స్వరూపము.
1: టైమ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ఈ వాచ్ అనేటువంటి టైమ్ను కూడా ఒకవైపు చూస్తుండాలి.
1: This watch is also showing you the time which is the very form of God.
0: Gunalu maroka vaipu chustundali.
1: It also shows the important qualities.
0: Andani inkoka vaipu chustundali.
1: It also imparts the amount of beauty.
0: Kanuka ee watch anaitundi satyam shivam sundaram swarupame.
1: In another sense this watch will be described as equal to satyam shivam
0: sundaram alankaram cheyutundadi.
1: ఇట్ గివ్స్ ది పర్సన్ హూ వేర్స్ ఇట్ దట్ అమౌంట్ ఆఫ్ బ్యూటీ.
0: సత్యం మానవతా గుణాన్ని పోషిస్తుండాలి.
1: Truth, it also fosters human values.
0: Shivam nirantaramu untundali, adi kalam.
1: Truth, time is eternal and it is permanent.
0: Kalmane upanishadulu antapudu kala kala prapannanam kalakshinna karishyati annadu. Anaga kalamunu kudanu manam swadhinam chesukolemu kani kala tattani matram manam swadhinamlo anubhistunnam.
1: Upanishads have also declared that we have not been able to conquer the time, but there is one who has conquered.
0: Kalamu andaru anusarinchavachinde kani kalam evvarini kudanu anusarinchadu.
1: Everyone has to follow time and abide by the time.
0: Tarpine kala swaroopudu paramatmudu kanaka atane shivudu annaru.
1: God, he expresses himself in the form of time.
0: Kanukane kalaya namaha kalakalaya namaha kalakramaya namaha kalaswaroopaya namaha kalanimitaya namaha anta kalame.
1: That is why God has been described by different names. God is the very form of time. God dictates and controls
0: time. Nitya jeevitamulo meeru sharirani dharinchetundi ee vaakyanni chusinappudu kodanu nenu pancha prana swaroopuni panchakshara mantraanni satyam shivam sundaram upanishattu yokka vaakyanni ani anukunnappudu neevu ee vidhamaina pedamargam pattadaniki avakasam undadu.
1: So in everyday life, wherever you just see your watch, you remember the fact that this particular watch stands for the Panchakshari Mantra and also that this gives the meaning of the five life breaths of a human being.
0: పిల్లలకందరికీ ఈ సున్నితమైన మార్గంలో వాళ్లకు మానవతా విలువను మనం బోధించడానికి ప్రయత్నించాలి.
1: To small children, we have to make use of these techniques and the small stories and teach them the important human values through these stories.
0: కేవలం బోధించటం మాత్రంతోనే మన కాలం పూర్తి చేసుకున్నామనుకోకూడదు.
1: We should not rest satisfied by merely teaching these things we have achieved everything.
0: మన పని పూర్తి అయిందని భావించరాదు.
1: We should not think that our job is
0: మనం కూడా వాటిని ఆచరణలో పెట్టాలి.
1: We have to practice them also.
0: ఈనాడు మనము 10 సంవత్సరం నుంచి కూడాను ఈ యొక్క మానవతాను బోధిస్తూ ఉన్నామే కాని ఆచరించటం లేదు.
1: For the past 10 years, we have been only teaching these values, but we are not practicing.
0: కనుక మొట్టమొదటి మనం ఆచరించేటువంటి వ్యక్తులు మనం ఎంతవరకు మనము బోధించే వ్యక్తులు ఎంతవరకు ఆచరిస్తున్నామని తమకు తాను పరిచయం చేసుకోవాలి. అది కూడా ఒక వాచ్, అది కూడా వాచ్ చేయాలి.
1: You have to watch to what extent you have been able to follow the things which have been preaching. This is also a function of watch. Watch.
0: ఇతరులకు చెప్పినప్పుడు నేను చేస్తున్నానా, వాచ్ చేసుకో. And self-watch.
1: Whenever you preach or whenever you teach another person to follow a particular human value, you have to watch whether you are following that yourself. That is also a type of
0: watching. ఈ లోకమంతా కూడాను ఆచరణను ఆధారంగా తీసుకుంటాను కానీ ప్రబోధము ప్రచారాన్ని ఏమాత్రం తీసుకోవటం లేదు.
1: The world of today doesn't believe near the words. They watch you, they observe you, whether you are practicing.
0: They just check it into one. Oh, cows, quarter ఉంటున్నారు.
1: People who can give excellent lectures, there are crores and billions of them.
0: మనం టీచర్ల దగ్గరికంత పోయి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి కార్పొరేషన్ టీచర్స్ అందరికీ పోయి సులభంగా మనం చెప్పవచ్చు.
1: We may be able to go to various teachers of corporation schools and other schools.
0: ఆ టీచర్స్ కూడా ఏం దేంటిస్ వాళ్ళు కాదు.
1: We may be able to tell them, but don't consider
0: ఈ చెప్పేటువంటి వ్యక్తి ఎంత మాత్రం నడుస్తున్నారు అని వాళ్ళు కూడా వాచ్ చేస్తారు. మనం
1: టీచర్స్ టు హూమ్ యూ టెల్ దీస్ హ్యూమన్ వాల్యూస్ are not brainless officers, they also watch and
0: observe. ఇది చేతిలోనే కాదు, సర్వత్రా ఉంటుండాలి వాచ్.
1: So this watch is not merely a self-watch and a watch which is adorned on the hand. It is found everywhere, omniscient.
0: కేవలం భగవంతుడు కూడా ఒక వాచ్మ్యానే.
1: Truly speaking, even God is also only a watchman.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో తాను కూడా వాచ్ చేస్తూ ఉంటారు.
1: He constantly watches all the work, that is all the...
0: కనుక మనమేమో అధికారము అనుకుని మనమంతా ఇతరులకు బోధిస్తున్నామనేటువంటి అహంకారంలో మాత్రం మనం పడకుండా చూసుకోవాలి.
1: Therefore, we must be extremely careful to see that arrogance doesn't enter into our
0: pony system. ఇతరులకు 100 చెప్తున్నాం కదా, ఒకటైనా మనం ఆచరిస్తున్నామని కూడా మనం యువత చేసుకోవాలి.
1: Just because we are teaching to other people, we should not become arrogant. We have to watch whether we are observing and we are following.
0: ఆచరణ లేకుండా మీరు ఇంకా 1000 సంవత్సరాల ప్రబోధం చేయండి కానీ ప్రయోజనం లేదు.
1: At least 100 will have to be observed. You may go on teaching for 1000 years.
0: ప్రచారంతో మారేటువంటి కాలం కాదు ఈ కలియుగం.
1: ది కలి ఏజ్ ఇస్ నాట్ ద వన్ విచ్ కెన్ ఈజీలీ బిలీవ్.
0: ప్రబోధంతో మారేటువంటి కాలం కాదు ఈ కలియుగం.
1: యూ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ కలి ఏజ్ బై టాకింగ్ అండ్ బై ప్రీచింగ్.
0: ఆచరణతోనే మనం నిరూపించుకుని రావాలి.
1: ఓన్లీ బై ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అలోన్ కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: అంతేకాని ఆచరణ లేకుండా ఎంత ప్రచారములు ఎంత ప్రబోధములు చేసినప్పటికీ కాలం వ్యర్థము, ధనం వ్యర్థం.
1: వాట్ ఎవర్ యూ టీచ్, వాట్ ఎవర్ యూ గో ఆన్ ప్రీచింగ్, ఆల్ దట్ విల్ బి రట్టర్ వేస్ట్, waste of time, waste of money. If you don't practice, only
0: kanka mana yokka nibandhana lokalu kuda nu sealing on DJs ani kuda nu cheppam.
1: Even among the rules of the regulations which are imposed upon ourselves, there is one sealing on desire.
0: Deento kuda nu don't waste time, don't waste money.
1: Among the desires we have just said, don't waste time.
0: Padi mandi mechukune kosamani ee aadambaramlo namu praveshinchalaru.
1: For getting the praise and admiration of 10 people or 100 people, we should not undertake any such activity.
0: Inni vela mandiki anni vela mandiki anta kuda manamu ee training ichina manchukani ahankara pattaniki avakasam ledu. Inni vela mandiki entha mandi cheyyalaru manchi vaadu manu.
1: We should not arrogate ourselves to a state of utter satisfaction that we have just given, we have preached and we have taught thousands of people. How many of
0: them got baitavaru telakapoyina kuda paravaledu manaku manamaina telali.
1: Whether other people have been able to practice or not, it is a different matter. But at least we must be able to practice.
0: Self-satisfaction manaku raavali.
1: We must have at least that self-satisfaction.
0: Ah, self-satisfaction leenappudu inka manamu self-realization ekkada
1: nadutundi. If we don't have that kind of self-satisfaction, how can we aspire for
0: self-satisfaction ku self-confidence develop chesukovali.
1: For this kind of self-satisfaction, we must develop self-confidence in the very first place.
0: కనుక మన మానవతా విలువలు మనలో ఉన్నాయి కానీ బయట లేవు.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఇన్హెరెంట్ అండ్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ ఎక్స్టర్నల్.
0: మనం చేసి ఇతరులకు చూపించేటువంటి ప్రయత్నం చేతనే ఎంతైనా మనం మార్చవచ్చు.
1: వి హావ్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ వి హావ్ టు టెల్ అదర్స్. ఓన్లీ దట్స్ వి కెన్ బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అదర్స్.
0: అంతేకాని మనం అనవసరంగా ఎక్కువ చెప్పి మనం చేయలేకుండా పోతే దీనికి విరుద్ధమైన మార్గాన్ని కూడా మనం అవలంబిస్తుంది.
1: ఇఫ్ వి గో ఆన్ టెలింగ్ tall things and long lectures without practicing, there could be
0: counterproductive. Koti
1: we can tell a million or a billion
0: cheyadu okkati,
1: but we don't even do one.
0: Chepputa sulabham,
1: it is easy to say.
0: Cheyina kashtam,
1: it is very difficult to
0: perform. Datakaina vaadi datakaina
1: be to Brahma or his grandfather.
0: His grandfather.
1: Be to Brahma ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్.
0: కనుక మనం చెప్పేదానికంటే చేసి నడిపించుకునేటువంటి దీంతో మనం తగిన యొక్క తరబీతి రావాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ అండర్టేకింగ్ నియర్లీ ప్రీచింగ్ అండ్ టీచింగ్, ఇట్ ఇస్ నెసరీ ఫర్ అస్ టు ప్రాక్టీస్ అండ్ సేవ్ అవర్ సెల్ఫ్.
0: కనుక మొట్టమొదట మన మానవతా విలువను మనం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వి హావ్ టు ఫాస్టర్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ అవర్ సెల్ఫ్.
0: మనలో ఉండేటువంటి రాగద్వేషాలు పూర్తి అణచుకోండి.
1: We have to completely control the attachment and the hatred.
0: Indulo kuda asoya bhavamu aadambaralu unna emaatram kuda avakasam unda chuchukondi.
1: We should not give room for jealousy or the
0: mana kartavyanu chakkaga nirvartinchandi.
1: We have to follow our duty absolutely.
0: Nee ye duty ni nee vandukunnavo danni nee hrudayapurvakanga cheyadaniki prayatninchali.
1: Whatever duty you have to discharge, do it wholeheartedly.
0: నీవు అధ్యాపకుడు,
1: యు ఆర్ టీచర్.
0: నీవు అధ్యాపక వృత్తిని నీ హృదయ వృత్తిగా చేయాలి.
1: యు హావ్ టు పర్ఫార్మ్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ టీచర్ హోల్హార్టెడ్లీ.
0: కేవలం ఏదో తెల్లవారి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీకి పోవాలి, స్కూల్కి పోవాలి అని ఆ కాలాన్ని మాత్రమే మనం ఆధారం చేసుకుని నడుచరాదు.
1: We should not keep our mind and concentration on the time. By 9 o'clock I'll have to go, by 4 o'clock I'll have to come back. We should not
0: mana bodha pillalu sakramanga andinda leda vaaru sareenitiga artham chestunnara leda ani oka thooru pattu neevu rendu thooru adigi vaaru sareenitiga santrupti parchali.
1: On the other hand, the focus should be to find out whether our teaching has reached the student and has benefited. If he has not benefited, it
0: is sakramanga vaadu vinte vindi pothe poni pass ayyade vaadu avtadu fail ayyade vaadu naa duty naaku ayipoyindani కేవలం ఒక కృత్రిమైన ప్రారంభమైన జీవితంగా నీవు జీవించరాదు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ యు జస్ట్ సే వెల్ వెదర్ హి హస్ అండర్స్టుడ్ ఆర్ నాట్ ఇట్ నాట్ మై బిజినెస్. ఐ హావ్ డన్ మై జాబ్.
0: ఇదేంటి మానవుడిగా నీవు బోధించాలి.
1: యు షుడ్ నాట్ బి ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్. యు షుడ్ హావ్ హార్ట్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: ప్రభుత్వం కూడా కావాల్సిన అన్ని రక్షణలు జరుగుతున్నాయి.
1: Even these days, the government also undertakes a lot of activities.
0: అన్ని రక్షణలోనూ వాళ్ళు ప్రవేశిస్తున్నారు కానీ మానవ నిపుణుల రక్షణలో మాత్రం ఏమి ప్రవేశించడం లేదు.
1: They are undertaking all types of activity, but not with reference to human values as such.
0: ఈ మానవతా విలువను మనం రక్షించుకోవాలి.
1: We have to protect and safeguard the human values in the very first instance.
0: అదే మన ప్రధానమైన కర్తవ్యం.
1: That is the most important duty.
0: అది రక్షించుకోకుండా మన ఇంటూ వాకిళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ వీటిని రక్షించుకుంటూ పోతే అవి ఎంతకాలం ఉంటాయి మన వెంట.
1: If we safeguard and protect all of our properties, houses,
0: ఒకటైనా మన వెంట వస్తున్నాయా?
1: None of these are going to come with
0: us. మన వెంట కాదు మన వెంట అవుతాయి.
1: Things which are not going to come with us, how can we say that they are
0: not going to come with us? And when we cannot
1: carry them, how can we just act like that? Nothing is going to come with us.
0: Mana venta vachedi, manato jeevinchedi, manalu gauravinchedi, manalu avamana parchedi, mana unnata sthayiki teskunipoyedi, adava sthayiki nettedi, mana viluvali.
1: It is these values which can come with us, which can take to a higher plane of life and reputation, which can make put us to shame, which can either give us reputation or ill fame. It is these values which can contribute that way.
0: కనుక మొట్టమొదట నేను మానవుడను, నా మానవత విలువ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవే నా విలువలు, దీన్ని నేను పోషించుకోవాలని జీవితం అంతా దానికి అంకితం చేయండి, అదే మీ జన్మించినందుకు సాక్ష్యం.
1: Therefore, in the very first place, you have to tell that you are a human being, and these human qualities are very important. You have to foster them. Dedicate your entire life to cultivation of this human
0: being. స్వార్థాన్ని త్యాగం చేస్తే ఈ పదార్థాన్ని మనం చక్కగా పొందవచ్చు.
1: If we sacrifice selfishness, we would automatically get the sacredness.
0: స్వార్థమే ఇండివిజువలిజం యొక్క బంధనకు మూల కారణం అవుతుంది.
1: It is selfishness which is binding us into so many things.
0: మానవునికి ఏదో ఒక విధమైనటువంటి యొక్క రాగద్వేషాలనేటువంటి బంధిస్తున్నా అనుకుంటున్నాం.
1: We are under the delusion that it is the attachment and hatred which are binding.
0: అవి కాదు మనల్ని బంధించేది.
1: It is not those qualities which bind
0: us. ఇంత బంధనకు మూల కారణమైంది.
1: It is selfishness which binds us.
0: ఈ selfishness పోవాలి.
1: This selfishness must go.
0: నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, fish is better than selfishness.
1: Swami tells quite a number of times that fish is better than selfish.
0: ఆ ఫిష్ అయినా జలములో సంచరించి ఆ జలములో ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజించి జలాన్ని పరిశుద్ధపరుస్తున్నాయి.
1: ఫిష్ ఎంటర్స్ ఇంటూ ఏ పాండ్ ఆఫ్ వాటర్ అండ్ మూవ్స్ అబౌట్, కిల్స్ వర్మ్స్ అండ్ ఈట్స్ దెమ్ అప్ అండ్ క్లీన్స్ అప్ ద వాటర్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో సంచరించి సమాజాన్ని డర్టీ చేస్తున్నాడు.
1: ఆన్ ది అదర్
0: హ్యాండ్ పరుస్తున్నాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ దిస్ సెల్ఫిష్ మ్యాన్ ఎంటర్స్ ఇంటూ సొసైటీ అండ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద సొసైటీ అండ్ pollute the entire society, makes it completely dirty.
0: Kanka swarthani manam tyagam chesinappude manam ee pavitramainatundi yokka mana gunalu manam poshinchukunna varam avutam.
1: Only when we sacrifice our selfishness would be able to
0: ఎదుర్కోవడానికి వీలు కాదు.
1: There may be some amount of selfishness, it may be necessary.
0: అయితే దీనికి ఒక హద్దు కావాలి.
1: But there is a need for putting some limits to the selfishness.
0: హద్దు మీరిపోయితే ఎద్దుగా మారిపోతాడు.
1: If one exceeds the limits, one would become an animal.
0: Kanuka mana enta varaku manaku avasaramo enta varaku ninno anta variki ee swarthanni kuda upayogisukovali.
1: Only to the extent it is very necessary, we can afford to be selfish.
0: Mukhyanga manam abhivruddhi parchukovali mana gunalu pradhanam.
1: Primarily and most importantly, it is the qualities which will have to be
0: premasthanam. Mukhyanga manam ee vidhamainatundi yokka nadakallo ఆచరణలో పెట్టడానికి సాధ్యమైన ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. We have to just make every effort, at least to practice one or two of such great qualities.
0: నేను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేసినప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటాను.
1: Whenever Swami addresses the audience, he just says embodiments of
0: మానవ స్వరూపులారా అన్నా. ప్రేమనే మీ స్వరూపం కానీ ఆధారం మీ స్వరూపం కాదు.
1: What is the meaning of addressing as ప్రేమ స్వరూపాస్? Love is the very form and not
0: ee aakaram enti eppudu maarthune untundi.
1: This human form undergoes lot of changes.
0: Ee jadamainatunte kaani chaitanya swaroopam kaadu.
1: This body is inert.
0: Meer anubhavachu jadamainatunte puttinappudu nenu untunnanu ippu inta pedda veripoyinane nenu jada swaroopam ettavutanu nenu chaitanya swaroopam anukochu meeru.
1: You may say that this body was such a small one when it was born and now it has grown to such a big size.
0: Peginantha maatram meeru chaitanya swaroopam kaadu.
1: How can you describe this as enough? And by merely growth you cannot just say it is not enough.
0: Then namu illu uchinchi chettulo poi oka guntalo vestunte oka samvatsaraniki dibba kuda pedda velugutundi.
1: If you go on collecting the dust which you have swept in the house and go on putting in a particular place, it develops at the end of 1 year into a very big mound.
0: అదే విధంగానే ఈ దేహానికి ఇడ్లీ సాంబారు దోశ అన్నము అన్ని వేస్తు ఈ చెక్కంతా వేస్తుంటే ఈ దీంతో కూడా పెరుగుతా ఉంటుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ గో ఆన్ పుట్టింగ్ దిస్ డస్ట్ ఆఫ్ ద మడ్ కాల్డ్ దిస్ ఇడ్లీ వడ సాంబార్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దిస్ ఆల్సో గ్రోస్ ఇన్ సైజ్.
0: కాబట్టి ఇంత మాత్రం పెరిగిన తక్షణమే మనము ఇది ఒక చైతన్యం అని భావిస్తాం. విజితం
1: జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రోత్ యు కాల్ దిస్ యాజ్ ఏ లివింగ్ ఎంటిటీ ఇట్ ఈస్ ఫూలిష్.
0: దేహం పెంచుకోవటం కాదు, గుణాన్ని పెంచుకోవాలి మనం.
1: వన్ నీడ్ నాట్ ట్రై టు డెవలప్ వన్స్ బాడీ అండ్ ఇట్స్ గ్రోత్. వన్ హాస్ టు ఫాస్ట్ కల్టివేట్
0: ఆ గుణములే పవిత్రమైన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: దీస్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆర్ ట్రూ రైట్ కాండక్ట్ peace, love and non-violence.
0: కనుక ఎవరి ఎందుకు కూడాను ఈ కలికాలంలో రెస్ట్ వాచ్ లేని వాడు ఒక్కడు లేడు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ దేర్ ఇస్ నో వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ రెస్ట్ వాచ్.
0: దాన్ని చూసినప్పుడంతా కూడా WATPHE వాచ్ యువర్ వర్డ్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్, వాచ్ యువర్ వర్డ్. ఈ విధంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: And whenever you just have a look at your watch, you'll have to just repeat and just say, watch your word, watch your action, watch your thought, watch your character and watch your heart.
0: కనుక దీన్ని మనం వాచ్ చేసుకుంటూ పోతే మన జీవితం సార్థకం అవుతుంది. ఇదే ఒక జపంగా మనం తీసుకోవచ్చు, ఇదే ఒక ధ్యానంగా మనం తీసుకోవచ్చు.
1: If you constantly keep exercising a watch over these things, then you'll be able to sanctify your life. You can take this itself as a mantra. You can take this itself as a very important spiritual exercise.
0: కనుక ప్రపంచం లోపల ఉత్పత్తిదారులు, రక్షక భటులు, శిక్షక అధ్యాపకులు, ముఖ్యంగా ప్రజలపైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: And the sum and substance of all this is that these three types of people, the producers of wealth, the persons who protect the nation, the defense services and the teachers, all these people should develop love.
0: ఈ ముందు లోపల అధ్యాపకులు చాలా ప్రధానమైనటువంటి వారు కనుక మీరు అధ్యాపక స్థానాన్ని చాలా సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: Of all these three types also, the teachers occupy a very important place and therefore you have to just develop these values.
0: ఇంకా మున్ముందు రేపు ఎల్లుండి కూడా జరుగుతుంది. ఎల్లుండి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉండేటువంటివి లక్షణంగా నవ్వుతూ నవ్వుతూ సుఖంగా మనం ఈ సమస్యలు పరిహారం చేసుకుని మున్ముందు మన ఈ హ్యూమన్ వాల్యూ ఈ మానవతా విలువలు ఎంతైనా మనం పోషించుకొని ప్రచారం కలిపి ప్రబోధం కలిపి ఆచరించి ఆనందించి ఇతరులకు అందించడానికి సంసిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వెళ్ళాను.
1: The program continues for 2 more days, tomorrow and the day after. And at the end of this program, that is day after tomorrow, you may have quite a few doubts or quite a few problems which you have come across and faced. You can pose them, and in a very happy way and in a cheerful way, we can just make an attempt to solve all those problems. At the end of which, you can just go back and practice these human values, undertake carrying this, the message of these human values to all the people. Sanctify your life and spread joy and cheer to the entire society. Thus Swami brings the discourse to a close.

కారణజన్ములైన కైక మందరలను, విచ్ మీన్స్ దీస్ టూ క్యారెక్టర్స్ కైక అండ్ మందర ఆర్ యాక్చువల్లీ ద క్యారెక్టర్స్ చోజన్ బై గాడ్. దే హావ్ టేకెన్ బర్త్ ఓన్లీ టు విత్ ఎ పర్పస్. కఠినముగా చిత్రించుట పాడిగాదు కదా. ఇట్ ఈస్ నాట్ వైజ్ ఆన్ ది పీపుల్ టు పోర్ట్రే దెమ్ యాజ్ ఇవిల్ క్యారెక్టర్స్. సాయిరాముడు చెప్పిన మాట, ప్లీజ్ లిసన్ టు ద వర్డ్స్ సెట్ బై స్వామి సాయి. సాదరముగా వినుడు, లిసన్ విత్ పేషెన్స్. సౌఖ్యం అందగలరు, యూ విల్ అటైన్ పీస్. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్, ఇట్ డోంట్ జస్ట్ 20 seconds or 30 seconds, but it conveys what happened the previous day. And then finally a situation came where the two songs which he narrated are straightforward. One is Swami has narrated saying that one song should be treated as though when the people in Mithila, when they came to know that Rama is going to get married to Sita, with their joy they sing. So Swami said that is how the connector you need to give in the story. Another song is how the people in Ayodhya are feeling happy that Sita is getting married to Rama. So one song goes like this.

0: రారే చూడగ పోదము. దిస్ ఈస్ ద సాంగ్ స్వామి సైడ్. దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ అయోధ్య, అండ్ వెన్ దే ఆర్ కమింగ్ ఆన్ దేర్ వే దే హ్యావ్ సంగ్ దిస్ సాంగ్. దిస్ ఈస్ వన్ సాంగ్. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ ఐ సెడ్. సో టు ఇన్సర్ట్ ఇన్ ద స్టోరీ ఇట్స్ వెరీ సింపుల్. ద సెకండ్ సాంగ్ ఈస్ ఇన్ మిథిల. దే ఆర్ సింగింగ్
1: కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, చూచువారలకు చాల పుణ్యమట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట, భాగ్యము భాగ్యము భేదము లేదట, భక్తావేశుల ముక్తిదానమగు కళ్యాణము చూతమురారండి. ఇరు భద్రా గోత్రాదీశుల పెండ్లి కళ్యాణము చూతమురారండి.
0: దిస్ ఈజ్ వన్ సాంగ్. అండ్ ద లాస్ట్ లైన్ ఇరు భద్రా గోత్రాదీశుల పెండ్లి కళ్యాణము చూతమురారండి, దట్ లైన్ స్వామి స్పెసిఫికలీ సెడ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ దట్ బికాస్ వన్ లైన్ బిఫోర్ దిస్ ఈస్ సమ్ అదర్ వన్ లైన్ ఇస్ దేర్ బేసికలీ, అండ్ దెన్ స్వామి సెడ్ దిస్ లైన్ ఆల్సో ఇన్సర్ట్. సో ఇన్ ద సేమ్ ట్యూన్ స్వామి సెడ్ దిస్ హ్యాస్ టు కమ్. ఇన్ ద ప్రీవియస్ సాంగ్ ద లాస్ట్ ఫ్యూ లైన్స్ విల్ స్వామి సేస్ స్టాప్ ఇట్ అండ్ దెన్ సింగ్ లైక్ ఆలాప్, అండ్ దట్ ఆలాప్ గోస్ లైక్ దిస్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: తన యందున్న ఆత్మ, అందరి యందున్న ఆత్మ ఒక్కటే అన్న సత్యమును గుర్తించిన వ్యక్తి, గృహస్థుడైన రక్తి అయిన విరక్తి అయిన ప్రజారక్తుడైన నిరంతరము భగవంతుని సన్నిధియే పెన్నిధిగా భావించి స్థిరస్థాయిగా నిలిచి ఉంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ దట్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ అండ్ ద సెల్ఫ్ ఇన్ ద అదర్స్ ఇస్ ద సేమ్ సెల్ఫ్, వెదర్ ఇస్ ద హౌస్ హోల్డర్ వెదర్ ఇస్ ప్రజర్ లవింగ్ ఆర్ ఎనన్సియేట్ రిమైన్స్ స్టడీ.
0: మానవత్వములో ఉన్న ఈ దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఫాస్టెన్డ్ అపాన్ ఎవ్రీబడీ టు రియలైజ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
0: ప్రేమ అమృత స్వరూపాచ అన్నాడు నారదుడు.
1: నారద సెడ్ లవ్ ఇస్ వెరీలీ నెక్టరైన్.
0: ప్రేమ అమృత స్వరూపం.
1: Love is verily ambrosia, nectar.
0: ఈ బాహ్య ప్రపంచమునందు మానవుడు చతుర్విధ పురుషార్థములను మాత్రమే లక్ష్యమునందుంచుకొని ఇదియే మోక్షార్థికి తగిన మార్గమని భ్రమిస్తున్నాడు.
1: The man in the secular world, his gaze fixed on the four ends of life, thinks that that the very goal and the destination of life.
0: Kaadu kaadu dharma artha kama mokshamulu maatrame purushartamulu kaadu.
1: We should not think that righteousness, wealth, desire and liberation are the summum bonum and goal of life.
0: Panchama purushartham kudanu okati unnadi.
1: There is a fifth goal of life.
0: Adiye మోక్షమున కంటే అతీతమైనటువంటి,
1: అండ్ దట్ ఈస్ ఫార్ సుపీరియర్ టు లిబరేషన్.
0: అది ఏ పరమ ప్రేమ,
1: అండ్ దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్సెండెంటల్ సుప్రీం లవ్.
0: ఈ ప్రేమతత్వమే దైవత్వము,
1: అండ్ దట్ ట్రాన్సెండెంటల్ సుప్రీం లవ్ ఈజ్ వెరీలీ గాడ్.
0: దైవము వేరు ప్రేమ వేరు కాదు.
1: గాడ్ అండ్ లవ్ ఆర్ నాట్ సెపరేట్ ఎంటిటీస్.
0: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము గుర్తించినప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని కూడాను అర్థం చేసుకోగలము.
1: వెన్ వీ రియలైజ్ ద సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ హ్యుమానిటీ యాజ్ వెల్.
0: ప్రేమతత్వం ప్రబోధించి మమత సమతను పొందుపరచి మానవత్వపు విలువ తెలిపిన ప్రేమమూర్తియే సాయిదేవుడు.
1: సాయి ఇస్ వెరీలీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ఇస్ వెరీలీ మేనిఫెస్టేషన్ ఆఫ్ దీస్ టూ అండ్ వెరీలీ ఎక్స్ప్రెసెస్ దెమ్.
0: ప్రేమతత్వము పొందుపరచి,
1: కీపింగ్ లవ్ అండ్ ట్రెషరింగ్ ఇట్,
0: మమత సమతను పొందుపరచి,
1: love and equanimity treasuring them equally,
0: manavattapu viluva delipina,
1: he is the one who makes you
0: prema murti atma devudu,
1: and that embodiment of love is the self god within.
0: Kanukane premane atma, atmane prema,
1: and that's why love is the self and self is the love.
0: Oka gruhamunandu mukuru vyaktulu nivasinchu samayamundo ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు అనుసరించి అన్యోన్యముగా జీవించినప్పుడు అది ఏ స్వర్గము, అది ఏ అమృతము, అది ఏ ఆనందము.
1: When three people live in a house in harmony and adjustment, and that house is indeed swarga, heaven and delight itself.
0: ఈ విధముగా గృహములో మూవురు మూడు మార్గములను అనుసరిస్తూ ఒకరినొకరు అర్థము చేసుకునక ఒకరికొకరు భిన్న భావములను అనుసరిస్తూ ద్వేషిస్తూ జీవించినప్పుడు ఇంతకంటే నరకము మరొకటి లేదు.
1: ఇఫ్ ద త్రీ పీపుల్ లివ్ ఇన్ ఎ హోమ్ ఇన్ డిస్కార్డ్ అండ్ డిస్హార్మనీ, ఈవెన్ నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్, ఈవెన్ హెల్ ఇస్ బెటర్.
0: స్వర్గ నరకంలో రెండు కూడాను మానవుని యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటున్నవి.
1: హెవెన్ అండ్ హెల్ రెస్ట్ ఆన్ హ్యూమన్ బిహేవియర్.
0: మన దేహమే గృహము.
1: అవర్ బాడీ ఇస్ లైక్ ఎ హౌస్.
0: ఈ గృహములో మనోవాక్ కర్మలనేటువంటి ముగ్గురు వ్యక్తులు జీవిస్తున్నారు.
1: దర్ ఆర్ త్రీ పీపుల్ లివ్ ఇన్ దిస్ హోమ్, మైండ్, డీడ్ అండ్ ఎక్స్ప్రెషన్, వర్డ్.
0: కనుక ఈ మనస్సు, వాక్కు, ప్రవర్తన మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి మానవత్వము.
1: ద హార్మనీ ఆఫ్ ద మైండ్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్.
0: దీనిని వేదాంత పరిభాష యందు త్రికరణ శుద్ధి అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద యూనిటీ ఆఫ్ ద త్రీ.
0: మనసు తలంచిన దానిని మాట రూపముగా వెల్లడి చేయటము, మాటతో వెల్లడి చేసినటువంటి దానిని హస్తరూపంలో ఆచరించటము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మోక్షము అని.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఇన్ ద మైండ్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద వర్డ్. వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద వర్డ్ హీస్ టు బి డన్ ఇన్ ద డీడ్, అండ్ దట్ ఈస్ ట్రూ హ్యుమానిటీ.
0: ఇదియే మహాయోగిగా భావిస్తూ వచ్చారు పూర్వీకులు.
1: అండ్ దట్ వాట్ ద యాన్సెస్టర్స్ థాట్, అండ్ దట్ ఈస్ ట్రూ యోగా.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: ఎ గ్రేట్ వన్ ఈస్ వన్ హూ అబ్జర్వ్ ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం.
1: ద డైవర్సిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మేక్స్ ఎన్ ఈవిల్ పర్సన్.
0: కనుకని ఈ మూడు యొక్క అన్యోన్యతకు ప్రతి మానవుడు కూడాను కృషి చేయవలసినటువంటి అవసరం.
1: Every human should strive to achieve the harmony of the three.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. అప్పుడే మానవత్వాన్ని అనుభవించిన వారం అవుతాం.
1: Then only will I realize and enjoy true human principle.
0: కనుక ఈ గృహము ఎక్కడో కాదు, దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: The body is the temple of God and God is the resident atma.
0: కనుక వేదాంతం అనగా ఏదో అర్థం కానటువంటి యొక్క గాథ కాదు మనకు.
1: వేద ఈజ్ నాట్ ఎ మిస్టేకన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రియాలిటీ.
0: వేదము ద్వైతము.
1: వేద ఈజ్ డ్యుయాలిటీ.
0: వేదాంతము అద్వైతము.
1: అండ్ ద మంత్రాస్ ఇన్ ద వేద ఎక్స్ప్రెస్ నాన్ డ్యుయాలిటీ.
0: ఏమిటి ఈ వేదాంతము?
1: వాట్ ఈస్ దిస్ వేదాంత?
0: ఈ వేదాంతం అనేటువంటి యొక్క విచారణ చేస్తూ పోతే దీనికి అంత్యమే లేదు.
1: వేదాంత మీన్స్ that was no end when you go on contemplating on it.
0: Vedantam yokka saramu ee moodinti yokka ekatvame.
1: The essence of the Vedanta is the unity of the thought, word and deed.
0: Ee moodinti yokka ekatvanni manamu anubhavinchinappude idiye nijamainatundi aanandam.
1: When you enjoy the unity of the three, then only you will harvest true joy.
0: Appude daivattam aneetundi yokka ekatvamu మనకు ఆత్మతత్వంగా నిరూపిస్తుంది.
1: అండ్ దెన్ ఓన్లీ డివినిటీ డెమాన్స్ట్రేటెడ్ యాజ్ ద యూనిటీ ఆఫ్ ద ఆత్మ.
0: ఈనాడు లోకములో వేదాంతాన్ని గురించి అనేక విధములైనటువంటి ప్రచార ప్రబోధలు జరిపేటువంటి మహనీయులు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఇస్ మచ్ ప్రీచింగ్ అండ్ ప్రొపగండా డన్ అబౌట్ ద వేద నౌడేస్.
0: ఇట్టి వేదాంతాన్ని శ్రవణం చేసేటువంటి యొక్క శ్రోతలు కూడాను వేలాది మంది ఉంటున్నారు.
1: There are thousands and thousands of listeners who listen to these Vedanta.
0: కానీ ఫలితం ఏమాత్రం కూడాను శూన్యంగా కనిపిస్తుంటుండాలి.
1: But the reward is ultimately empty, nothing, nil.
0: కారణమేమిటి?
1: What is the cause for this?
0: ఆచరణలో లేకపోవటమే ఈ వేదాంతం యొక్క ప్రచార ప్రబోధలు ఈ విధమైనటువంటి శూన్యత్వాన్ని అందుకుంటున్నాయి.
1: It's a lack of practice that spells doom to this Vedantic knowledge.
0: Enni Vedantamulu vinnanu, enni Vedantamulu bodhinchinappatikini, aacharanalo lekundina anni kudunu nirupayogame.
1: Without the practice, whatever the Vedic thoughts which you experience and talk about, it is all emptiness.
0: కనుక ఆచరణలో పెట్టేటువంటి వేదాంతాన్ని మనం సులభమైన మార్గంలో మనము ఈనాడు కనుగొనాలి.
1: ప్రాక్టీసింగ్ వేదాంత ఇన్ ద ఈజియెస్ట్ వే మస్ట్ బి ఎక్స్ప్లోర్డ్.
0: ఇది ఏ సులభమైన మార్గము.
1: అండ్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే.
0: మనోవాక్రయములను ఏకత్వం గావించడమే సరి అయినటువంటి ఒక మార్గము.
1: అండ్ ద వే ఈజ్ మేకింగ్ ద బాడీ ద మైండ్ అండ్ ద సెల్ఫ్ వన్.
0: అంధకారం బెల్ల హతమారు నేచూడ వసుదలో దీపపు వార్త వలన.
1: కెన్ యూ డిస్పెల్ డార్క్నెస్ బై నోయింగ్ అబౌట్ ద ల్యాంప్ అండ్ ద లైట్.
0: రోగ పీడుతుని

0: vinnayanta.
1: Can the poverty of a person be driven away by simply listening to the power of money and wealth?
0: Agunnavani aakali teeruna panchabhakshambula paakamu vina.
1: Can our hunger be appeased by listening to about the sumptuous dishes?
0: Ivanni vinnanta matramuna mana baadhalu mana ashantulu mana rogamulu mana bhramtulu ye matramu teerutaledu.
1: Mere listening cannot drive away ever fear, ever worry, ever sorrow and disease.
0: Acharinchali.
1: Practice.
0: Tannulu tannulu upanyasamulu ichchedanikante oka ounce acharanalo manam unchite chaalu.
1: One ounce of practice is better than tons and tons of speaking.
0: Kanuka ee naadu manam acharanalo pettavalsinatundi ati sulabhamainatundi margamu ati sookshmamainatundi margamu.
1: What is to be practiced is the easiest and facile.
0: అనగా సేవాభావమే దీనికి సరి అయినటువంటి యొక్క రాజ మార్గం.
1: ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఇస్ వెర్లీ ద రాయల్ పాత్ ఫర్ దిస్.
0: ఈ సేవాభావం ఏ రీతిగా మనం చేయాలి?
1: హౌ కెన్ వి ఇన్కల్కేట్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్?
0: సుహృత్ సుహృత్ సుహృత్ అని చెప్పినది గీత.
1: ద గీత సెడ్ సుహృత్ 3 టైమ్స్.
0: ఎవరు నిజమైన మిత్రుడు?
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్?
0: ఈ మిత్రుడు స్వార్థరహితుడైనటువంటి వాడెవరు?
1: హూ ఇస్ అ సెల్ఫ్లెస్ ఫ్రెండ్?
0: ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ అ ఫ్రెండ్ హూ డస్ నాట్ వాంట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ యూ?
0: కడపటికి తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా కూడాను స్వలాపేక్ష నిమిత్తమే ప్రేమిస్తున్నారు.
1: ఈవెన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ద మదర్ ద ఫాదర్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ ఆర్ యాక్చుయేటెడ్ బై సెల్ఫిష్నెస్.
0: స్వలాపేక్ష రహితమైనటువంటి మిత్రుడు జగత్తునందు కానరాడు.
1: There are no friends without selfishness.
0: స్వార్థ రహితమైనటువంటి సేవ సల్పేటువంటి వాడు జగత్తులో కానరాడు.
1: We don't see people without this selfishness.
0: స్వార్థ రహితమైన ఫలాపేక్ష రహితమైనటువంటి యొక్క సేవను ఆచరించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: Only God is the one who performs selfless service.
0: అతనిని సృహృత్ అన్నాడు. అనగా ప్రాణమిత్రుడు భగవంతుడు.
1: He is called Suhud, the lifelong friend.
0: భగవంతుడు ఎట్టి ఫలితాన్ని ఆశించటం లేదు.
1: God does not desire any reward.
0: ఎట్టి విధమైనటువంటి స్వార్థము అతని యందు ఉండదు.
1: He has no selfishness at all.
0: కనుక స్వార్థరహితమై
1: ఫలాపేక్ష
0: రహితమై
1: without any
0: ప్రేమ పూరితమై
1: full of love
0: మానవుని యొక్క ప్రేమానందాన్ని అనుభవించడానికి పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వములో నిశ్చలమై నిర్మలమై పరిశుద్ధంగా ఉండేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ ఈజ్ వన్ హూ హ్యాస్ అ ప్యూర్ డివైన్ అన్సల్లీడ్ అన్కంటామినేటెడ్ సబ్లైమ్ లవ్.
0: అతను ఎక్కడున్నాడు? వాసహ అన్నారు.
1: వేర్ ఇస్ హీ? హి ఎగ్జిస్ట్.
0: వాసహ ఎక్కడ నివసిస్తున్నావు?
1: వేర్ డస్ హి లివ్? వాసహ
0: ఎవరైనా మనం ఒక మిత్రుణ్ణి నీవెక్కడ నివసిస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు
1: when you ask your friend where you live,
0: నేను పలాని పేటలో పలాని ఇంటిలో నివసిస్తున్నానంటాడు.
1: in a particular lane, in a particular house I reside,
0: లేక పలాని హోటల్లో నివసిస్తున్నానంటాడు.
1: in a particular hotel,
0: పలాని మిత్రుని ఇంటిలో నివసిస్తున్నానంటాడు.
1: in a friend's home I live, he says.
0: కానీ ఇవన్నీ నీ దేహము నివసించేటువంటి స్థానములే కాని నీవు నివసించేటువంటి స్థానము కాదు.
1: దీస్ ప్లేస్ ఆర్ రియల్లీ ద ప్లేస్ వేర్ ద బాడీ లివ్స్ బట్ నాట్ ద సెల్.
0: నీ దేహము ఆ హోటల్లో నివసిస్తుండాలి.
1: యువర్ బాడీ లివ్స్ దేర్.
0: నీ దేహము ఆ నంబర్ ఇంటిలో నివసిస్తుండాలి.
1: యువర్ బాడీ లివ్స్ ఇన్ పర్టికులర్ ఫ్లాట్ అండ్ హౌస్.
0: ఆ దేహము ఆ యొక్క పలాని గృహంలో నివసిస్తుండాలి.
1: ఇన్ ద పర్టికులర్ హోమ్ ఇట్ లివ్స్.
0: కానీ నీవెక్కడ నివసిస్తున్నావు?
1: బట్ వేర్ డు యూ ఇండీడ్ లివ్?
0: నీ నివాసమే ఆత్మ నివాసము.
1: The true home for living is a self.
0: అది ఏ ప్రేమ స్వరూపము.
1: And that is love.
0: అట్టి ప్రేమలో నీవు నివసించాలి.
1: In that love you must live.
0: అట్టి ప్రేమలో నీ యొక్క జీవితాన్ని గడపాలి.
1: And there you must live your life.
0: అట్టి ప్రేమలోనే నీ యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: For that love you must dedicate yourself.
0: దీనికి దానికి మనం అర్పితం చేసి ప్రయోజనం లేదు.
1: వాజ్ ఆర్ యూ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ అండ్ దట్?
0: అస్థిరమైనటువంటి దానిని ఆశ్రయించినప్పుడు అస్థిరమే మనకు ఫలితంగా లభిస్తుంది.
1: వెన్ యూ రిక్వెస్ట్ టు అన్స్టడీ యూ విల్ గెట్ ఓన్లీ అన్స్టడీ రివార్డ్స్.
0: అశాశ్వతమైన దానిని మనం అనుసరించినప్పుడు అశాశ్వతమే మనకు ప్రాప్తిస్తుంది.
1: When you request the temporary, you will get only temporary dividend.
0: శాశ్వతమైన దానిని మనం ఆశ్రయించాలి.
1: Request to the eternal.
0: శాశ్వతమైనటువంటి దానిని మనం అనుసరించాలి.
1: Follow the eternal.
0: అది భగవత్ యొక్క ఆజ్ఞ.
1: And that is the command of God.
0: అట్టి ఆజ్ఞను మనం అనుసరించినప్పుడు,
1: when you follow that command,
0: అట్టి రాజమార్గమును మనం నడిచినప్పుడు,
1: when you walk on the royal way,
0: మనం కోరినటువంటివన్నీ కూడా సఫలమైపోతుంది.
1: All the desires are
0: fulfilled. ఈ కోరికలు,
1: what are these desires?
0: ఈ కోరికలు పెరిగిన కొలది మన బంధన అధికమవుతుండాలి.
1: As the desires grow, the bondage increases.
0: కోరికలు ఎంత పెరిగితే మన బంధన అంత విముక్తి గంచుతుంది.
1: As you decrease the desires, your bondage also
0: lessens. బంధనకు మన కోరికలే మూల కారణం.
1: For the bondage, desires are the cause.
0: కానీ కోరికలు ఉండవలసినది.
1: Desires we must have.
0: దానికి కొంత పరిమితం ఉంటుండాలి.
1: But there must be a limit to it.
0: ఈ పరిమితాన్ని మనం మించిపోయినప్పుడు మనం బంధనలో మనం చిక్కుబడిపోతాం.
1: When you exceed the limits, you are caught in the bondage.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి, మానవత్వంలో ఉండేటువంటి దుఃఖమునకు మూల కారణం ఏమిటో మనం విచారించాలి.
1: బట్ ఎంక్వైర్ వాట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ సారో ఇన్ హ్యూమన్స్.
0: నిజముగా మనకు దుఃఖమునకు హేతు ఏమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ సారో?
0: ఒక ఇంటిలో ఒక మృత్యువు సంభవించింది.
1: సంబడి వాస్ డెడ్ ఇన్ ఎ హౌస్.
0: అందరూ బాధపడుతున్నారు.
1: ఎవ్రీబడి వాస్ పెయిన్డ్.
0: ఈ బాధకు ఆ మృత్యువు ఆ కారణం?
1: ఫర్ ద పెయిన్, డూ యూ థింక్ డెత్ వాస్ ద కాజ్?
0: కాదు, కాదు.
1: నో.
0: ఆ మరణించిన వ్యక్తి పైన ఉండినటువంటి యొక్క అభిమానమే దీనికి దుఃఖముకు కారణం.
1: ఫర్ దట్ సారో యువర్ అటాచ్మెంట్ ఆన్ ద పర్సన్, ఆన్ ద డెడ్ పర్సన్ ఇస్ ద కాజ్.
0: మరణము కాదు దుఃఖమునకు కారణం.
1: దట్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ సారో.
0: ఒక ఇంటిలో మరణించినప్పుడు ఆ ఇంటిలో వారే మాత్రమే దుఃఖిస్తారు.
1: ఇన్ ఎ పర్టికులర్ హోమ్ వెన్ ఎ పర్సన్ ఇస్ డెడ్ ద హౌస్ హోల్డర్స్ దే సారో.
0: వారెవరూ దుఃఖించరే.
1: అదర్స్ డోంట్ సారో ఎట్ ఆల్.
0: దుఃఖమే మూల కారణమైతే అందరూ దుఃఖించాలి కదా.
1: If that is the cause for this, all should feel sorry about it.
0: ఆ మరణించిన వ్యక్తి పైన ఉండినటువంటి అభిమానమే ఈ దుఃఖమునకు మూల కారణం.
1: The attachment on the dead person is the cause for our
0: sorrow. కనుక ప్రతి ఒక్కటి కూడాను ఈ దుఃఖమునకు అభిమానమే మూల కారణం.
1: For all sorrows, attachment is the cause.
0: కనుక మొట్టమొదట ఈ అభిమానమును క్రమక్రమేణా మనము తగ్గించుకుంటూ రావాలి.
1: Slowly and slowly reduce this attachment.
0: దీనిని వేదాంత పరిభాష యందు వైరాగ్యము అని చెప్తూ వచ్చాను.
1: వేదాంతిక్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ కాల్డ్ రినన్సియేషన్, వైరాగ్యం.
0: ఈ బాధ్యతలు క్రమక్రమేణా మనం తప్పించుకుంటూ రావాలి.
1: Desires must decrease.
0: దీనిని లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్రెషర్ అని. మన ప్రయాణం లోపల ఈ లగేజ్ని తగ్గించుకుంటూ రావాలి.
1: In our appreciation, reduce your luggage desires.
0: అయితే ఏ విధంగా తగ్గించుకోవాలి?
1: హౌ కెన్ యూ డిక్రైజ్ దిస్ డిజైర్స్?
0: ఈ వాంఛలు లేకుండా మానవుడు జీవించడానికి వీలు కాదే.
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ టు లివ్ వితౌట్ డిజైర్?
0: ఈ వాంఛలు ఏ విధంగా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వీ డిక్రీజ్ దెమ్?
0: వాంఛలు తగ్గించుకోవటం అంటే వాంఛల పైన ఉన్నటువంటి మమత్వాన్ని తగ్గించుకోవటం.
1: డిక్రీజింగ్ డిజైర్స్ మీన్స్ డిక్రీజింగ్ ద అటాచ్మెంట్ ఆన్ ద డిజైర్.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో.
1: క్యారీ ఆన్ యువర్ బిజినెస్.
0: నీ ఉద్యోగానికి నీ వెళ్ళు.
1: Do your duty.
0: నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: Discharge your work.
0: నీ బాధ్యతను నీవు అనుసరించు.
1: Follow your duty.
0: ఆచరించు.
1: Do it.
0: అనుష్ఠించు.
1: Follow it.
0: కానీ ఇవన్నీ కూడాను భగవత్ కార్యములే అనేటువంటి భావంతో నీవు అనుభవించాలి.
1: But be establishing the truth. All these activities are divine activities.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అనుసరించాలి.
1: Be establishing the truth that all work should be performed for the pleasure of the divine.
0: ఇది సులభమైన మార్గం.
1: It is the easiest way.
0: అన్ని భగవంతుడే చేస్తున్నాడు.
1: ఆల్ వర్క్స్ ఆర్ డన్ బై డివైన్.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐ సీ.
0: కానీ కన్నులా చూచేది?
1: డూ యూ థింక్ ద ఐస్?
0: కాదు, కాదు.
1: నో.
0: ఈ కన్నులలో ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఈ కన్నుల ద్వారా చూస్తుండాలి.
1: దేర్ ఇస్ ఎ డివినిటీ దట్ ప్రాంప్ట్స్ ద ఐస్ టు సీ.
0: చెవులా వింటున్నది?
1: డూ యూ థింక్ ఇయర్స్ హియర్?
0: కాదు, కాదు. లోపల ఉన్నటువంటి దివ్య శక్తి ఈ చెవుల ద్వారా వింటున్నది.
1: ఇస్ ఇట్ ద డివినిటీ దట్ లిసన్స్?
0: ఈ చెవులు కేవలం ఒక లౌడ్ స్పీకర్స్.
1: The ears are just like loud speakers.
0: కన్నులు కేవలం ఒక బల్బ్స్ వంటివి.
1: The eyes are like bulbs.
0: కానీ లోపల ఈ కరెంటే లేకపోతే చెవులు వినగలవా? కన్నులు చూడగలవా?
1: Without the divine current, how can the eyes see and the ears hear?
0: ఆ కరెంటే శక్తి స్వరూపము.
1: And that current is
0: అది ఎనర్జీ.
1: దట్ ఎనర్జీ.
0: ఇంకన్నీ కూడా లోపల మాత్రము. ఈనాడు మానవుడు అన్ని నెగిటివ్ థాట్స్ అంతా ఉంచుకున్నాడు.
1: మ్యాన్ డెవలప్స్ టుడే ఓన్లీ నెగిటివ్ థాట్స్.
0: అన్ని భావములు కూడా నెగిటివ్ ని.
1: ఆల్ ఫీలింగ్స్ ఆర్ నెగిటివ్.
0: నెగిటివ్ థాట్స్ అంతా లోపల నింపుకొని పాజిటివ్ పైన మనం ప్రవేశిస్తే ఏ రీతిగా నీవు లభించుతుంది?
1: ఫీలింగ్ యువర్ సెల్ఫ్ నెగిటివ్ థాట్స్, హౌ కెన్ యూ ఫిక్స్ యువర్ సెల్ఫ్ ఆన్ ద పాజిటివ్?
0: కనుక మొట్టమొదట మనలో ప్రవేశించినటువంటి దివ్య శక్తిని విశ్వసించాలి.
1: బిలీవ్ ఇన్ ద డివినిటీ ఇన్ సైడ్ యూ.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తికుడైనా యాస్తిక నాస్తికుడైనా
1: శక్తిని
0: విశ్వసించక జీవించేటువంటి వ్యక్తి జగత్తులో లేడు.
1: There is no man in the world who cannot depend on
0: ఈ శక్తికి పేరు అనేక పేర్లు పెట్టుకోవచ్చు.
1: And this energy is called in different names.
0: పేర్లు ప్రధానం కాదు.
1: Names are not important.
0: శక్తి ఒక్కటే.
1: Energy is one.
0: ఆ దివ్య శక్తియే మానవత్వాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడుతుండాలి.
1: It is divine energy that directs you on the right way.
0: కనుక మానవుడు ప్రతి విషయమునందు కూడాను చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి మార్గంలో ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ స్మాల్ వే మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈనాడు సాయి సంస్థలను గురించి అనేక విధములుగా మన అనిల్ కుమార్ చెప్పాడు.
1: అనిల్ కుమార్ హాస్ టోల్డ్ యూ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ద సాయి ఆర్గనైజేషన్. నౌ
0: సంస్థలు జరుగుతున్నాయి.
1: వర్క్ ఈస్ బీయింగ్ డన్.
0: భక్తి శ్రద్దలతో చేస్తున్నారు.
1: డిలిజెన్స్ అండ్ డివోషన్ ద వర్క్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్.
0: కానీ లక్ష్యం ఏమిటో అనేటువంటి ఒక తత్వాన్ని వాళ్ళు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ ద పీపుల్ డోంట్ స్ట్రైవ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డెస్టినేషన్ ఆఫ్ ఆల్ దీస్.
0: నీ తృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావా లేక దైవ తృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావా?
1: ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ సటిస్ఫాక్షన్.
0: ఇది ఒకానొక సమయంలో
1: ఆఫ్ గాడ్.
0: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వెళ్లి
1: A devotee went to Jesus.
0: Swami, tananu taanu rakshinchukogalinatundi shakti emiti annadu.
1: He asked, "Oh Lord, what is it that protects oneself?"
0: Nayana, neevu bhagavantuni preminchinappudu aa shakti tananu taanu rakshimpa chestundi annadu.
1: My son, when you love God, that same love helps you, protects you.
0: Idi ye bhagavadgita endukudanu swami bhagavat premaku పాత్రుడు కావడానికి ఏమి చెయ్యాలి అన్నాడు.
1: అండ్ ఇన్ ద గీత ఆల్సో ఇట్ ఈస్ సెడ్ బై వాట్ వే యు కెన్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: పిచ్చివాడా, నీవు భగవంతుని ప్రేమిస్తున్నావని భ్రమిస్తున్నావు, అది కాదు ప్రధానము, భగవంతుడు నిన్ను ప్రేమించే మార్గాన్ని వెతుకుమన్నాడు.
1: ఓ మ్యాడ్ వన్, యు డెల్యూడ్ యువర్సెల్ఫ్ థింకింగ్ దట్ యు లవ్ గాడ్. ఎక్స్ప్లోర్ ద వే, ద వే
0: కోట్లాది ప్రజలంతా కూడాను భగవత్ అన్వేషణ జరుపుతున్నారు.
1: దే ఆర్ క్లోజ్ అండ్ క్లోజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫెస్ట్ ఆఫ్ గాడ్.
0: భగవత్ అన్వేషణ జరుపుతున్నారు.
1: దే సెర్చ్ ఫర్ గాడ్.
0: ఎక్కడ ఉన్నాడని జరుపుతున్నారు అన్వేషణ.
1: వేర్ ఆర్ దే సెర్చింగ్ ఫర్? వేర్ డస్ హి లివ్?
0: నా ఉద్దేశము భగవత్ అన్వేషణ అనేటువంటి పదము చాలా తప్పు.
1: సెర్చ్ ఫర్ గాడ్ ఇస్ ఎ మిస్టేకెన్ నోషన్.
0: నీవు భగవంతుని వెతకనక్కర్లేదు.
1: డి నాట్ సెర్చ్ ఫర్ హిమ్.
0: సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుడు ఎక్కడ చూచినా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్.
0: కానీ భక్తులు భగవంతుని వెతుకుతున్నారని భ్రమిస్తున్నారే కానీ భక్తులు భగవంతుని వెతకటం లేదు, భగవంతుడే నిజమైన భక్తుని వెతుకుతున్నాడు.
1: డెవోటీ డెల్యూడ్ దెమ్సెల్వ్స్ థింకింగ్ దట్ దే ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్. నో, గాడ్ ఈస్ సర్చింగ్ ఫర్ దెమ్.
0: ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: త్రికరణ శుద్ధితో కూడినటువంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is the true devotee?
0: అని తానే నిరంతరం కూడాను ఇటువంటి భక్తుని వెతుకుతూ ఉన్నాడు.
1: God is searching for the true devotee.
0: భగవంతుని మీరు వెతకనక్కర్లేదు.
1: నీ నాట్ సెర్చ్ ఫర్ గాడ్.
0: తల్లిదండ్రుల కంటే అతి సమీపుడై ఉంటున్నాడు భగవంతుడు. నీవే భగవంతుడై ఉంటున్నావు. నిన్ను నీవు ఎక్కడ వెతుకోగలవు?
1: అండ్ హౌ కెన్ యూ సెర్చ్ ఫర్ యువర్సెల్ఫ్?
0: ఇది ఏ పెద్ద పొరపాటం అని అందున్నది.
1: అండ్ దట్ ఈస్ ద వర్స్ట్ బ్లండర్ దట్ యు కమిట్.
0: అంతా దైవ స్వరూపమైనప్పుడు ఇంకా దైవమును వెతికేవాడెవరు?
1: When everything is the embodiment of divinity, where can you find
0: him? ఇలాంటి వేదాంతం అనేటువంటిది ప్రాచీన కాలం నుండి కూడాను విపులంగా ప్రజలకు పామరులకు ప్రచురించేటువంటి వారు లేకపోవటం చేతనే ఇన్ని విధమైన అగాధము లోపల మునిగి అస్తవ్యస్తమైన జీవితాన్ని గడుపుతున్నారు.
1: Because we don't have people, the right people who can express these great thoughts, that the people are lost in darkness.
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ గాడ్.
0: నీవే భగవంతుడై ఉన్నావు.
1: యు ఆర్ వెరీలీ డివినిటీ.
0: అలాంటి భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట నీవు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయి.
1: స్ట్రైవ్ ఫస్ట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
0: ఏ విధంగా చేయాలి?
1: హౌ కెన్ యూ క్యారీ ఆన్ దిస్ స్ట్రైవింగ్?
0: ఒకటే మార్గం.
1: దిస్ ఓన్లీ వన్ వే.
0: ప్రతి మానవుడు కూడాను దివ్యాత్మతో కూడినటువంటి యొక్క ప్రేమ స్వరూపునిగా విశ్వసించు.
1: Believe that every human is the embodiment of divinity.
0: Andarini preminchu.
1: Love all.
0: Andarini neevu sevinchu.
1: Serve all.
0: Dinini, the best way to love God is to love all, serve all. మనం అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love everybody.
0: ఎందుకనగా ఆ రూపములో ఉన్నాడు భగవంతుడు.
1: బికాస్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ దెమ్ ఇన్ దట్ ఫామ్.
0: ప్రతి మానవుని యొక్క స్వరూపం కూడాను భగవంతుని యొక్క వేషమే.
1: ఎవరీ హ్యూమన్ ఫామ్ ఇస్ రియల్లీ ద మానిఫెస్టేషన్.
0: భగవంతుడు ధరించిన వేషము.
1: దట్ ఇస్ ద గైజ్ పుట్ ఆన్ బై గాడ్.
0: నీవు అనుకుంటున్నావు మానవుడిగా నీవు భ్రమిస్తున్నావు.
1: యూ టేక్ హిమ్ ఫర్ ఎ హ్యూమన్.
0: ఈ లోకనాటక రంగమునందు ఈ మానవుడు తనకు పెట్టిన పేరు ఇచ్చిన రూపాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man declares his true nature by saying that he is a form and a name.
0: కాని తెచ్చిన రూపం ఏమిటో పుట్టిన రూపం ఏమిటో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ డస్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రియలైజ్ హిస్ ట్రూ నేమ్ అండ్ ఫామ్.
0: మీరు నిన్న రాత్రి చూచారు.
1: లాస్ట్ నైట్ యూ సా
0: అంజలి దేవి సక్కుబాయి వేషం వేసింది.
1: అంజలి దేవి ప్లే ద రోల్ ఆఫ్ సక్కుబాయి.
0: కానీ అక్కడ సక్కుబాయిగా నాట్యమాడింది కానీ సక్కుబాయిగా యాక్ట్ చేసింది కానీ అంజలి దేవిగా చేయలేదు.
1: There she acted only Sakubhai, not as Anjali Devi.
0: Aithe Anjali Devi Sakubhai rendu okkate.
1: But Anjali Devi and Sakubhai are one.
0: Kaabatti manavuni yokka roopamunu dharinchi ee Vishwanataka rangam lopala aa manavaakaram cheta tana natyamu taanu jarupukuntu pothunnadu.
1: God takes the garb of the humans and goes on playing his role in this world.
0: Kaani athani endunnatvanti kudanu daivame.
1: And there also divinity.
0: దైవమే ఆ రూపాన్ని ధరించాడు.
1: And God has taken the human form.
0: విశ్వాసంతో మనం పోతుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అదే భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: If you are establishing the truth that everything is divine,
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనుకుంటే బికమ్ మానవ.
1: If you think that you are merely human, human you will become ultimately.
0: నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క విశ్వాసంతో నీవు గాఢ విశ్వాసంతో నీవు స్మరిస్తే నీవు నిజంగా దైవం అయిపోతావు.
1: When you have fastened in the rock like belief that you are God, God you become.
0: కనుక మన భావములే దీనికి మూల కారణాలు.
1: Feelings and thoughts are the cause.
0: ఈ భావములను మార్చుకోవాలి.
1: Change your thoughts.
0: జగత్తును చూస్తున్నాము.
1: You look at the world.
0: కానీ ఎట్లా చూస్తున్నాము?
1: How do you look at it?
0: జగత్ భావన దృష్టితో చూస్తున్నాము.
1: The worldly way you look at the world.
0: ఈ జగత్ భావన దృష్టిని దూరం చేసి
1: distance this worldly
0: feeling
1: and see the divine feeling.
0: విష్ణము విష్ణువు రెండు ఒక్కటైపోతాయి.
1: The Lord and the universe are one and the same.
0: మార్చుకోవాలి మనము.
1: Change your sight.
0: కానీ ఈనాటి మానవుడు తన దృష్టిని తాను మార్చుకొనక సృష్టిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without changing the vision, he tries to change the creation.
0: సృష్టిని మార్చడం ఎవరి తరము కాదు.
1: Not possible for anybody to change the creation.
0: మన దృష్టిని మార్చుకోవాలి.
1: Change your vision.
0: సర్వము మనకు ఏకంగా కనిపించాలంటే
1: వి వాంట్ టు సీ ఎవ్రీథింగ్ యాజ్ వన్.
0: ఏకాత్మ భావం అనేటువంటి అద్దాలు మనం ధరించాలి.
1: పుట్ ఆన్ ద స్పెక్టకల్స్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఫీలింగ్ అండ్ థాట్.
0: అట్టి ఏకాత్మ భావం అనేటువంటి యొక్క అద్దములు ధరించక
1: Without wearing the spectacles of
0: ప్రకృతికి భిన్నమైనటువంటి యొక్క అద్దమును మనం ధరించినప్పుడు
1: వి పుట్ ఆన్ డిఫరెంట్ స్పెక్టకల్స్.
0: జగత్ అంతా భిన్న రూపకంగానే కనిపిస్తుంది.
1: ద వరల్డ్ అపియర్స్ టు బి డైవర్స్.
0: ఏమిటి అది? రజోగుణమైన అద్దము, తమోగుణమైన అద్దము, సాత్వికమైనటువంటి అద్దము, ఇలాంటి అద్దాలు మనం ధరిస్తున్నాము.
1: వి పుట్ ఆన్ ద స్పెక్టకల్స్ ఆఫ్ డల్ ప్యాషనేట్ అండ్ సడెన్ టెంపరమెంట్.
0: ఈ రజోగుణ తమోగుణ సాత్విక అద్దాలను పక్కన నెట్టు.
1: డిస్టెన్స్ అవే ఆల్ దీస్ స్పెక్టకల్స్.
0: ఏకాత్మ భావం అనేటువంటి అద్దమును ధరించు.
1: పుట్ ఆన్ ద స్పెక్టకల్స్ ఆఫ్ వన్
0: అనగా ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: రెండు లేవు.
1: దేర్ ఆర్ నో టు.
0: ఏకం సత్. విప్రా బహుదా వదంతి.
1: ద వన్ హ్యాస్ బీన్ టోల్డ్ ఇన్ మెనీ వేస్ బై డిఫరెంట్ పీపుల్.
0: అనేక మంది అనేక పేర్లతో నీవు ఉచ్చరించవచ్చును.
1: డిఫరెంట్ పీపుల్ మే డిస్క్రైబ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ భగవంతుడు మానవాకారము ధరించినప్పుడు, మానవుల మధ్య సంచరించేటప్పుడు మానవులకు సరి అయినటువంటి యొక్క పాఠములు నేర్పుతూ రావాలి.
1: వెన్ గాడ్ కమ్స్ ఇన్ ద హ్యూమన్ గాడ్ మూవ్స్ అమాంగ్స్ దెమ్ హీ మస్ట్ టెల్ దెమ్ ద హ్యూమన్ వే.
0: భగవంతునికి ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు.
1: God has neither grace nor anger.
0: అతనికి ఏ విధమైనటువంటి తన పర అనేటువంటి భేదము లేదు.
1: He makes no distinction of mind and time.
0: అతనికి మెప్పులు గాని తిప్పులు గాని లేవు.
1: No blame and no praise.
0: ఈ మెప్పులు కుప్పలు గొప్పలు లేనటువంటి పరిస్థితి లోపల ఈ భగవంతుడు ఏ విధంగా నటించాలి?
1: Well, how can God enact himself in this world when he is beyond blame and praise?
0: ఇది మానవుడు కూడాను విచారించవలసినటువంటి.
1: Every human must inquire about this.
0: కొంతమంది అయ్యో స్వామి ఎన్ని పర్యాయములు వెళ్లినప్పటికీ మమ్మల్ని పలకరించటం లేదే అనుకుంటారు.
1: మెనీ పీపుల్ లెవర్ అండర్ ద ఇంప్రెషన్ వై స్వామి డస్ నాట్ ఎంక్వైర్ అబౌట్
0: అస్. మాతో మాట్లాడటం లేదే.
1: వై డజంట్ స్పీక్ టు మీ.
0: స్వామికి మాపైన ఏమైనా కోపం ఏమో.
1: ఇస్ హి యాంగ్రీ విత్ అస్?
0: ఇవి భ్రాంతి కాదు. ఇవి
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ డెల్యూషన్.
0: పూర్తి అజ్ఞానమే.
1: ఇట్ ఈస్ షర్.
0: కారణమేమనగా స్వామి యొక్క నిజత్వము గుర్తించుకోలేని సమయం నుండి ఇలాంటి భావాలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: ఆల్ దీస్ డౌట్స్ అరైజ్ ఇన్ యూ వెన్ యూ డోంట్ రియలైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ మీ.
0: ద్వేషులు లేరు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనిమీస్.
0: నేను ఎవరికి ద్వేషుని కాదు.
1: ఐ డోంట్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా వారే.
1: ఆల్ పీపుల్ ఆర్ మై.
0: నేను అందరి వాడిని.
1: ఐ బిలాంగ్ టు ఆల్.
0: అయితే ఒక్కొక్క సమయం లోపల ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పథ్యం పెట్టవలసి వస్తుంది.
1: ఫర్ సర్టెన్ డిజీజ్ సచ్ డైట్ హ్యాస్ టు బి ప్రిస్క్రైబ్డ్.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ ఎ డయాబెటిక్
0: పేషెంట్. అతనికి తీపి ఏమాత్రం ముట్టించకూడదు.
1: హీ షుడ్ నాట్ టచ్ స్వీట్స్ అట్ ఆల్.
0: అయ్యో నాకు తీపి అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు ఈ స్థాయి తల్లి నాకు ఈ తీపిని అందించడం లేదు అనుకుంటే అది నీ మంచి కోసమే.
1: You may ask yourself, why Sai Mother prohibits me from taking sweets? నిజంగా
0: నీ పైన ద్వేషమే ఉంటే తీపిని ఇచ్చేసి నిన్ను నాశనం చేయించు.
1: If the mother has got hatred for you, she will give you sweets and make you die.
0: ప్రేమ ఉండటం చేతనే నీకు ఆ తీపిని అందించకుండా దూరం పెడుతున్నాడు.
1: Because she loves you full of love and that's why she does not give you sweets.
0: ఈ రోగాన్ని నివారణ గావించే నిమిత్తమై ఈ రకమైనటువంటి పథ్యాలు స్వామి అనుసరిస్తూ వస్తుంటాడు.
1: For relieving you of the diseases, he prescribes these dietary restrictions.
0: మరొక దీనికి ఒక ఆధారమైనటువంటి ఒక సమాధానము.
1: There is another answer for you.
0: కొంతమంది మా పిల్లలు కూడా ఉంటుంటారు.
1: There are many people.
0: స్వామి నాతో మాట్లాడటం లేదు.
1: స్వామి doesn't talk to me.
0: స్వామి నా పైన కోపము.
1: Swami has anger.
0: నాకెవ్వరిపైన కోపం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ anger on anybody.
0: నమ్మినా నమ్మకపోయినా కోపం అంటే ఏమిటో నాకు తెలియదు.
1: Believe it or not.
0: అయితే అప్పుడప్పుడు చాలా కోపంగా ఉండినట్టు మాత్రం నేను షో చేస్తాను.
1: ఐ డోంట్
0: అది చెయ్యక తప్పదు.
1: ఐ డోంట్ హావ్ యాంగర్ బట్ ఐ మేక్ షూర్ ఆఫ్ యాంగర్.
0: ఆ విధంగా మాటలు కానీ ఆ విధమైన యాక్షన్ కానీ చేయకపోతే ఈ పిల్లలు నా మాట వినరు.
1: ఐ డోంట్ యాక్ట్ లైక్ దాట్ మై బాయ్స్ విల్ నాట్ లిసన్ టు మీ.
0: వారికి ఏదో ఒక విధమైన ఆజ్ఞను నేను ఆశిస్తాను, శాసిస్తాను.
1: ఐ గివ్ దెమ్ కమాండ్.
0: కొంతమంది పిల్లలు ఆజ్ఞ ప్రకారం నడుచుకొని సరి అయినటువంటి ఒక రీతిలో వారు జీవించడానికి ప్రయత్నిస్తారు.
1: సమ్ స్టూడెంట్స్ ట్రై టు ఫాలో భగవాన్స్ కమాండ్.
0: అయితే కొంతమంది ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: బట్ సమ్ పీపుల్ డిసోబే దెమ్.
0: అలాంటి సమయం లోపల నా గౌరవం కూడా నేను కాపాడుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు ప్రొటెక్ట్ మై ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నా మాటకు విలువ ఇవ్వనటువంటి వారితో నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
1: వాజ్ యూజ్ ఆఫ్ టాకింగ్ టు దోస్ స్టూడెంట్స్ హూ డోంట్ గివ్ ఎనీ వాల్యూ టు మై వర్డ్.
0: నా మాటను నేను ఒక విలువ లేకుండా చేసుకోవటం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు డివాల్యూ మై వర్డ్.
0: మాటకు ప్రాణము సత్యము.
1: ఫర్ వర్డ్ ట్రూత్ ఈజ్ ద లైఫ్.
0: మాటకు సత్యమే లేకపోతే ఈ యొక్క పలుకు జీవించినటువంటిది కాదు.
1: వర్డ్ వితౌట్ ట్రూత్ ఈజ్ డెడ్.
0: కనుక మాటకు సత్యమే ప్రాణము.
1: అండ్ ఫర్ వర్డ్ అండ్ స్పీచ్ ట్రూత్ ఈజ్ ద లైఫ్.
0: కోటకు ప్రాణం పుష్పట్ట కోటి దరిత్రిని.
1: And for the
0: fortress, సిపాయిలే దీనికి ప్రాణము.
1: For the fortress, soldiers are the strength of the
0: life. సిపాయి లేకపోతే ఆ కోటను కొల్లగొడతారు.
1: Without the soldiers, the bastion will be broken.
0: మనిషికి నిజమైనటువంటి నీతే ప్రాణము.
1: And for humans, integrity is the life.
0: ప్రామిసరీ నోటు కంతా కూడాను చౌరాలే దానికి ప్రాణం.
1: And for the currency notes,
0: signature.
1: The signature is the life.
0: Signature లేకపోతే ఆ నోటు చెల్లదు.
1: Promissory notes have no value without the signature.
0: అదే విధంగా నా మాటకు ప్రాణము సత్యమే.
1: And for my word, truth is alive.
0: కనుక నా మాటను నేను వేరుగా అసత్యంగా మార్చుకోవటం నాకు ఇష్టం లేదు.
1: I don't want to falsify my word.
0: నా మాటను సరైనటువంటి మార్గంలో సరైనటువంటి రీతిలో నడుచుకోకుండా పోయినప్పుడు వారితో నేను మాట్లాడకుండా ఉంటాను.
1: I don't like to speak to those people who don't follow my words.
0: Deni kosam?
1: What for?
0: Na matanu nenu nilabettukune kosam.
1: I want to keep the value of my word.
0: Kaani ee satyamunu vaaru gurtinchukonleka.
1: But these people don't realize.
0: Swami natho maatadatam ledhi anukuntaru.
1: And the labor and the mistaken impression why Swami doesn't speak to me.
0: Adi chaala porapaatu.
1: And there's a mistaken notion.
0: నా మాటకు సరైన విలువనిచ్చినప్పుడు నేను మీద మీద మాట్లాడి వారి అభిష్టములంతా కూడాను వారికి ఆనందాన్ని కూడా అందించడానికి నేను ఎప్పుడూ సంసిద్ధమే.
1: If you give value to my word, I'm ever ready to help you.
0: నా కోసం నేను ఒక్కటి కూడా నేను చేయటం లేదు.
1: I don't do anything for myself.
0: నమ్మినా నమ్మకపోయినా కూడాను నా సత్యము నాది.
1: Believe it or not, I am the truth.
0: ఇన్ని కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించారు.
1: Spending crores of money I have built a hospital.
0: కోసం నా కోసం.
1: What for? For myself?
0: ఇన్ని కోట్లు పెట్టి యూనివర్సిటీ నిర్మించాము.
1: ఎక్స్పెండింగ్ క్రోస్
0: ఎవరికోసం? నా కోసమా?
1: ఇట్ ఫర్ మై సెల్ఫ్? నో.
0: ఇంత పెద్ద హాల్ మీకోసమే నిర్మించాను, ఇది చాలదే. పాప అందరూ ఎండలో ఎండి వాళ్ళలో తడుస్తున్నారని ఆ పెద్ద హాల్ కూడా నిర్మించాము.
1: దిస్ మెగ్నిఫిసెంట్ హాల్ ఐ బిల్ట్ ఫర్ యూ, బట్ ఇట్ నాట్ ఎనఫ్.
0: నేను పొరలాడుతున్నానా?
1: Am I sleeping in this vast hall?
0: కాదు. అన్ని మీకోసమే.
1: Everything is for you and you.
0: ఈ సత్యాన్ని మీరు ఎందుకు గుర్తించుకోవటం లేదు? ఇంత తెలివితేటలు మీలో ఎందుకు లేకపోతున్నాయో అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
1: I'm surprised why you don't realize this truth in spite of your intelligence.
0: ఇంత తెలివిహీనులై ప్రవర్తిస్తున్నారే మీరు భక్తులు అనుకోని.
1: Where is so foolish? I asked myself sometime.
0: ఏ ఒక్కటి కూడా స్వార్థం నా కాలు నుంచి తల వరకు ఎక్కడ కూడా లేదు.
1: From top to bottom there's an iota of selfishness in me.
0: కనుక నాకు ఎట్టి భయము లేదు.
1: I don't have any fear.
0: ఎందుకు భయం వస్తుంది?
1: Why fear?
0: దోషమున్న వానికే భయం వస్తుంది.
1: When there is a lacuna you have fear.
0: నాలో ఎట్టి దోషములు లేవు.
1: I don't have any flaw.
0: ఎవరికి నేను భయపడను.
1: I don't fear anybody.
0: అయితే భక్తులకు లోబడతాను.
1: But I am the servant of my devotees.
0: ఇలాంటి సత్యాన్ని వారు గుర్తించుకున్న లేక కేవలము స్వామికి కోపము, మా పైన ద్వేషము, మా పైన కొంచెం వరకు కష్టము, ఈ విధంగా భ్రాంతులు పడుతున్నారు.
1: Without realizing the supreme truth, they are sunk in ignorance.
0: భ్రాంతులు మీరు తుడిచివేసుకోండి.
1: Wash away this kind of ignorance.
0: స్వామి ఏది చెప్పినా మా మంచి కోసమని మీరు విశ్వసించి దాన్ని ఆచరించండి.
1: Be fixed in the belief whatever swami does.
0: మీరు బాగుపడితే వచ్చేటువంటి ఆదాయం నాకేమి లేదు.
1: I don't gain anything.
0: మీరు చెడిపోతే వచ్చేటువంటి నష్టం నాకేమి లేదు.
1: If you are lost, I don't lose anything.
0: ఆ విధమైన నష్టములకు కష్టములకు గురి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇన్ని విధములుగా ప్రేమిస్తున్నాను.
1: I love you so that you will not be lost.
0: ఇంకా ప్రేమ,
1: love.
0: ఈ ప్రేమను కూడాను అర్థం చేసుకోలేనటువంటి వారు 99% మంది ఉంటున్నారు.
1: 99% ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్.
0: ప్రేమ అంటే ఏమిటో అర్థమే చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ వాట్ లవ్ ఈజ్.
0: ఈ ప్రేమను లౌకికమైన ప్రేమగా భావిస్తున్నారు.
1: దే థింక్ దే టేక్ ఇట్ యాజ్ ఓన్లీ లవ్.
0: అది ఏ పెద మార్గం పట్టిస్తుండారు మిమ్మల్ని.
1: దట్ ఈస్ ద పర్వర్స్ పార్ట్ ఫర్ యూ.
0: భార్య భర్తల ప్రేమ ప్రేమ అంటున్నారు.
1: You say the love between the wife and the husband is love.
0: తల్లి ప్రేమ ప్రేమ అంటున్నారు.
1: The child's love and the mother's love.
0: మిత్రుల ప్రేమ ప్రేమ అంటున్నారు.
1: That you call it love.
0: బంధువుల ప్రేమ ప్రేమ అంటున్నారు.
1: That is love you call it love.
0: ఏది ప్రేమ కాదు.
1: No, that is not love at all.
0: ఈ భార్యాభర్తల ప్రేమ మధ్యలో చేరినటువంటిది.
1: The love between the wife and the husband comes in between.
0: పెళ్లి కాకపూర్వం భార్య ఎవరు భర్త ఎవరు?
1: Before marriage, who is the wife and who is
0: the husband? ఈ ప్రేమ పెలబడిందా?
1: Was there any love between them?
0: No. పెళ్లి అయిన తర్వాతనే ఈ ప్రేమ వచ్చింది.
1: ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ ఈజ్ మెంటెడ్.
0: దీనికి ప్రేమ అని చెప్పకూడదు.
1: అండ్ దట్ యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: దీనికి అనుబంధము, అటాచ్మెంట్.
1: ఇట్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్.
0: దీనికి అటాచ్మెంట్ అంటారు, అనుబంధం అంటారు.
1: ఇట్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్.
0: దీన్ని ప్రేమ అని ఉపయోగించకూడదు.
1: డోంట్ కాల్ ఇట్ లవ్.
0: ప్రేమ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ లవ్?
0: త్రికాల బాధ్యం ప్రేమ.
1: It is true in all the past,
0: present and future lo kuda nu maarpu chendinatundi prema.
1: Love is the one that never alters when alteration finds.
0: Kanukuna atti prema okka bhagavantuniki bhaktuniki madhyana unnatundi sambandhame kaani andariki undinatundi sambandhamku prema ani cheppakoddu.
1: Real love is the love that exists between divinity and devotee.
0: Kanuka prema anetundi bhagavat premanu meeru e maatram kodanu artham chesukoleru.
1: You don't realize what divine love is.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ ప్రేమ లౌకికమైనటువంటి దాంట్లోనే మధ్య మధ్య తరగటం పెరగటం జరుగుతూ ఉంటుంది.
1: దివస్ ఇస్ వరల్డ్లీ లవ్ సబ్జెక్ట్ టు రైజ్ అండ్ బంప్స్.
0: క్షణములో పెరిగి క్షణములో తరిగేటువంటి ప్రేమ ప్రేమ కాదు.
1: లవ్ ఈజ్ నాట్ లవ్ దట్ ఇంక్రీజ్ డిక్రీజెస్ ఇన్ వన్ మూమెంట్.
0: ఎప్పటికీ స్థిరమైనటువంటిదిగా ఉండేటువంటిది ప్రేమ.
1: ఎవర్ స్టడీ లవ్ ఈజ్ లవ్.
0: అది ఏ భగవంతుడు.
1: అండ్ దట్ ఈస్ గాడ్.
0: అది ఏ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. ఇలాంటి ప్రేమతత్వమును మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: ఫాలో దిస్ సుప్రీం పాత్
0: ఆఫ్ లవ్. అల్పమైనటువంటి వాంఛల చేత, అల్పమైనటువంటి కోరికల చేత,
1: మీనింగ్లెస్ డిజైర్స్
0: ఏదో అప్పటికప్పటికి మీరు పొంగుతుంటారు. కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: ఈ ప్రేమ లౌకికమైనటువంటి దాంట్లోనే మధ్య మధ్య తరగటం పెరగటం జరుగుతూ ఉంటుంది.
1: దివస్ ఇస్ వరల్డ్లీ లవ్ సబ్జెక్ట్ టు రైజ్ అండ్ బంప్స్.
0: క్షణములో

0: స్ట్రేట్ అవే బై పాలసీ డిజైర్,
1: అల్పమైనటువంటి కోరికల చేత,
0: మీనింగ్లెస్ డిజైర్స్,
1: ఏదో అప్పటికప్పటికి మీరు పొంగుతుంటారు, పాలు పొంగినట్టు.
0: యూఆర్ ఇన్ఫ్లేటెడ్, యూఆర్ ఇన్ఫ్లేటెడ్ ఫర్ ది మోమెంట్.
1: తీరేనా ఉప్పొంగుతారు.
0: అండ్ ఇఫ్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ యు బికమ్ వెరీ హ్యాపీ.
1: తీరేకపోయినా పూర్తి కుంగుతారు.
0: అండ్ ఇఫ్ నాట్ ఫుల్ఫిల్డ్ యు బికమ్ డిఫ్లేటెడ్.
1: కానీ భగవంతుని ప్రేమ పొంగి కుంగనటువంటి ప్రేమ.
0: డివైన్ లవ్ ఇస్ ద వన్ దట్ నెవర్ డిఫ్లేట్స్ ఆర్ ఇన్ఫ్లేట్స్.
1: కనుక అట్టి పొంగి కుంగనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: అండ్ దట్స్ ది ప్రేమ్ లవ్ షుడ్ స్ట్రైవ్ ఫర్.
1: ఎట్ట తెలుసుకునేది?
0: హౌ టు రియలైజ్ దే?
1: ఏది చేసినా,
0: వాట్ ఎవర్ యూ డూ,
1: నీకు ఆదాయం రాని నష్టం కాని,
0: గెయిన్ ఆర్ లాస్,
1: ఫలించని విఫలం కాని,
0: ఫుల్ఫిల్డ్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: థింక్ దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్
1: గుడ్, ఫర్ మీ గుడ్, ఫర్ మీ గుడ్, ఫర్ మీ, ఇది నా మంచి కోసమనే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఆ ప్రేమ యొక్క విలువ పెరిగిపోతుంది.
0: Be present in the belief it's for your own sake and their love no increases.
1: ఈ ప్రేమ స్వామి సన్నిధిలో ఉండినంత వరకు కూడాను చాలా ఆనందంగా పూర్తి నింపుగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: This love appears to be very delightful in the presence of the divine Bhagavan.
1: తిరిగి బయట వాతావరణంలోకి పోయేటప్పటికి ఇదంతా తరిగిపోతుంది.
0: When you enter into different atmosphere
1: around,
0: it decreases. What is the cause?
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: A small example for you.
1: ఒక మట్టి పాత్ర నిండుకు మనం నీరు పోసి పెట్టినప్పుడు,
0: if you fill a pot with water,
1: దానిని ముట్టక, దాని అంటక ఏదో ఒక పెద్ద ఉట్టి పైన పెట్టినప్పటికీ ఒక దినం అయిన తర్వాత రెండించి నీరు తరిగిపోతుంది.
0: We hang in the media, you will find that after 2 days the water level decreases.
1: కానీ దీనిని ఎవరు ముట్టలేదే.
0: Nobody has touched the earthen pot.
1: ఏ పక్షులు తాగలేదే.
0: No birds have drunk them.
1: తరిగిపోయింది.
0: Why the water level in the pot has decreased?
1: ఈ పాత్రకు ఇముడ్చుకునేటువంటి శక్తి ఉంటుండాలి.
0: Because it is a capacity for evaporation.
1: దీన్ని ఇమిచ్చుకోకుండా ఏ విధంగా మనం చూసుకోవాలి?
0: How can you see that it does not evaporate?
1: ఈ పాత్ర నిండుకు నీరు పోసి,
0: if you fill it full,
1: ఈ పాత్రను కూడా నీళ్ళలోనే పెట్టినప్పుడు,
0: you keep this earthen pot full of water in
1: బయట లోపల నీరే ఉండినప్పుడు,
0: when there is water outside inside,
1: లోపల ఉన్నటువంటి నీరు ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గదు.
0: Even a little drop of water does not decrease.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: ఇక్కడికి ఉండినంత వరకు మీ హృదయంలో భగవద్భక్తిని నింపుకుంటారు.
0: యూఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్.
1: మీ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఆ భగవత్ వాతావరణం అనేటువంటి లేకపోవడం చేత ఈ లోపల ఉన్నటువంటి భగవత్ వాతావరణం తగ్గిపోతూ వస్తుంది.
0: వెన్ యూ గో టు యువర్ డిఫరెంట్ విలేజెస్, వెన్ దేర్ ఇస్ నో డివైన్ అట్మాస్ఫియర్, యువర్ డివినిటీ డిక్రీజెస్.
1: బయట లోపల కూడా భగవత్ వాతావరణాన్ని మనం పెంచుకోవాలి.
0: దట్స్ వై ఇన్సైడ్ అవుట్ సైడ్ వీ మస్ట్ డివినైజ్ అవర్ సెల్ఫ్.
1: కనుకనే ప్రతి గ్రామమునందు కూడాను,
0: ఎవ్రీ విలేజ్,
1: ప్రతి పల్లె ఎందు కూడాను,
0: ఎవ్రీ హామ్లెట్,
1: ప్రతి వార్డ్ ఎందు కూడాను,
0: ఎవ్రీ విలేజ్,
1: ప్రతి బాట ఎందు కూడాను,
0: ప్రతి
1: మాట ఎందు కూడాను, ప్రతి పాట ఎందు కూడాను మనము భగవత్ నామాన్ని మనము ఉచ్చరిస్తూ రావాలి.
0: హు మస్ చాంట్ అండ్ చాంట్ ద డివైన్ నేమ్ ఇన్ ఎవ్రీ లేన్ హూ కెన్ కాన్ ఆఫ్ ద వరల్డ్.
1: ఇది ఎవరి కోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: మనలో ఉన్నటువంటి ఈ ప్రేమతత్వం తరిగిపోకుండా ఉండే కోసమని.
0: It is to see that the divinity in you does not decrease.
1: దీనివల్ల భగవంతునికి వచ్చేటువంటి ఆదాయం ఏమీ లేదు.
0: God does not get anything by this.
1: భగవంతుడు ఏ ఆశను పొందడు.
0: God has no desire.
1: భగవంతుడు ఏది కావాలని ఆశించడు.
0: He does not.
1: ఇదంతా నిన్ను నిన్ను పోషించుకోవటమే.
0: For your own
1: sake. ఆత్మారామని నిన్ను నీవు ఉత్తరించుకోవటమే.
0: You uplift yourself.
1: ఈ సత్యాన్ని అనేక మంది గుర్తించుకోలేక,
0: without realizing this,
1: ఏదో సాయిబాబా పేరు ప్రతిష్టల కోసమని అఖండ భజనలు ఈ ఉత్సవాలు ఇవన్నీ చేస్తున్నారని భావిస్తున్నారు. పరమ మూర్ఖులు వారు.
0: There are foolish people in the world who labor under the mistaken belief.
1: సాయిబాబా దేనిని కూడా ఆశించడు.
0: సాయిబాబా does not want anything.
1: మిమ్మల్ని మీరు తరింపజేసుకోండి.
0: You liberate yourself.
1: మీరు బాగుపడండి.
0: You lift yourself.
1: మీ ఆనందాన్ని మీరు అనుభవించండి.
0: Delight yourself.
1: మీ ఉన్నత స్థాయిని మీరు అందుకోండి.
0: Go up and up.
1: దాని నిమిత్తమై ఈ విధమైన ఉపాధులను ఈ మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: అండ్ దట్స్ వై ఫర్ ఎవర్ సేక్ బాబా లే డౌన్ దీస్ గోల్డెన్ రూల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమని మీ స్వరూపం కనుక,
0: సిన్సియర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
1: మీ ప్రేమను మీరు ప్రకటించి భావించండి.
0: డెమాన్స్ట్రేట్ దిస్.
1: మీ ప్రేమను మీరు 10 మందికి పంచిపెట్టండి.
0: డిస్ట్రిబ్యూట్ దిస్ లవ్.
1: భగవంతుడు ఎక్కడున్నాడు?
0: వెర్ ఇస్ గాడ్?
1: హృదయవాసి.
0: హి ఇస్ ద డ్వెల్లర్ ఇన్ ద

0: రూపములన్నీ కూడాను శాంతమునందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ఎవర్ ట్రూ ఫార్మ్ ఇస్ పీస్.
0: సర్వనామధరం శివం. మీ రూపమంతా కూడాను శివమనేటువంటి యొక్క ఆకారంతో ధరించి ఉంటుండాలి.
1: యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ ట్రూ ఆస్పీషియస్నెస్.
0: సచ్చిదానంద రూపం అద్వైతం.
1: యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ ట్రూత్ ఎగ్జిస్టెన్స్ అండ్ బ్లెస్.
0: ఇదే నిజమైన అద్వైతం. ఒకానొక సమయంలో గ్రీస్ దేశం లోపల అరిస్టాటల్ అనేటువంటి వాడు
1: ఉండేటువంటి
0: ఇతనికి అలెగ్జాండర్ శిష్యుడు.
1: He was a disciple of Alexander.
0: ఈ అలెగ్జాండర్ కును అరిస్టాటల్ కు మధ్య లోపల ప్లేటో అనేటువంటి ఒక శిష్యుడు వచ్చాడు.
1: And there was another disciple by name Plato also in between these two.
0: Plato మూడు భాగములుగా చేసి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజల్లో చాటుతూ పోయేటువంటి వాడు.
1: Plato taught the gospel of love among the people.
0: Adi truth,
1: truth,
0: goodness,
1: goodness,
0: beauty annadu
1: and beauty.
0: Ive satyam shivam sundaram.
1: They are known as satyam shivam sundaram.
0: Truth adi satyam.
1: Truth is satya.
0: Goodness adi shivam.
1: Goodness is shivam.
0: Beauty adi sundaram.
1: Beauty is sundaram.
0: Kanukani anni matamulu yendu kudanu anni bhashalu yendu kudanu అన్ని తెగల ఎందుకు కూడాను అన్ని కాలములు ఎందుకు కూడాను ఈ సత్యం శివం సుందరం ఈ మూడింటి యొక్క స్వరూపమే ఆత్మస్వరూపము.
1: ఇన్ ఆల్ క్లైమ్స్ అండ్ కంట్రీస్ ఇన్ ఆల్ రిట్రీట్స్ అండ్ రిలీజన్స్ ట్రూత్ బ్యూటీ అండ్ గుడ్నెస్.
0: భగవంతునికి మరొక రూపము లేనే లేదు.
1: గాడ్ హాస్ నో అదర్ ఫామ్.
0: సత్యమే భగవత్స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ప్రేమనే భగవత్స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ధర్మమే భగవత్స్వరూపము. మొట్టమొదటి మానవుని మనసు నుండి ఆవిర్భవించినటువంటిది ప్రేమ మొట్టమొదటిది.
1: ద ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్ దట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఈస్ లవ్.
0: ఆ ప్రేమ పుట్టిన తర్వాతనే అన్ని పుట్టుతున్నాయి.
1: ఓన్లీ ఆఫ్టర్ లవ్ ఈస్ బోర్న్ అదర్స్ ఆర్ బోర్న్.
0: కనుక ఏ యొక్క వ్యక్తి ఎందుకని పుట్టిన తక్షణమే తల్లి పైన ప్రేమ వస్తుంటుండాలి.
1: ఆఫ్టర్ ఈస్ బోర్న్ లవ్ బెల్స్ అప్.
0: ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి తల్లి తండ్రిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: Every human in the beginning after birth
0: ఏ విధంగా వ్యక్తి తన జీవితంలో పుట్టిన తక్షణమే తల్లిదండ్రులను ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాడో అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను మనం పుట్టిన దేశమును ఈ దేశం యొక్క సంస్కృతిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన దేశము మన సంస్కృతియే మన తల్లిదండ్రులు.
1: As every human after birth tries to realize his parents, mother and father. In the same way, our own nation, we should realize.
0: Matrubhumi.
1: This land is my motherland.
0: Mana samskrutiye tandri.
1: Our culture is the father.
0: Deenini puraskarinchukoniye Ramulu janani janmabhumascha swargaadipi gariyesi deenikante swargam marakati ledannadu.
1: And that's why Lord Rama said there is no greater heaven than motherland. Love even mother.
0: Talli yokka samskrutini preminchu.
1: Understand the mother culture.
0: Adi prati manavuni yokka pradhana kartavyamu.
1: And that's the form of duty.
0: Adi jeevita lakshyamu.
1: And that's the goal of life.
0: Adi jeevita paramavadhi.
1: And that's the supreme goal of life.
0: Ee rakamainatvanti yokka satya margamlo praveshinchinappudu dharma margamlo praveshinchinappudu prema tattvam sahajanga manalo aavirbhavistundi.
1: When you pursue the path of truth and righteousness you will have love.
0: Enni grandhamulu chadivinappatikini
1: whatever may the book
0: enni upanyasamulu vinnappatikini
1: whatever you listen
0: గొప్ప పండితుడైనప్పటికి వీరికి కూడాను ఈ ఆచరణ లేకపోతే ఇవన్నీ నిరుపయోగమే.
1: ఆల్ దీస్ థింగ్ వితౌట్ ప్రాక్టీస్
0: గొప్ప పండితుడు కావచ్చును పాండిత్యం ఉండవచ్చును
1: కానీ
0: ప్రాక్టికల్ లేదు.
1: వితౌట్ ప్రాక్టీస్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద యూజ్?
0: ఈ విధంగా మనకు అన్ని ఉంటుండే ఆచరణ లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఆల్ థింగ్స్ వితౌట్ ప్రాక్టీస్ are null and void.
0: Kanaku okkatena manam aacharanalo petti manam aanandinchali.
1: Harvest delight by practicing only one at least.
0: Prema swarupulara
1: embodiments of love.
0: East Godavari, West Godavari, Krishna, Guntoru ilanti prantalanta kudanu monna edo oka diamond jubilee ani edo oka perunto vaalu utsahanga swami pai unnatundi bhakti prapattulato aneka rakamlainatundi yokka aanandalu anubhavincharu.
1: The devotees of East Godavari, West Godavari, Guntur and Krishna, they harvested great delight by celebrating the golden jubilee.
0: Manu yokka aanandamunaku edo oka kaaranaanni manam vetukanakkaledu.
1: We need not search for joy.
0: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: Always chant the name of God and you will enjoy.
0: ఎప్పుడు చూచినప్పుడు ఇది ఒక పర్వదినంగానే మనం అనుభవించాలి.
1: Think that make every day into a festival day.
0: చెప్పే మాట అంతా కూడా మంత్రంగా మారాలి.
1: Every word should be a mantra.
0: వేసే అడుగంతా కూడా ఒక పాద ప్రదక్షిణంగా ఉంటుండాలి.
1: And every land should be a sacred land.
0: మాట్లాడే మాటలన్నీ కూడా మంత్రంగా రూపొందాలి.
1: Transform every word into the sacred formula.
0: జీవితం యొక్క ప్రధాన లక్ష్యం.
1: And that is the destination of the human life.
0: కనుక మీరు ఏదో మీకు అవసరం చిక్కినప్పుడు లేక వ్యవధి చిక్కినప్పుడు మీరు కాలమును వ్యర్థం చేసుకునక
1: whenever you find time don't fritter away the
0: భగవత్ నామాన్ని మన ప్రపంచం లోపల మన యొక్క ఇండియా లోపల మొట్టమొదట చాటి ఇండియా అంతా కూడాను దైవమయంగా మీరు మార్చడానికి తగిన కృషి చేయాలి.
1: Let the name of God ring and reverberate entire India.
0: ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము అనాచారము అసత్యము అంత్యలు హత్యలు ఇలాంటివంతా జరుగుతున్నాయి.
1: There is arson, agitation, unfairness.
0: కారణం ఏమిటి?
1: In the world, what is the cause?
0: కేవలము ఈ విధమైనటువంటి దీనికి కారణాలు మనం వెతుక్కుంటూ పోతే స్వార్థమే దీనికి కారణము.
1: ఇఫ్ యూ సీక్ ఏ కాజ్ ఫర్ దిస్
0: కోరికలే దీనికి కారణము.
1: డిజైర్స్ ఆఫ్ ద కాజ్
0: కోరికలు ఫలించలేకపోవటం చేతనే ఈ విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: డిజైర్స్ నాట్ ఫుల్ఫిల్డ్ యూ బికమ్ వికెడ్.
0: కనుక కోరికలను తగ్గించుకోవడానికి మనం భగవత్ నామస్మరణ ఎక్కువగా చేయాలి.
1: టు డిక్రీజ్ ద డిజైర్స్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి నామస్మరణ చేస్తుంటే తమ కోరికలు తమంతట తామే తీరుతాయి.
1: If you chant the name of the Lord, your desires will be fulfilled.
0: పాండురంగము చేరాలి పాండురంగాన్ని దర్శించాలని సక్కుబా ఎంతో ప్రార్థించింది.
1: సక్కుబా యాంట్ టు గో టు పండరీపూర్ అండ్ హావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఎన్ని కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా విచారములకైనా కూడాను తాను భరించుకుంది.
1: She will prepare to endure the trial and the tribulation, the stress and the strain.
0: ఆ విధమైనటువంటి యొక్క నిగ్రహము చేతనే దైవానుగ్రహాన్ని పొందగలిగింది.
1: By that stealing herself in determination.
0: నిగ్రహమే లేకపోతే అనుగ్రహాన్ని ఏ రీతిగా పొందగలం?
1: We don't have self-restraint. How can you
0: undergrade? మనం నగ చేయాలంటే దాన్ని అగ్నిలో వెయ్యాలి, చుట్టితో కొట్టాలి, సాగ వెరకాలి, అతికించాలి, కటింగ్ చేయాలి, ఇన్ని రకములుగా దానిని బాధ పెట్టినప్పుడే అది సుందరమైన నగగా తయారవుతుంది.
1: We want to turn gold into an ornament, you must fling it into fire and hammer it and beat it and only it can be.
0: ఈ కష్టం లేకుండా మేము సుఖాన్ని పొందాలంటే ఎట్లా పొందడానికి వీలవుతుంది?
1: Without sorrow, how can there be pleasure?
0: సుఖము పొందాలంటే ఆనందాన్ని అందుకోవాలంటే కష్టాన్ని అనుభవించే తీరాలి.
1: We want to enjoy face difficulties.
0: దానికి మనం సిద్ధంగానే ఉంటుండాలి.
1: We must be ever ready for this.
0: హార్ట్ జబ్బు వచ్చింది.
1: You got heart ailment.
0: కానీ ఏ నిమిషంలో ఏమైపోతాడో.
1: What we don't know what will happen.
0: అలాంటి పరిస్థితి లోపల డాక్టర్ తక్షణమే దీనికి ఆపరేషన్ చేయాలంటాడు.
1: In those circumstances the doctor says
0: ఈ ఆపరేషన్ లోపల ఎంత క్రూరంగా ఉంటుందో తెలుసునా?
1: The operation may appear to be very very cruel.
0: ఈ రెండింటికి మధ్యలో ఎముక ఉంటుండాలి.
1: And there is a bone.
0: ఒక రక్తము తీసుకుని ఈ ఎముకను కోయాలి.
1: That is take a saw and then cut it.
0: ఆ విధమైనటువంటి బాధలు పెట్టిన తర్వాతనే ఆ లోపల ఉన్నటువంటి హార్ట్ ను మనం సర్చ్ చేయడానికి వీలవుతుంది.
1: Then only you can sight the heart inside.
0: అయితే ఆ డాక్టర్ ఆ పేషెంట్ యొక్క క్షేమాన్ని కోరి మంచిని కోరే రంపంతో కోస్తున్నాడు కానీ అతని పైన ద్వేషంతో కాదు.
1: ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పేషెంట్ దట్ డాక్టర్ కండక్ట్స్ ద ఆపరేషన్ అండ్ బై
0: అదే విధంగానే ప్రతి మానవుని యొక్క ఆనందము ఆరోగ్యము క్షేమము మనం కోరాలన్నప్పుడు అతనికి కొన్ని చిక్కులు పెట్టే తీరాలి, వాటిని ఆదుకోవాలి, దాన్ని అన్ని విధాలు అనుభవించే తీరాలి.
1: Without facing the trial and the tribulation you can never get peace and joy.
0: The pleasure is an interval between two pains anni rendu badala madhyalo opalle oka sukham untundadi.
1: Pleasure is an interval between two pains.
0: Ee jagattunandu rendu lenatvanti okati led ikkada.
1: There is nothing that is one.
0: Aithe rendu lo okati untundadi.
1: In the two there is one.
0: Dehamane inti yandu.
1: In the home called the body.
0: Dehamane hrudayamandu.
1: In the heart is the body.
0: రెండు జీవుడనే దేవుడుండు.
1: దర్ ఆర్ టూ ఇన్ సైడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: ద ప్లే
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే గెట్ సెపరేటెడ్
0: ఆటలాడ ఆటించే సూత్రధారి ఒకరు కరడు.
1: ద డైరెక్టర్ హూ అనౌన్స్ దిస్
0: రెండు కూడి ఒకటి అవును.
1: అండ్ టూ బికమ్ వన్
0: ఒకటిలోన రెండు ఉండి.
1: And there is one in the two.
0: ఇది నిజమైనటువంటి జీవిత ప్రమాణం.
1: And that is the true meaning of life.
0: జడము చైతన్యం ఉంటుండాలి.
1: In the inner there is the consciousness.
0: దేహము దేహి ఉంటుండాలి.
1: And in the body there is God.
0: శరీరము శరీరుడు ఉంటాడు.
1: And in the field there is
0: శరీరము శరీరి ఉంటుండాలి.
1: And in the body there is God.
0: రెండుగా ఉండినప్పటికీ రెండు ఒక్కటే.
1: in the appear to be different, the dweller in the body and the body are same.
0: Musambi pandu manam teesukunnamu.
1: Take a fruit.
0: Oka satkodi antaru.
1: It is called musambi fruit.
0: Ee satkodi rendintito koodi untundadi.
1: And the orange has got two.
0: Okkatiga manaku anipistundadi.
1: It appears to be one.
0: Kaani rendu unnayi akkada.
1: But there are two.
0: Emitadi?
1: What are these?
0: Paina chedu charmamu lopala sweet juice.
1: There is a bitter skin around and the sweet juice inside.
0: పైన ఉన్నటువంటి చేదు స్కిన్ తీసివేసినప్పుడే లోపల స్వీట్ జ్యూస్ మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ బై పీలింగ్ అవుట్ ద బిట్టర్ స్కిన్ యూ కెన్ ఎంజాయ్ ద స్వీట్ జ్యూస్.
0: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము దీన్ని రెండు విభజించాలి.
1: హౌ యూ హావ్ టు బి డివైడెడ్.
0: ఇది క్షేత్రము.
1: This is called the field.
0: లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు.
1: అండ్ దేర్ ద నో ఆఫ్ ద ఫీల్డ్.
0: క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మాన్ విద్ది రెండు ఒక్కటే.
1: అండ్ the body in the body is the dweller of the body and his divinity.
0: Chusara rendu okate.
1: Both are the one.
0: Kani anubhavinchavasindi okati tedinchavasindi marokati.
1: But one has to be enjoyed, another has to be given up.
0: Aa musambi pandu pai unnatundi chedunanta ana charmamu teesi paravestunnavu.
1: The bitter skin has to be peeled out.
0: Sweet juice nu swikaristunnavu.
1: And the sweet juice has to be enjoyed.
0: Tedinchavasindi okati వరించవలసింది ఒకటి.
1: వన్ హ్యాస్ టు బి రెనౌన్స్ అండ్ హ్యాస్ టు బి వెడెడ్.
0: అది ఈనాడు మనం తెలుసుకోవాలి.
1: అండ్ దట్ యు షుడ్ రియలైజ్.
0: జగత్తును త్యజించాలి.
1: రెనౌన్స్ ద వరల్డ్.
0: పరమాత్మని ప్రేమించాలి.
1: వెడ్ గాడ్.
0: అది మన యొక్క జీవితం యొక్క లక్ష్యం.
1: అండ్ దట్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ఇది చాలా సులభమైన మార్గం అవుతుంది.
1: When you foster the principle of love, everything becomes
0: easy for you. నిజంగా భగవంతుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే
1: we understand the true love of
0: ఈ త్యాగం అనేటువంటిది చేతి నుంచి విడిచిపెట్టిన బట్ట వంటిదిగా అవుతుంది.
1: Sacrifice becomes as facile as the cloth that you leave off.
0: దీన్ని పట్టుకోవడం చాలా శ్రమ.
1: Catching it is very difficult.
0: వదలటం సులభం.
1: Giving up is very easy.
0: ఎప్పుడు అది సులభము?
1: When it becomes easy for you.
0: ప్రేమను అర్థం చేసుకున్న వారి సులభం.
1: It is easy for those people who understand divine love.
0: అర్థం చేసుకోలేనిటువంటి వారికి కష్టం.
1: Those people who don't understand, for them it is difficult.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: Brother and pain are one.
0: దీని విడిగి ఎవ్వని వశము కాదు.
1: They can never be separated.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: జాయ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ.
0: కష్టము ఫలించినేని సుఖం బటందురు.
1: When the pain is fulfilled, you have joy.
0: అదే విధముగాని అనేక మంది పల్లెలు ఎందు జీవించేటువంటి వారు, పట్టణము ఎందు జీవించేటువంటి వారు ఈ దివ్యమైనటువంటి భావాన్ని భగవంతుని మా హృదయవాసి, మా యొక్క హృదయమే భగవంతుని యొక్క నిలయము అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకుని ఆ హృదయం నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమతత్వాన్ని అందరికీ పంచటమే మా యొక్క జీవిత కర్తవ్యమని గట్టిగా విశ్వసించండి.
1: స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద డ్వెల్లర్ ఇన్ ద బాడీ ఇస్ ద డివైన్ అండ్ యూ మస్ట్ ఎంజాయ్ దిస్, షేర్ ఇట్ విత్ అదర్స్.
0: కోరికలు తమ పాటికి తామే నెరవేరిపోతాయి.
1: అండ్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆన్ దర్ ఓన్.
0: ఒకవేళ నెరవేరకపోయినా
1: they're not fulfilled,
0: అది కూడాను నా మంచి కోసమే.
1: Think that is for your own good.
0: ఏ కారణాన్ని గురించి ఇది నెరవేరకపోయిందో అది నా మంచి కోసమే.
1: For my own good is not fulfilled.
0: కనుక ఇట్టి సమభావాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
1: Try to develop this kind of single mindedness.
0: కేవలం కూర్చుంటే మోక్షం రాదు.
1: Rotating the beat does not come from
0: energy. కూర్చుంటే మోక్షం రాదు.
1: Meditation does not give you liberation.
0: తపస్ చేస్తే మోక్షం రాదు.
1: Pranam does not give you liberation.
0: అన్ని ప్రేమలోనే ఇవిడి ఉంటున్నాయి.
1: Everything is encased in love.
0: ప్రేమ చేత నీవు సేవ చేసినా అది ఒక ధ్యానము, అది ఒక తపస్సు.
1: Service with love becomes penance.
0: ఈ మోక్షం అనేటువంటిది ప్రేమలోనే ఇమిడి ఉంటుండాలి.
1: లిబరేషన్ ఇస్ ఎన్కేస్డ్ ఇన్ లవ్.
0: కనుక పంచమ పురుషార్థమే పవిత్రమైన ప్రేమ.
1: అండ్ ఇట్ ఇస్ ద ఫిఫ్త్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఆ పంచమ పురుషార్థమైన ప్రేమను మనం అనుభవించినప్పుడే నిజముగా మనము ప్రేమ స్వరూపులుగానే తయారవుతాం.
1: When you enjoy the fifth goal of life, that is love, you become the embodiment of love.
0: లోకములో ప్రవేశించినటువంటి ఈ ఘన వ్యాధులకంతా కూడా ఒక ప్రేమ అనేటువంటి దివ్య ఔషధమే ప్రధానమైన ఔషధం.
1: For all the diseases in the world, there is only one remedy, one panacea, that is love.
0: ప్రేమ చేత సర్వ వ్యాధులు కూడా నివారణైపోతాయి.
1: All diseases can be remedied by one love.
0: ద్వేషం చేత సర్వ వ్యాధులు కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: By hatred, all the diseases come to you.
0: అందువల్లనే అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anything in the world.
0: ఈ యొక్క ప్రతి ఒక్కరి ఎందుకును దైవం ఉన్నాడని సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: All the salutation to human beings go to God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: Your hatred to humans go to God.
0: ఎవరిని దూషించినా నీ ఆరాధన దేవతనే నీవు దూషించినట్టు అవుతుంది.
1: You condemn anybody, you condemn God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: Don't criticize anyone.
0: అయితే పెడమార్గము మనం పట్టకూడదు.
1: బట్ డోంట్ ఫాలో ద రాంగ్ పాత్.
0: చెడ్డ భావాలు మనలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: డోంట్ ఫాస్టర్ బ్యాడ్ థింగ్స్.
0: కారణం ఏమనగా నీ హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడే.
1: బికాజ్ డ్వెల్లర్ ఇన్ ద బాడీ,
0: అలాంటి భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఈ దుర్మార్గమైనటువంటి భావాలు, ఈ దుష్ట భావాలు, ఈ దుర్మార్గమైనటువంటి యొక్క తలంపులు ఎందుకు నీవు ప్రవేశింపచేస్తావు?
1: వై డు యు గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్ అండ్ వికెట్ థాట్స్ అండ్ వైసెస్ అండ్ వేర్ గాడ్ లివ్స్.
0: కనుక ఈ హృదయం అనేటువంటిది చాలా పవిత్రమైన మందిరము.
1: And this heart is really a temple of God. It's a God.
0: అందువలననే మీర కూడా చెప్పేసింది.
1: And that's why it is described.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ మందిరం నుంచి నన్ను మహారాణా తరమగొడుతున్నాడు.
1: Mira said from this earthly world.
0: నేను ఎక్కడ పోయేది?
1: I don't want to go.
0: ఒక్కతూరి విచారించింది.
1: She inquired.

0: ఇది ఒక పెద్ద పవిత్రమైనటువంటి మందిరము. ప్రయాగ ఎక్కడ ఉంటుండాలి? మనం ఈ గురుమధ్య స్థానంలో ప్రయాగ ఉంటుండాలి. గంగా యమున ఈడా పింగళ రెండింటి యొక్క చేరిక సరస్వతి స్థానం, అదే భూమధ్య స్థానం.
1: ఈడా అండ్ పింగళ ఆర్ ద టూ నర్వ్స్ దట్ గో అండ్ దేర్ ఇస్ ద మిడిల్ పోర్షన్ అండ్ దట్ ఇస్ ప్రయాగ.
0: ఏదో ఈ ప్రయాగ టికెట్ కు నీవు బుక్ చేయొద్దు.
1: Not the external prayaga.
0: ఈ రైలు కానీ ట్రైన్ కానీ కారులో కానీ నువ్వు ప్రయాణం చేయనక్కర్లేదు.
1: Don't travel by air or by train.
0: నీవు నీ శ్వాసతోనే నీ విశ్వాసంతోనే నీ నీ భగవంతుని పొందు.
1: By breath, by belief, that you attain God.
0: ఆ గంగా యమున తీరు ఎట్ట ఉంటుండాలి?
1: How it is?
0: ఈనాడు గంగా యమున తీరు మహా పొల్యూషన్ చాలా చెడిపోయింది.
1: The banks of Ganges and Yamuna are polluted very much now.
0: Kaani ikkada alanti chedipovatam kaadu.
1: But there is no pollution here.
0: Ganga Yamuna nirmala paani. Ee Ganga Yamuna ee rendinti oka swasam etta undali. Okati Ganga, okati Yamuna. Uchvasamu nishvasamu idi e soham tattvam.
1: Inhalation, the exhalation of the Ganges and the Yamuna that you find
0: here. Akkada unnadu o manasa bhagavantudu nee Krishnudu akkada untunnadu.
1: Oh, mind, there God is.
0: Chalo re man.
1: Oh, mind, go.
0: Ganga Yamuna ti.
1: On the banks of the Ganges and Yamuna, you go.
0: Moramakuta pitambara shobhe.
1: The one with the yellow garb is there, oh, mind.
0: Kundala rajata sarir. Chalo re man.
1: Oh, mind, go and go and go and
0: see him there. ఇటు అటు ఎందుకు నీవు పోతున్నావు? పెద్ద మార్గములు ఎందుకు పడుతున్నావు? అనవసరమైన దుర్మార్గమైన దీంట్లో నీవు ఎందుకు ప్రవేశిస్తున్నావు? నీవు దుష్టుడని ఎందుకు పేరు పొందుతున్నావు? నీకు సజ్జనుడు సుమంతశ్రీ అమృతస్య పుత్ర అమృతస్య పుత్రుడు అనేటువంటి పేరు పొందు. పో మనసా పో చెల్లో రేమను.
1: ఓ మైండ్ వై డు యూ గో హిదర్ అండ్ హిదర్?
0: కనుక మీరా ఎవరికి చెప్పింది ఈ పోమనే ప్రయాగ?
1: హూ మిర్రర్డ్ ఇట్ సే?
0: మనుషులకు చెప్పలేదు.
1: నాట్ టు మెన్,
0: మనసుకు చెప్పింది.
1: టు మైండ్ షీ స్పోక్.
0: కాబట్టి ఈనాడు కూడా మీరు మనుషులకు చెప్పొద్దండి, మనసుకు చెప్పండి.
1: డోంట్ టెల్ ద పీపుల్, టెల్ ద మైండ్.
0: సర్వ దుఃఖములకు ఆనందములకు మనసే కారణం.
1: ఫర్ ద బాండేజ్ అండ్ ద లిబరేషన్ ఫర్ ద సారో అండ్ జాయ్
0: చెప్పి ప్రయోజనం లేదు.
1: No, he's telling people.
0: పశువులకైనా చెప్తే వింటాయి, కానీ మనుషులకు చెప్పి ప్రయోజనం.
1: Even animals listen, but man don't listen at all.
0: అన్ని తెలిసిన వారి వలె అహంకారంగా ఉంటారు.
1: They show them also.
0: అలాంటి వానికి అసలే చెప్పకూడదు.
1: Don't tell those people who make a parade of their
0: knowledge.
1: మనసుకు
0: చెప్పు.
1: Speak to the mind.
0: Hey, manasa, ఓ ఫలాని చోట నీవు కూర్చో, ఫలాని ధ్యానం చేయి, ఫలాని పేరు ప్రతిష్టలను పొందు, ఫలాని అపకీర్తిని పాలకు ప్రద్దు.
1: Speak directly to the mind, saying that, oh mind, think of God, don't go here and there.
0: Kanaka manayeva manushyanam karanam bandhamochayaku, bandhamunaku mochamunaku manasey karanam.
1: For liberation and bondage, mind is the cause.
0: Kanaka manasunu mottamota manu sardiddukovali.
1: First of all, search wide the
0: manasunu
1: mind.
0: Manasunu visharam chesukovali.
1: Broaden the mind.
0: Chala mandi teliyinatundi varanta, Swami, my heart broad cheyandi antaru.
1: Many people tell Swami,
0: heart broad chesthe aspatriki povalsi vastundi. Enlarged heart is the heart antaru.
1: If you broaden the heart, you will have an enlarged heart, there you will be in the social
0: heart
1: hospital.
0: Heart enlarge cheyakuddu manamu, mind enlarge chesukovali.
1: Mind has to be enlarged, not the heart.
0: Expansion love, expansion love, expansion love.
1: And that is called expansion love.
0: Ee durmargamaina bhavalato pala contraction love, adi death.
1: Wicked feelings bring in death.
0: Expansion love is life.
1: Expansion love is life.
0: Aa life lo manam undali.
1: And that life you should lead.
0: ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి మార్గము భక్తి మార్గము.
1: Easiest way is the path of devotion.
0: భక్తి కంటే సులభమైనది మరొకటి లేదు.
1: There is no path easier than this.
0: కనుక మనము భక్తి మార్గంలో ప్రవేశించి
1: pursue the follow.
0: ఆ భక్తిలో కూడా నువ్వు నిర్మలమైన ప్రేమను పెంచుకుని
1: follow the path of love and
0: ఆ ప్రేమను పరమాత్మ ప్రేమలో అంకితం గావించిన
1: make a study and dedicate it to God.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండు ఏకమైపోతాయి.
1: The lover of God becomes God.
0: కనుక నిరంతరము భగవత్ చింతన చేయండి.
1: ఎవరన్నా అనాని థింక్ ఆఫ్ గాడ్.

ప్రేమ స్వరూపులారా, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో కొండంత ఆశతో స్వామి మనం పలకరిస్తాడని, మాకు ప్రత్యేకంగా మాట్లాడతారని ఆశగా వచ్చారు. కానీ అవకాశాన్ని పురస్కరించుకొని నేను మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రులైన మీరు నేటి నుంచి మన ఆంధ్రప్రదేశంలో మొట్టమొదట మీరు ప్రారంభించండి. వీధి వీధి దైవనామంతో ప్రారంభించండి. తదుపరి అన్ని రాష్ట్రాలకు ప్రకటించండి. నిజంగా మన యొక్క జీవిత కర్తవ్యమే, జీవిత లక్ష్యమే, జీవిత పరమావధియే ఇది. మనం వచ్చిండేది దీనికోసం వచ్చాం. మనము ఈ యొక్క భగవత్ నామాన్ని మనం 10 మందికి పంచినప్పుడే మనం ఆనందించగలం. ఈ యొక్క ఆనందానికి మీరు నోచుకొని మీరు శాశ్వతమైనటువంటి యొక్క కీర్తిని పొంది ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

Have you finally arrived, Bhagwan? Is it truly you?

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the state of Odisha. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program titled Hriday Veena will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. We'll be having the regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15 Vedam chanting by the Mandir Vedam group, 5:15 to 6 p.m. bhajans by the Prashanti Bhajan group, followed by Mangalarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఒడిశా రాష్ట్రం నుండి వచ్చిన భక్తుల రెండు రోజుల పర్తియాతలో రేపటి రెండవ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 హృదయ వీణ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు మందిర వేద బృందంచే వేద పఠనంతో, 5:15 నుండి 6 గంటల వరకు ప్రశాంతి భజన బృందంచే భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: So that brings us to the end of the fifth episode of this special series on the Satya Sai Arati. We will have one more episode on the Arati in the coming week, where we will discuss about the last stanza of the Satya Sai Arati, the stanza that is repeated in three variations of speed, and after which the Arati concludes. So that's coming up next week. For any feedback on this program, dear listeners, you can always write to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this program at the lotus feet of our most merciful, beautiful Lord.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 9th June 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 4 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका। भगवान बाबा ने अपने इस मधुर प्रवचन में जन्म मरण जैसे तत्वों से परे आत्म तत्व की नित्यता एवं सत्यता को बड़े ही सरल ढंग से प्रस्तुत किया है। अत्यंत सामान्य भक्त के लिए भी आचरणीय साधना मार्ग का उपदेश यहां दिया गया है। साधारणतः सामान्य लोग आत्म तत्व से अवगत होने को एक अत्यंत कठिन साधना समझते हैं, परंतु स्वामी ने बड़ी करुण भावना से यह सुझाया कि भक्त को पहले स्वयं में संतुष्ट भावना को बढ़ावा देना चाहिए, जिससे इच्छाओं को वश में किया जा सकता है, जिससे साधना मार्ग पर अग्रसर होना सरल हो जाता है। श्री कृष्ण को उद्धृत करते हुए भगवान बाबा कहते हैं कि गीता में वर्णित भक्त के 26 गुणों में संतुष्टि ही उत्कृष्ट है। अतः स्वामी का कथन है कि लौकिक धन संपत्ति और बंधु बांधवों के माया जाल से स्वयं को मुक्त रखते हुए एक सच्चे साधक को यह प्रयत्न करना चाहिए कि ईश्वर स्वयं उससे वत्स तुम मेरे हो कहें। ईश्वर से ऐसा कहलवाने में ही जीवन की सार्थकता है, और इसकी प्राप्ति के लिए प्रयत्नशील रहना ही साधक का कर्तव्य है।
5: न जायते म्रियते इति सांख्य योगमलोनि प्राणम प्रधानम प्रमाणम। न जायते जननमुदर्पणदानिके मरणम कूडा उंटुंटादि। జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు. నజాయతి జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
4: నజాయతే మ్రియతే యహ సాంఖ్య యోగమే ప్రాణ సమాన్ హై ప్రధాన్ హై ప్రమాణ హై. నజాయతే జో జన్మతా హై उसके लिए मृत्यु भी है, जिसके जन्म और मरण होते हैं उनके मध्य ये षड विकार रखे गए हैं। न जायते जब जन्म ही नहीं है तब इन षड विकारों से हमें कोई काम नहीं है।
5: దేనికి జననము లేదు ఆత్మకు, ఆత్మ నిర్వికారం, కారణము నచాయతే, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం, నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదియే ఆత్మ యొక్క తత్వము. జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
4: किसके लिए जन्म नहीं है? आत्मा के लिए। आत्मा निर्विकार है, कारण न जायते, अर्थात इसके लिए जन्म नहीं है, अतः यह निर्विकार है। निर्गुण, निरंजन, सनातन, निकेतन, नित्य, शुद्ध, बुद्ध, मुक्त, निर्मल स्वरूप, यह आत्मा का तत्व है। जायते अर्थात देह के लिए ही जन्म है, देह के लिए ही षड विकार हैं, देह के लिए ही मृत्यु है।
5: कनुकने इदि देही आत्मतत्वम, देही निरामयुंडु, इलांटी आत्मतत्वमनु गुर्तिंचुकुन्नप्पुडु अन्नियु मनकु नश्वरमुलुगाने तेलुस्तुंदि। कनुकने ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి. నకాంచో ఏనికేన చిట్ అనగా ఆశను పెంచుకునరాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహాసద్గుణం.
4: అత దేహమే రహనే వాలా హీ ఆత్మతత్వ హై, దేహీ నిరామయ హై. ऐसे आत्मतत्व से अवगत होने पर हमें सब कुछ नश्वर ही प्रतीत होंगे। अतः आत्मतत्व से अवगत होने के लिए सबसे पहले प्रत्येक व्यक्ति को प्रयत्न करना चाहिए। न कांक्षो एन केन चित, अर्थात इच्छा को नहीं बढ़ाना चाहिए। जो कुछ प्राप्त है उससे संतुष्ट होना ही बहुत बड़ा सद्गुण है।
5: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు, మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి, నకాంక్షో, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
4: జైసే కి భక్తి యోగ్ మే కహా గయా హై कि 26 सद्गुणों से जो युक्त है वही भक्त है। भक्तिमान में प्रियो नरह, ऐसा व्यक्ति ही मेरे लिए प्रिय है। गीताचार्य ने यह निरूपित किया कि इन 26 गुणों में संतुष्टि, न कांक्षो अर्थात इच्छा रहित बने रहना ही प्रधान गुण है।
5: यंत उंडिन पटकिनी, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు, లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు. ఉన్నదానికే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
4: చాహే జితనా భీ హో, చాహే కితనే హీ భోగో కా ఉపభోగ క్యో నా కియా హో, చాహే జితనీ కమాయి హీ క్యో నా కీ హో, परंतु यह काफी नहीं है, कुछ नहीं है जैसी बेचैनी एक साधक में नहीं होनी चाहिए। जो कुछ है उसी से संतुष्ट होकर, उसी को सर्वस्व मानकर आनंदित होने पर ही उसे शांति प्राप्त होगी।
5: संतुष्टि लेने ट्वेंटी वाणी हृदय केवलमु यदुरु दब्बल तो अल्लबड़ने ट्वेंटी गंप तो नीरु तोड़ने टेगा उंटुंटा दी बाविनुंडी ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది. ఒక చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు. అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థము.
4: जिसमें संतुष्टि नहीं है उसका हृदय बांस की तीलियों से बनी टोकरी से पानी खींचने के समान है। ऐसी टोकरी के सहारे कुएं से पानी खींचने पर टोकरी के ऊपर आने तक पूरा पानी रिस जाता है, उसमें एक भी बूंद पानी नहीं बचता है। इसका आंतरिक अर्थ यह है कि इच्छाओं से प्रभावित व्यक्ति के हृदय से संतुष्टि रिस जाएगी और उसे असंतुष्टि से समय बिताना पड़ेगा।
5: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు. 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధిపరుచుకుంటాడు. ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు. ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు. ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు. ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు. అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
4: జిస్కే పాస్ కుచ్ భీ నహీ హై వహ విచార్ కర్తా హై కి యది 100 రూపాయ మిల్ జాయే తో ఖుష్ హో జాఊంగా. 100 రూపాయ కే మిల్ జానే పర్ సోచతా హై కి హాయ్ 1000 రూపాయ మిలే తో కితనా ఆనంద ప్రాప్త హోగా. ఇసీ తరహ ఏక ఔర్ ఇచ్ఛా కో బఢాతా హై, 1000 రూపాయ మిల్నే పర్ లాఖ్ రూపాయ కి అపేక్షా కర్తా హై, ఫిర్ ఇన్ లాఖ్ రూపాయ సే భీ సంతుష్ట నహీ హోగా. వహ జమీందార్ బన్నా చాహేగా, ఇస్ జమీందార్ సే మహారాజా బన్నా చాహేగా, ఇస్ మహారాజా సే స్వయం ఈశ్వర్ బన్ జానా చాహేగా. పరంతు యహ ఈశ్వరత్వ ఇస్ ధన్ సే ప్రాప్త హోనే వాలా నహీ హై.
5: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది. లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి. దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
4: ఇస్ తరహ మనుష్యకి ఇచ్ఛాకే అనగినత హోజానే కారణ ఉస్కీ బుద్ధి అశాంతి సే గ్రస్త హో జాతీ హై. प्राप्त संपत्ति से, प्राप्त सुख से, प्राप्त भोगों से संतुष्ट होने की भावना से व्यक्ति को अवगत होना चाहिए। ईश्वर के अनुग्रह से प्राप्त सुख एवं संतोष को सुरक्षित रखना ही व्यक्ति का कर्तव्य है।
5: दैवमु गोपवाड़ी अनि अंदरू चप्पगलरू కానీ ఇది ప్రధానం కాదు. దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి. దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు. ఇందులో ఏమీ ప్రయోజనం లేదు. దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి. దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము. దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము. కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
4: सभी लोग ईश्वर को महान कहते हैं, परंतु यह प्रधान नहीं है। ईश्वर के मुंह से वत्स तुम महान हो ये शब्द निकलने चाहिए। ईश्वर से सभी प्रेम करते हैं, इसमें कोई प्रयोजन नहीं है। हमें स्वयं से प्रश्न करना चाहिए कि क्या ईश्वर सबसे प्रेम कर रहे हैं। हम ईश्वर की नित्यता के बारे में कहते हैं, हम विश्वास करते हैं कि ईश्वर मेरे हैं, परंतु ईश्वर को हमसे कहना चाहिए कि वत्स तुम मेरे हो, यही हमारे लिए प्रधान है।
5: मन रिजिस्टर कवर पोस्ट చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది. దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రం చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు. తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
4: జబ్ హమ్ కిసీ కో పత్ర పహుంచనే కి అపేక్షా సే ఏక్ లిఫాఫే కో రిజిస్టర్ పోస్ట్ కర్తే హై ఔర్ జబ్ హమే అక్నాలెడ్జ్మెంట్ ప్రాప్త హోతా హై తభీ వహ పత్ర సార్థక హోగా. ఈశ్వర్ మహాన్ హై, तुम्हारा ऐसा कहना मात्र काफी नहीं है, यह मात्र एक रजिस्टर पोस्ट करने के समान है। उत्तर में वत्स तुम महान हो का एक्नॉलेजमेंट उनसे प्राप्त होना चाहिए।
5: मी प्रियो नरह నీవు నావాడు నాయనా, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి. అది ఏ శాశ్వతమైనటువంటిది. ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి. అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా మన సాధనలన్నీ కూడా వ్యర్థమే.
4: మే ప్రియో నరః వత్స్ తుమ్ మేరే హో, మేరే లియే అత్యంత ప్రియ హో, యే ఉద్గార్ ఉన్సే ఆనే చాహియే. वही शाश्वत है। उस फल को प्राप्त करने के लिए ही साधक को अनेक साधनाएं करनी चाहिए। वैसे फल के अनुभव के न होने पर, वैसे फल को न प्राप्त करने पर हमारी सारी साधनाएं व्यर्थ ही हैं।
5: कनुक इन साधन ओक फलिते नीव नावाड़ नीव नाकु प्रियुडवु अनेटुवंटि ओक जवाबु दैवं नुंडि मनं अंदुकोवाली। అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు. అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు, కాని అన్నీ కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడపు శరణాగతుడయ్యాడు. నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
4: అత ఇతనీ సారీ సాధనాం కా ఫల్ క్యా హై? वत्स तुम मेरे हो, मेरे लिए प्रिय हो, इस उत्तर को हमें प्राप्त करना चाहिए। ऐसा उत्तर प्राप्त कर चुके व्यक्ति अर्जुन थे। उनकी अनेक इच्छाएं हो सकती थीं, परंतु सभी इच्छाओं को त्याग कर उन्होंने तुम्हारे अलावा मेरा कोई अन्य नहीं, तुम्हारे सिवा मुझे कोई नहीं चाहिए कहकर अंततः सर्वस्व शरणागत किया। यथार्थ में हमें जो चाहिए, जो प्राप्त करना है, जो लक्ष्य है, जो पुण्य है, वह उनके प्रेम तत्व को प्राप्त करना ही है।
5: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్ళాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేని అతన్ని పంపడానికి వీలు కాదు. నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
4: యది కోయి స్వదేశ్ సే విదేశ్ జానా చాహే తో చాహే వహ్ బహుత్ పఢా లిఖా హీ క్యో నా హో, బహుత్ ధనవాన్ హీ క్యో నా హో, బడా అధికారీ హీ క్యో నా హో, పరంతు पासपोर्ट के बिना उसे विदेश भेजना संभव नहीं है। मैं बड़ा पंडित हूं, मैं बड़ा विद्यावान हूं, मैं बड़ा धनवान हूं, मैं बड़ा जमींदार हूं, मुझे लोगों का बड़ा समर्थन है, ऐसा कहकर घमंड करने मात्र से वह पासपोर्ट नहीं मिलेगा।
5: नी व्यक्तिगत शक्ति सामर्थ्यु पद्धति की నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి. దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
4: ఏ సబ్ తుమ్హారీ వ్యక్తిగత శక్తి ఏవం సామర్థ్యకే విషయ హో సక్తే హై, పరంతు విదేశ్ జానా హై తో ఉస్కే లియే నిర్ధారిత క్రమ కా అనుసరణ కర్నా చాహియే. వహాం విద్యావాన్, అనపడ్ తథా గరీబ్, కరోడ్పతి జైసే భేద్ నహీ బర్తే జాయెంగే.
5: ఇది ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరూ చూడరు. టికెట్ చూస్తారు ముందు. టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క సిరి సంపదలు వారేమాత్రమూ పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్, లేకుండినా మెడబట్టి బయటికి నెట్టుతారు.
4: किसी बस में, रेल में अथवा हवाई जहाज में जाना चाहते हो तो कोई तुम्हारे व्यक्तिगत सामर्थ्य को नहीं देखेगा, सबसे पहले टिकट देखेंगे। यदि तुम्हारे हाथ में टिकट हो तो वे तुम्हारे अधिकार, शिक्षा, धन संपत्ति को महत्व नहीं देंगे, बस टिकट देखेंगे और ओ यस कहेंगे, अन्यथा गर्दन पर हाथ डाल धक्का देकर बाहर कर देंगे।
5: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ను మనం అందుకోవాలి. ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకును అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి. దీనికే ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
4: ఇసీ ప్రకార మోక్ష సామ్రాజ్యమే ప్రవేశ్ కర్నే కే లియే దైవానుగ్రహ కో ప్రాప్త కర్ వత్స్ తుమ్ మేరే హో రూపీ పాస్పోర్ట్ కో పానా హై. ఇస్ పాస్పోర్ట్ కే హోనే మాత్ర సే కామ్ నహీం చలేగా, ఇస్కే లియే వీజా భీ హోనా చాహియే, ఇస్కే లియే ఆత్మానుగ్రహ కా వీజా హోనా చాహియే, క్యోంకి దేనే వాలే కే దేనే పర్ భీ లేనే వాలే కే హాథో కే తయ్యార్ రహనే పర్ హీ దియా జానే వాలా పదార్థ ఉస్కా హో సక్తా హై.
5: దైవ ప్రేమ సాధకుని యొక్క సద్గుణము ఈ రెండింటి యొక్క సంబంధమే మనం మోక్షంలో ప్రవేశించడానికి మూల కర్త. కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత. ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది. అసంతృప్తి జిజో నష్ట అని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
4: ఈశ్వరీయ ప్రేమ ఔర్ సాధక కే సద్గుణ ఇన్ దోనో కా సంబంధ హీ మోక్ష మే ప్రవేశ్ కర్నే కే మూల కారణ హై. అతః భగవద్గీత నే ఉపదేశ దియా కే సాధక కే లియే 26 సద్గుణ ఆవశ్యక హై ఔర్ ఇన్మే సే కిసీ ఏక కే హోనే పర్ భీ ఉన్కే అనుగ్రహ కో పానే కే యోగ్య హోంగే. ఇన్మే భీ సంతుష్టి అత్యంత ఆవశ్యక హై. అసంతృప్తో జజో నష్ట కే అనుసార్ జో సంతుష్ట నహీ హై ఉసే కిసీ భీ ప్రకార్ సే సుఖ ఔర్ శాంతి నహీ హోంగే.
5: అతనే గొప్పవాడు, అతనే ఒక విధమైనటువంటి అధికారి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్. కనుక మనలో సంతృప్తి అనేటువంటి దానిని అభివృద్ధి చేసుకోవాలి. జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు చాచి వెర్రివారం కాకూడదు.
4: వహీ మహాన్ హై, వహీ సచ్చా అధికారి హై జో సంతుష్ట హై. ఇసీలియే మే కభీ కభీ కహతా హూ, హూ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాజ్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. అత హమే స్వయం మే సంతుష్టి కో బఢానా చాహియే. హమే ఇస్ జగత్ మే నశ్వర సుఖ ఔర్ శాంతి, భోగ ఔర్ సంపత్తి తథా అధికార కే లియే బేచైన్ హోకర్ పాగల్ నహీ హోనా చాహియే.
5: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది. దేహాభిమానం ఉండినంత వరకు ఈ దేశాభిమానం కూడాను ఉండవలసింది. ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది. అయితే దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు. లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుకోవాలి.
4: జబ్ తక్ రహెంగే తబ్ తక్ సుఖ ఔర్ శాంతి కా అనుభవ్ అవశ్య పానా చాహియే. దేహాభిమాన్ కే రహనే తక్ దేశాభిమాన్ భీ అవశ్య హోనా చాహియే. పంచభూతో సే సంబద్ధ రహనే తక్ ఇస్ పాంచ భౌతిక దేహ కో సురక్షిత రఖనా హీ చాహియే, పరంతు ఇసీ మే జీవన్ కో సమర్పిత నహీ కర్ దేనా చాహియే. లక్ష్య కో సర్వదా దృష్టి మే రఖనా చాహియే.
5: ఒక చిన్న ఉదాహరణ. గొప్ప శ్రీమంతుడు ఉండేటువంటి వాడు, అతను ప్రపంచమంతా చుట్టాడు. ప్రపంచంలో లేనటువంటిది, తాను చూడనటువంటిది, ఎవరో వినటువంటిది ఒక గొప్ప భవనం నిర్మించాలని సంకల్పించుకున్నాడు. అయితే దీన్ని ఏ విధంగా చెయ్యాలి? ఎన్ని కోట్ల రూపాయలు అయినా కూడా సరే వ్యయం చేసి శాశ్వతమైనటువంటి ఒక భవనం నిర్మించాలని సంకల్పించుకున్నాడు.
4: ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఏక్ బడా ధన్వాన్ రహతా థా. ఉస్నే పూరే విశ్వ కా భ్రమణ కియా. ఏక్ బార్ ఉస్నే నిశ్చయ కియా కే ఆజ్ తక్ విశ్వ మే జో నహీ హై, ఉస్నే జో నహీ దేఖా హై, కిసీ నే నహీ సునా హై, ऐसे एक अद्भुत भवन का निर्माण किया जाए। इसलिए उसने निश्चय किया कि करोड़ों रुपए ही क्यों न खर्च हों, परंतु एक शाश्वत भवन का निर्माण करना चाहिए। परंतु कैसे?
5: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ ను పిలిపించారు. కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు. అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు. సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు. దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
4: उसने लाखों खर्च करके विदेशों से बड़े बड़े इंजीनियरों को बुलवाया, अंततः अत्यंत सुंदर भवन का निर्माण करवाया। हर प्रकार से सुविधापूर्ण, आकर्षक, अत्यंत सुंदर, दर्शकों को उत्साहित करने वाले सुंदर भवन का निर्माण करवाया। खैर, करोड़ों लोग आए, इस भवन को देखने लगे। भवन के उद्घाटन के लिए धनवान ने अनेक प्रबंध किए।
5: అయితే ఈ ప్రారంభించుటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు. జోగులు, భోగులు, విరాగులు, బైరాగులు, సర్వులను కూడా ఆహ్వానించాడు. గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు. ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
4: ఉద్ఘాటన సే పహలే హీ ధనవాన్ నే అనేక వాస్తు శాస్త్రజ్ఞో और इंजीनियरों को बुलवाकर कहा कि भवन में कोई दोष हो तो उनका निरीक्षण करें। इसके लिए जोगियों, भोगियों, विरागियों, बैरागियों सबको बुलाया। आशीर्वाद लेने के लिए बड़े बड़े ऋषियों को भी बुलाया। आने वालों में स्थित प्रज्ञ भी शामिल हो गए।
5: गोप वैभंग वीरंदर की तक एयरपोर्ट गाविंचाडु ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు. చేరిని ఇంజనీర్లు, గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపమును చూపించేటువంటి అధికారం ఎవరికుంది? ఎట్టి లోపం లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలన్నారు.
4: सबके लिए बड़े धूमधाम से प्रबंध करवाया। इसके बाद एक सभा आयोजित कर सबको प्रणाम कर धनवान ने कहा कि इस भवन में यदि कोई दोष हो तो निडर होकर स्वेच्छा से सूचित करें। आए हुए इंजीनियरों ने कहा, महाराज, इसमें दोष दिखाने का अधिकार किसको है? इसमें कोई दोष नहीं है, यह बहुत ही उत्कृष्ट है, बहुत ही दिव्य है, भव्य है, नव्य है।
5: ये दो का मूल निचुकुन्नटुवंटी ఒక యోగి సమీపించి, రాజా, ఈ భవనంలో రెండు దోషములుంటున్నాయన్నాడు ధైర్యంగా. ఈ మాట వినేటప్పటికీ సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని, ఈ దోషములు ఏటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
4: ఏక్ కోనే మే ఖడా ఏక్ యోగి ఆయా ఔర్ నిడర్ హోకర్ కహా, రాజా, इस भवन में दो दोष हैं। ये बातें सुनते ही सभा में सम्मिलित सभी लोग आश्चर्य में पड़ गए। क्या हैं वे दोष? हमें तो कुछ दिखाई नहीं दिए। इन दोषों के बारे में सुनने के लिए उत्सुकतावश सभी आगे बढ़ आए।
5: श्रीमंत चेतु का जोड़ी మహానుభావ, ఆ దోషం లేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు. శ్రీమంతుడా, ఈ దోషము నీ చేత సర్దిద్దుకోవటానికి చేత కాదన్నాడు. ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడూ శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు. దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
4: హాత్ జోడ్కర్ ధన్వాన్ నే కహా, మహాత్మా, वे दोष क्या हैं? आप बताएंगे तो मैं उन्हें सुधारूंगा। योगी ने कहा, राजन, इन दोषों को सुधारना तुम्हारे वश की बात नहीं है। कालांतर में यह भवन शिथिल हो जाएगा। यह अनिवार्य है, यह पहला दोष है। इस भवन का निर्माण करने वाले मालिक के लिए मृत्यु निश्चित है, यह कभी भी अनिवार्य है। यह दूसरा दोष है।
5: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు. మృత్యువును మరచి భోగ వస్తువుల్నే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు. నిత్యమైన అసత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు. ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
4: इस सत्य से अवगत न होने के कारण तुम स्वयं को महान मान रहे हो। मृत्यु को भूलकर भोग वस्तुओं को शाश्वत मानने वालों का प्रभाव ऐसा ही होता है। नित्य एवं सत्य आत्म तत्व को लक्ष्य में रखने वाला व्यक्ति ही शाश्वत सुख का अनुभव प्राप्त करेगा। यह आत्म सौध ही सुंदर सौध है, इससे बढ़कर లోక్ మే అన్య కోయి దూసరా సౌధ నహీ హై.
5: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనము అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి. దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మభావం.
4: అత ఇస్ లౌకిక్ జగత్ మే, ఇస్ నశ్వర సంసార మే హమే ఇస్ సత్య సే అవగత హోతే హువే కి హమ్ జిన్ సబ్ కా అనుభవ ప్రాప్త కర్ రహే హై వే సబ్ నశ్వర హీ హై. ఆత్మతత్వ హీ జో సత్య హై కో లక్ష్య మే రఖతే హువే चिंतन एवं साधनाएं करनी चाहिए। इसी को दृष्टि में रखते हुए श्री कृष्ण ने अर्जुन से कहा, हे अर्जुन, तुम विचार कर रहे हो कि मारने वाले तुम हो और ये तुम्हारे बंधु और सेना मरने वाली है। यह बड़ी भूल है, यह अनात्म भावना है।
5: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు. అదే విధంగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది. ఇది నజాయితే, ఇది పుట్టేటువంటిది కాదు. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించుట అవకాశం లేదన్నాడు. కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది. కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరమన్నాడు.
4: తుమ్ శాశ్వత హో, తుమ్హారా తత్వ మృత్యు సే యుక్త నహీ హై. ఇసీ ప్రకార దూసరో కా ఆత్మతత్వ భీ సత్య హీ హై. यह न जायते अर्थात जन्मने वाला नहीं है। इस सांख्य योग में इस सत्य से तुम अवगत होगे तो अन्य विषयों पर संदेह करने का अवसर ही नहीं होगा। न तुम मरने वाले हो, न ही मारने वाले, न वे मरने वाले ही हैं। प्रत्येक जीव तत्व में आत्मा का तत्व सत्य एवं नित्य है। इस सत्य से अवगत होते हुए तुम्हें अपने कर्तव्यों का पालन करना चाहिए।
5: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆశ ఏమిది, స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు. అయితే ఇది సత్యం నెరిగి నీవు చెప్తున్నావా లేక పిరికి బంధమై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు. ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు. బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు. ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు. నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
4: తభి అర్జున్ నే కహా, నా కాంక్షో, స్వప్నమే భీ ముజే కోయి ఇచ్ఛా నహీ హై.
5: విచారించాడు అర్జునుడు, అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా లేక పిరికి పండవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు. ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి

0: मुझे कोई भी राज्य नहीं चाहिए। तब श्री कृष्ण ने पूछा, तुम सत्य से अवगत होकर ये बातें कह रहे हो या कायर होकर कह रहे हो? आत्म तत्व से अवगत होकर की जाने वाली बातें अलग होती हैं और कायर होकर बंधुओं के प्रति निहित ममत्व एवं आत्मीयता के कारण उन्हें मारने की अनिच्छा के कारण की जाने वाली बातें अलग होती हैं। ये शब्द मोह के हैं, आत्मा के नहीं। आत्मा की सत्यता एवं नित्यता से यदि तुम अवगत हुए हो तो तुम्हें किसी भी प्रकार के दोष स्पर्श नहीं कर पाएंगे।
1: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి. నీవు చంపేటువంటి వాడు కానీ వారు చచ్చేటువంటి వారు కానీ కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు. ఒక హంటరు లేక ఒక దుర్మార్గుడు అనేక జీవులను కొంత హింసించాడు. ఇది క్రమక్రమేణా కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది. దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువు అనాథులు అపహరించటము.
0: అత హమే భగవద్గీతమే ఉపదేశిత్ ప్రత్యేక విషయ కే ఆంతరిక తత్వ పర్ విచార్ కర్నా చాహియే. న తుమ్ మారనే వాలే హో, న హీ వే మరనే వాలే. ఇస్ వాక్య కో సభీ స్వీకార్తే తో హై, परंतु क्या इसके आचरण के लिए वे तैयार रहते हैं? नहीं। बहुत समय पहले एक शिकारी या दुष्ट रहता था। वह अनेक प्राणियों के प्रति क्रूरता बरतता था। उसकी यह आदत धीरे धीरे मनुष्यों तक फैल गई। राहगीरों को मारना, उनकी संपत्ति लूटना, बस यही किया करता था।
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీంకోర్టులో ఇతనికి ఉరిశిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి. శ్రీకృష్ణ జడ్జిమెంట్ జరుగుతుందని వీళ్ళు కూడా బాగా తెలుసును. అప్పుడు భగవద్గీత ఒకటి జోబిలో పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాడు. జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఉరిశిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు. కారణం ఏమిటి అని అడిగాడు ఇతను. నీవు పలాని వారిని చంపినావు గనక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: अंततः सुप्रीम कोर्ट में न्यायमूर्ति ने उसे फांसी की सजा सुनाई। इसे भी फैसले के बारे में मालूम था, इसलिए वह अपनी जेब में भगवद गीता रखकर सुप्रीम कोर्ट में पहुंचा। न्यायमूर्ति ने कहा, वत्स, मैंने फैसला दिया कि कल सुबह 7 बजे तुम्हें फांसी दी जाएगी। तब इसने कारण पूछा। न्यायमूर्ति ने कहा कि तुमने फला फला लोगों को मारा है, इसलिए तुम्हें यह सजा दी गई है।
1: जो भी नीचे भगवद्गीत तीसाड़ सार जड्जी नीन चंपिन वाड़ू का वो सचिन वाड़ू का भगवद्गीत ने दी प्रमाण साक्षात भगवंतुड़े चप्पी माट नीवे धिकाव अना।
0: तब इसने अपनी जेब से भगवद्गीता निकाली और कहा, जज साहब, न मैं मारने वाला ही हूं, न वे मरने वाले ही हैं। इसके लिए भगवद गीता ही गवाह है। साक्षात ईश्वर ने ही यह बात कही है, उसका धिक्कार आप कैसे कर सकते हैं?
1: జడ్జీ కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు. నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళున్నాడు. కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
0: జజ్ భీ కుచ్ కమ్ నహీ హై, వే భీ బడే హోషియార్ హోతే హై. జజ్ నే కహా, సచ్ బేటే సచ్, న తుమ్ మారనే వాలే హో, న వే మరనే వాలే హై. అబ్ మేరా ఫైసలా సునో, న మై మారనే వాలా హూ, న హీ తుమ్ మరనే వాలే హో. जाओ और कल के लिए तैयार रहो। अतः अपनी आवश्यकता के अनुसार भगवद गीता की व्याख्या करना ठीक नहीं है।
1: ఆత్మతత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ భగవద్గీత

0: అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు, పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది. అర్జునుడు నిమిత్త మాత్రంగా పెట్టుకుని జగత్తుకంతా అందించాడు ఈ గీతను. అయితే అర్జునుడు ప్రజాప్రతినిధి కనుక ఈ ప్రజాప్రతినిధికి బోధించినటువంటి విషయంలో అన్ని కూడాను ప్రజలకు సంబంధించినటువంటివి.
1: ఆత్మతత్వ సే అవగత హోతే హువే, స్వయం కే వ్యవహార సే పరిచిత రహతే హువే, హమే ఇస్ సత్య కో ప్రాప్త్ కర్నే కే లియే తయార్ రహనా చాహియే. భగవద్గీతా కా యహ ఉపదేశ్ మాత్ర అర్జున్ కే లియే హీ నహీ హై, పార్థ్ అర్థాత్ యహ సభీ పృథ్వీ పుత్రో కో ఉపదేశిత్ ధర్మ హై. శ్రీకృష్ణ నే అర్జున్ కో మాత్ర నిమిత్త బనాతే హువే సముచే జగత్ కో ఇస్కా ఉపదేశ్ దియా. అతః అర్జున్ జనతా కా ప్రతినిధి హై, జో కుచ్ ప్రతినిధి కో ఉపదేశిత్ హువా వహ సబ్ కుచ్ జనతా కే విషయ హీ హై.
0: కనుక మొట్టమొదట మనము ఈ వాంఛను క్రమక్రమేణా తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి. సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి. ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
1: అతః హమే ధీరే ధీరే ఇన్ ఇచ్ఛాఓ కో కమ్ కర్కే చింతన్ కే ద్వారా ఆత్మతత్వ కే బారే మే జాన్ కర్ నిశ్చింత రహనే కా ప్రయత్న కర్నా చాహియే. సామాన్య మానవో ఔర్ సాధక్ భక్తో ద్వారా దైనందిన్ కార్యో మే అనుసరణీయ విధాన్ కే బారే మే హమే సబ్సే పహలే అవగత హోనా చాహియే. కిన్ గుణో కే హోనే పర్ కిస్ ప్రకార్ కే సత్య సే అవగత హోనా సంభవ హై ఇస్కా అన్వేషణ హమే కర్నా చాహియే.
0: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము. సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి. కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: భగవద్గీతకే 700 శ్లోకోకు కంఠస్థ కర్నే మాత్రసే హమే గీతకే సార్ కా అనుభవ ప్రాప్త్ నహీ హోగా. సామాన్య జీవన్ మే, నిత్య జీవన్ మే హమే అప్నే కర్తవ్యం కో నిభానే కే సందర్భ మే ఆవశ్యక గుణో కే బారే మే జాననా చాహియే. అతః కల్ సే ఇన్ 26 గుణో అర్థాత్ సద్గుణో కే బారే మే, భక్త్ మే రహనే వాలే గుణో కే బారే మే ఏక్ ఏక్ దిన్ ఏక్ ఏక్ గుణ కే బారే మే జానతే హువే లక్ష్య తక్ పహుంచనే కే లియే ధన్య హోనే కే లియే ఆత్మతత్వ సే అవగత హోనే కే లియే ప్రయత్న కరేంగే.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్ఛ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి. దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి. నీవు ప్రేమించినంత మాత్రం ప్రయోజనం లేదు, తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి. నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి. మనం అదే సాధించవలసినటువంటిది. అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సబ్సే పహలే దురాశ, కాంక్ష, ఇచ్ఛ, అపేక్షాయే ఇన్హే క్రమశః వశ మే కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. ఈశ్వర్ కే ప్రేమ తత్వ ఔర్ ఈశ్వర్ కీ స్వీకృతి కో ప్రాప్త కర్నే కే ప్రయత్న కర్నే చాహియే. ఈశ్వర్ సే తుమ్హారే ప్రేమ కర్నే మే కోయి ప్రయోజన్ నహీ హై. అతః ఐసే యత్న కర్నే చాహియే కే ఈశ్వర్ కా ప్రేమ తుమ్ పర్ ప్రసరిత హో. హే ఈశ్వర్, తుమ్ మేరే హో. ऐसे तुम्हारे चीखने से कोई प्रयोजन नहीं है। स्वयं ईश्वर की वाणी में हमें सुनना चाहिए कि वत्स तुम मेरे ही हो, इसी को हमें प्राप्त करना चाहिए। ऐसी साधना के लिए आवश्यक गुणों को हमें स्वयं में विकसित करने चाहिए। उपसंहार। भगवान बाबा ने अपने इस प्रवचन में आत्मा की नित्यता और लौकिक जगत की नश्वरता को पुनः अत्यंत सरल उदाहरणों के माध्यम से निरूपित किया है। स्वामी का स्पष्ट कथन है कि पहले हमें गीता में प्रयुक्त सद्गुणों के बारे में जानना चाहिए, फिर उन्हें आचरण में रखने की साधना करनी चाहिए। इच्छाओं की तुलना बांस की टोकरी और शरीर की तुलना शिथिल होने वाले भवन से करते हुए स्वामी कहते हैं कि साधक को पहले नश्वरता और शाश्वतता के अंतर को भली भांति समझना चाहिए। स्वामी का स्पष्ट संकेत है कि मात्र गीता के श्लोकों को कंठस्थ करने से कोई प्रयोजन नहीं है, उन श्लोकों में निहित सार को ग्रहण करना चाहिए। स्वामी ने कहा कि अर्जुन सभी साधकों के प्रतिनिधि हैं, अतः भगवान श्री कृष्ण ने उनके माध्यम से गीता का उपदेश सभी को दिया है। ईश्वर की महानता का वर्णन सभी करते हैं, परंतु ईश्वर से महान कहलवाने में ही जीवन की सार्थकता है, जिसे प्राप्त करने के लिए ही मनुष्य जन्म मिला है। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 4 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

యజ్ఞయాగత పంబులు అధికార జనులచే చేయించవచ్చు తా చేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల బోధి

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచములో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నియో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished and earned name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalanna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యువులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ ఏ నేమ్ ఆఫ్ బీయింగ్ ఏ గ్రేట్
1: కళాకారుడు కావచ్చును.
0: హీ మే బి ఎన్ అకాంప్లిష్డ్ ఆర్టిస్ట్.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై సమస్త కళలకు నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడా తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ది ఆల్మైటీ, ది ఆమ్నిషియంట్ అండ్ ది ఆమ్నిపొటెంట్ లార్డ్, దెన్ ఓన్లీ హీ వుడ్ హావ్ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: ఇట్టి ఆత్మజ్ఞానము కేవలము చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: చిత్తశుద్ధి లభించేటువంటి మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ అక్వైరింగ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: పవిత్ర కర్మలను ఆచరించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పాత్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సేక్రెడ్ souls and serving them also helps in purification of the heart.
1: Kalukune chitta shuddhiye karma ha annaru.
0: That is why it is
1: ee sakkarma jeetanu ee pavitramaitundi karmana jeetanu chitta shuddhi maatrame yerpadutundi.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart, one would be able to get wisdom.
1: Nanadiyavatu kaivalyam. Idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka, satkarmala acharinchi, satsangamulo praveshinchi, sadbhavamulu cheta, sanghasevalo manam palgunali.
0: That is why one has to undertake to perform sacred acts, one has to develop company with good people and undertake service activity.
1: Aithe ee vidhamainatundi yagna yagadi karmalaku gaani pavitramainatundi pathanalaku gaani vidya avasaram kada.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yagnas, yagas and penance?
1: ఎట్టి విద్యను మనము లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
0: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
1: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుడిని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరార్థమైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇది కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నది.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: Yo madbhaktah same priyah, yavadu naaku bhaktudiga undunu vaade naaku priyudu.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Nivi tappanikattaram viruga ananya bhakti అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
0: వేర్ దెర్ ఈస్ ఎర్నెస్నెస్ దేర్ యూ గెట్ విజ్డమ్.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన.
0: వేర్ దెర్ ఇస్ ట్రూ విజ్డమ్ దెర్ ఇస్ స్పిరిచువల్ సాధన.
1: ఎక్కడ సాధనో అక్కడ సాధ్యం.
0: వేర్ దెర్ ఇస్ స్పిరిచువల్ సాధన యు ఆర్ లైక్లీ టు రీచ్ ద గోల్.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మ జ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మ జ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఇస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తులు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుదద్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేలా హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? And how, what was the age of Dhruva? How much of capacity did Sabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishan,
1: it is, scholarship is not required either.
0: Deeniki kavalsinatundi nirmala nishchara nishwarthamainatundi premane.
1: What is required for this is pure and chaste love.
0: Kani ee naadu swarthamu apavitramu,
1: but today selfishness, unsacredness.
0: మీ కుంటి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంటెంప్లేట్ గాడ్ విత్ ఎ డర్టీ మైండ్.
0: ఇలాంటి మనసునకు ఏనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పొల్యూటెడ్ మైండ్.
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ వన్ హార్మనైజెస్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అండ్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్, దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: టుడే మ్యాన్ థింగ్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు ఆలవాలమైపోయింది ఈ సాధన.
1: ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ హావ్ బికమ్ ఎ బిగ్ షో దీస్ డేస్.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాడు.
1: ఏ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ హూ ఈజ్ షోయింగ్, గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకార రహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with a sacred feelings.
0: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడాను అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని విహిత కర్మలు ఉంటున్నాయి.
1: But for everyone, there are certain duties enjoined on him by the scriptures.
0: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
0: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
0: Nishiddha karma ani moodavadi.
1: The third one is nishiddha karma.
0: Prayachitta karma ani naalugavadi.
1: The fourth one is ప్రాయశ్చిత్త కర్మ.
0: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: every human being has to perform these four types of deeds and actions.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్,
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ the different types of stars and planets also may be described as
0: surya grahanamu chandra grahanamu kodanu yerpadutuntai alanti samayamlo manamu aa grahamulu hranti nimittamai chesetunti karmalu kodanu naimittika karmale.
1: Actions performed in connection with solar eclipse and lunar eclipse are also described as naimittika karma.
0: Ee samanyamainatunti okka manavulu samsara jeevitam gadapetunti manavulu aacharinchavalasinatunti naimittika karmalu.
1: These are all actions which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundi sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
0: while he is iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetunti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarastha sukhino bhavantu. Ee yuga yugamana nundi tarataramana nundi kudanu haindava jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకమనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
0: మన లోకమంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ?
0: అనుకునే దీనికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటి మనవి కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సీక్రెట్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచమంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: కనుకనే దృష్టిని బట్టియే సృష్టి ఉన్నది.
1: ది ఎంటైర్ క్రియేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ విజన్, యువర్ ఓన్ గేజ్.
0: మన నేత్రమును బట్టియే శాస్త్రం ఉంటున్నది.
1: ది ఎంటైర్ స్క్రిప్చర్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్.
0: మనలో ఉండేటువంటి యొక్క మనోభావముల యొక్క లోకాన్ని మనం నిర్మలంగా ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు హ్యావ్ ఎ ప్యూర్ వరల్డ్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క మనస్సుతో ప్రార్థనలు కలిపినప్పుడు పరమాత్మ తత్వం అనేటువంటిది అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్మైటీ లార్డ్ విత్ ఎ సేక్రెడ్ మైండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆత్మడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హ్యావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, is yajnas yaga or incidentally going to help you?
0: Svarthamu parathamu, ishamu paramu, rendinti yokka cherikaga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya, paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world. అండ్ బ్రహ్మ విద్య
0: లౌకిక విద్యలు అన్నీ కూడాను ఇహమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమును కూడాను ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
1: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
0: కనుకనే కామ్యకర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గముని.
1: కామ్య కర్మస్ ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
0: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద 3rd వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
0: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
0: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: Your mind depends upon the food that you take.
0: Karudare sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirant should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulu anni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: Yetti aharamo atti talampulu.
1: Your thoughts depend upon the food.
0: Kalukriya manamu nishiddha karmalanuga manamu tejinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
1: Nishiddha karma therefore refers to the types of actions which you have to give up.
0: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamulu.
1: These are all things which are associated with the type of food and the type of habit that you have.
0: Nenu etti pravartanalo nenu untunnanu ani kalakatanu parichinchukovali.
1: One has to examine for oneself what type of behavior he has.
0: Nenu cheppina mataku kalachina talapuku naa pravartana sariga unnada leda ani chintinchali.
1: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
0: Kani naa talampu evariki teliyadu kada ani neevu maatalu yendu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేష్ ఎరుగు.
1: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్ అదర్స్ మే నాట్ బి నోయింగ్ బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిత్తావ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు గట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
0: Lokanni vanchinchavachchu.
1: You may deceive the world.
0: Lokanni marugu parchavachchu.
1: You may make the world
2: నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
0: లోకానికి కన్నులు కంటలు కట్టవచ్చు,
2: యు మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్,
0: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
2: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
0: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
2: Someday or the other, you are bound to get the fruits of your own thoughts and
0: karma. Phala siddhantamunu matramu tappaka visheshinchaka veelu kaadu.
2: You must believe in the theory of karma.
0: Kanuka karma phala siddhantamunu angikarinchinatundi ee pavitramaina Bharat desham.
2: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
0: Kanukare Bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu. కర్మమునే వృద్ధి పొంది, కర్మమునే చను. కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిల్లను.
2: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్, ఫర్ సారో. ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కారణం కర్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
2: ది లింబ్స్, ద యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్, ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
0: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
2: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్, there is a need for taking sattvic food.
0: Idi mitam gaanu hitam gaanu kuda undali.
2: The sattvic food also must be in proper
0: dastika aaharam ani kudanu adhikanga manu bhujincharadu.
2: Even if it is sattvic food, you should not eat in excess.
0: Kevalam jeevitam antayi kudanu loka sambandhamainatundi yokka karmalu ende manu deenini ankitam gaavincharadu.
2: We should not dedicate all our action only for the sake of worldly earnings.
0: జీవితము దీర్ఘ ప్రయాణము.
2: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
0: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
2: ఫర్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్, దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
0: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, it is necessary to take weeds out first.
0: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
2: After you remove the weeds, you have to plow the land and make it ready, then only you can sow the seeds.
0: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
2: Then only you will be able to reap the harvest that you have expected.
0: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
0: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడా నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
2: It is in this context we will have to recognize that in day to day life these nishitta karmas actions will have to be given up. Fourth one,
0: idi kevalamu pariharathamai gaavinchavalsinatundi.
2: This has to be performed for reaping certain fruits.
0: Manamu telisiyo teliyako enniyo vidhamainatundi doshamulu paapamulu chesi untam.
2: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
0: Kalukuni viti paapa pariharathamai manam gaavinchavalsinatundi karmalu konni untunnavi.
2: In order to pay for and expiate these types of sins,
0: vitine bharatiya maharshulandaru kudanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
2: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat అండ్ దే హావ్ షోన్ టు ద వరల్డ్ వాట్ పాసిబుల్.
0: అనేక సాధనల్లో కూడా నువ్వు వాళ్ళు సాధించి శోధించి
2: దే హావ్ ఎంటర్డ్ ఇన్ టు సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, దే హావ్ ఎన్క్వైర్డ్ ఇన్ టు
0: మార్గములకు అవసరమైనటువంటి యొక్క మార్గములు కూడా నువ్వు బోధించినారు.
2: దే హావ్ ఆల్సో టాట్ ద సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్.
0: అవి ఏ పవిత్ర క్షేత్ర దర్శనములని, పవిత్ర నదీ స్నానములని, ఈ పాప పరిహారార్థమై కొన్ని నియమములు నియమించుతూ పోయారు.
2: ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ యు హ్యావ్ టు విజిట్ సర్టన్ సేక్రెడ్ ప్లేసెస్, పిల్గ్రిమ్ సెంటర్స్ అండ్ యు హావ్ టు టేక్ బాత్ ఇన్ సర్టన్ సేక్రెడ్ రివర్.
0: దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
2: to get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you will be able to overcome the
0: sins. Manavuni yokka manasika shanti nimittamai, manasika pavitrata nimittamai konni vidhamainatundi yatralu kuda manam cheyali.
2: For the sake of the peace of mind and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
0: ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhi tho nischala bhakti tho phalapeksha rahitanga yatralu manam cheyali.
2: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
0: కొంతమంది మొక్కులు కూడా కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
2: సమ్ పీపుల్ వుడ్ హావ్ టేకన్ వోస్ ఇన్ అ వెరీ స్ట్రేంజ్ వే.
0: ఓ వెంకటరమణ స్వామి, నా కార్యము, నా బిడ్డలు పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయి తెగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తారని మొక్కుంటారు.
2: వన్ మేబీ దట్ హీ మే సే, ఇఫ్ ఐ గెట్ ఆల్ ప్రాస్పరిటీ, ఇఫ్ మై సన్ పాసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, వెల్ ఐ విల్ బ్రింగ్ మై సన్ టు యూ ఓ వెంకటరమణ.
0: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
2: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
0: పేపర్లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుండాది స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
2: అనదర్ టైప్ ఆఫ్ వాయిస్ స్వామి, వెన్ దెర్ ఈస్ ఎ లాటరీ విచ్ ఈస్ లైక్లీ టు గెట్ 10 లాక్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఇఫ్ ఐ గెట్ దట్ పర్టికులర్ థింగ్ ఐ విల్ ఆఫర్ యూ 100 రూపీస్.
0: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
2: వెన్ వన్ అండర్టేక్ సచ్ వర్క్, what type of feeling do they have towards God? This has to be examined by us.
0: Ni 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
2: Do you think that God is waiting for your 100 rupees?
0: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudu akkada nee ichcheyatundi 100 rupayalu entadi?
2: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
0: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
2: లుక్
0: ఎంత తెలివి తక్కువ.
2: లుక్ అట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హీ సేస్, వెల్ ఓ గాడ్, బై యువర్ ఓన్ కెపాసిటీ యూ కెన్ జస్ట్ గెట్ మీ 10 లాక్స్ రూపీస్, ఐ విల్ గివ్ యూ 100 రూపీస్. ఫర్ గాడ్ హూ హాస్ గాట్ దట్ కెపాసిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ 100 రూపీస్?
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
2: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
0: Bhagavantuniki tuchyamaina bocchi ichi uttamainaatundi yokka korikalu koradaniki prayatnistunnaru.
2: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
0: Idi kaadu nijamainaatundi prarthana, idi kaadu nijamainaatundi bhakti.
2: This is not a proper prayer. This is not proper devotion either.
0: Nee degara viluvainatundi okati unnadi.
2: There is one most valuable thing which you have with you.
0: Aa viluvainatundi hrudayanni bhagavantuniki arpinchali.
2: That is the valuable heart. You offer it to God.
0: Deenine meera cheppindi.
2: Ye hrudi kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
0: Bhagavantuniki tuchyamaina bocchi ichi uttamainaatundi

0: హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
1: That is the valuable heart. You offer it to God.
0: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈశనాకు మగిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
1: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇచ్చినది ఎవరు?
1: హూ హ్యాస్ గివన్ యూ?
0: నీవే.
1: It is you who have given.
0: Idi niki arpitam chestunnanu.
1: I can offer that which you have given to you.
0: Kaani intati vivekam andariki kaligatam ledu.
1: But unfortunately all people do not have this kind of wisdom.
0: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganganeelu gangake arpitam chestunnaru. Taani edo veedu taatam sottu dechi arpitam chesinattuga bhavistunnaru. Nenu chestunnanu aneetundi oka bhavame pedda chedda bhavam.
1: The greatest weakness is to think that you are the doer, you are doing it.
0: నీవు చేసేది ఏమీ లేదు.
1: You are doing nothing.
0: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
1: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
0: పసి బిడ్డను తల్లి తొట్టలో పండబెడుతుంది.
1: Mother keeps the innocent small child in the cradle.
0: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
1: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
0: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
1: For an aspirant who has surrendered himself totally, God will look after him.
0: Aithe andariki mee itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
1: But all people are not able to attain this state of surrendership.
0: Idi cheta kadani kudanu manam nirutsahanga nispruhukumana guri kaakudadu.
1: There is no need for feeling desperate with the fact that you
0: have to do manam cheyali.
1: Whatever we can, we'll have to do.
0: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా నువ్వు చేరుతుంటాది.
1: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
0: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
0: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
1: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
0: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: శాస్త్రముల యొక్క సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
0: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
1: The goal of everything is only God.
0: Margamulu veru veru.
1: The ways are different.
0: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
1: It is foolish to think that God is different because the paths are different.
0: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nandinchukoni dhanyulu kavadaniki tagina krushi manam cheyali.
1: Before we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
0: Manam innu rakamulainte pushpamuto pooja chestunnamu.
1: We are worshiping the Lord with a different type.
0: Kontha mandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
1: Some people think that they'll have to worship the Lord with rose.
0: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
1: Some people think that they'll have to offer lotus flower.
0: Shrungaramunu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
0: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
0: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం.

0: Vikara Sarabhutanam. It is in this context it has been said that the entire
1: Yevasi Sarvabhutantaratma.
0: The entire world is saturated and permeated.
1: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది ఓన్లీ ది సేమ్ గాడ్, ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్?
1: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
0: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
1: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
1: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
0: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ సర్టన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
0: విత్ వాట్ ఎవర్ క్రికెట్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
1: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, whatever one does, he is doing it for himself.
1: Kanuka ikti satyanni guttinchi manavudu samasta jeevulu yokka aanandamunu, samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
0: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
1: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
0: The yagnas and yagas are performed for the peace of the world.
1: Anaga emi daivamunu prasannulu gaavinchinappudu, prasannuni gaavinchinappudu jagattanta prasannataga untadi.
0: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
1: Kanuka daivamunu prasannulu gaavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
0: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
1: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
0: There is one more inner significance in this.
1: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
0: It is God who has given everything to this world.
1: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
0: The duty of a sadhaka is only to return what God has given him.
1: ఆ అర్పితము చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
0: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
1: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
0: In the worldly view, we think that we are offering something to God.
1: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
0: We get the feeling as of joy and happiness only when we offer. దీనిని
1: పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యు బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
0: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
1: సమస్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
0: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
1: సమాజంలో మనం ప్రవేశించాలి.
0: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
1: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
0: యూ హావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
0: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the world, entire universe?
1: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
0: Peace of the world depends upon peace of the society.
1: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
0: Peace of the society depends upon peace of the individual.
1: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teechididdavachu.
0: Only when the individual is enjoying peace, he can మేక్ ది
1: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ ది సొసైటీ ఇస్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
0: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
1: అన్యోన్య ఆశ్రయాలు.
0: They are mutually dependent.
1: Avinabhava sambandhalu.
0: There is integral relationship between them.
1: Kanuka vyakti yokka aanandanni motta motta manam abhruthi parchukovali.
0: Therefore we have to develop the individual happiness.
1: Ee aanandanni manam samajamulato nimpali.
0: We have to fill the society with the joy which individual gets.
1: Samajamto nimpinatundi aanandamto లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
0: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
1: ఈ సంతోషమును కూడాను స్వార్థంగా నింపుకోకూడదు.
0: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
1: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
0: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ సాలిటరీనెస్ అండ్ సెల్ఫిష్నెస్ లైక్ a drop of oil in water.
1: Yavarni deshinchakodadu.
0: You should not hate anyone.
1: Idi e Bhagavad Gita yokka saramsham.
0: This is the essence of
1: advesha sarvabhutanam.
0: Don't hate any living being.
1: Yavaru deshinchina ninnu nee udeshinchukunna vaade.
0: Whomsoever you hate, you are hating yourself.
1: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatundi yokka chinna kutumbanga nu bhavincharadu.
0: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
1: Ee vishya kutumbanga neevu bhavinchali.
0: You have must have the concept of
1: hrudayanni vishalamaga chesukovali.
0: You should broaden your heart.
1: Appude aa vishala hrudayam nunde daivam nivasinchadaniki veelavutundi.
0: Only in such a broad heart God dwells.
1: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
0: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
0: వాట్ ఎవర్ వర్డ్స్ వర్ అటర్డ్ బై ది మహర్షిస్ ఆఫ్ దోస్ డేస్, దే హావ్ టేకన్ ద షేప్ ఆఫ్
1: మంత్రములు వేరు, మాటలు వేరు కాదు.
0: Words and mantras are not different from each other.
1: పవిత్రమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతి శబ్దం కూడాను మంత్ర స్వరూపంగా రూపొందింది.
0: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
1: తాము పెట్టినటువంటి ప్రతి పాదం కూడాను ఒక పుణ్యక్షేత్రంగా రూపొందింది.
0: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
1: చూచిన చూపులన్నీ కూడాను పవిత్రమైనటువంటి యొక్క సౌందర్య చూపులుగా మారిపోయినాయి.
0: Whatever looks are given, they all those looks will be sacred looks.
1: కరు సర్వత్రా వారు శివం మంగళకరంగా చూస్తూ వచ్చారు.
0: Everything becomes auspicious.
1: సర్వమును సుందరంగా భావిస్తూ వచ్చారు.
0: Everything looks beautiful.
1: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
1: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
1: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
1: హృదయం శివం,
0: ఆత్మ ఈజ్ సత్యం,
1: మన భావం సుందరం.
0: హార్ట్ ఈజ్ శివం.
1: మన హృదయం నందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
1: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
1: మన దేహమే ఒక యంత్రము.
0: అవర్ బాడీ ఇస్
1: మన శ్వాసమే ఒక మంత్రము.
0: అవర్
1: మన హృదయమే తంత్రము.
0: అవర్ హార్ట్ ఈజ్
1: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
0: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐఎమ్ దట్.
1: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవం అని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
0: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of Soham Tattva.
1: Mamma merigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guruvu ledu.
0: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
1: Kanuka samasta shastramuni endu kudanu chakkani oka chitkaaga cheppinatundi oka mantramu lopala దైవత్వాన్ని నీ హృదయం నందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ దట్ యూ షుడ్ ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
1: ఈ కర్మకాండ ఎందుకున్నటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
0: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ and how this becomes Gnanakanda, we will be spending time to understand these things. Without wasting time,
1: kayamunu nirupayogaparchaka,
0: without misusing your body,
1: kartavyanni nirvartinchi
0: discharging one's duty,
1: janmanu sarthakam chesukondi,
0: sanctify your lives.

بِسُوءٍ